0: లావో పీడిఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during our ASEAN chairship in 2024.
0: ప్రపంచవ్యాప్తంగా యోగాకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న 1వ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానులను ఒకచోటకు చేరుస్తుందని మోదీ అన్నారు. అంతర్జాతీయ క్రీడారంగంలో యోగాసనాలకు ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరి ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు విందాం

ప్రభాత రేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ప్రభాత రేఖలు కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు, ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను వినవచ్చు. ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలను విందాం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచిన ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశపు ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రజా రేడియో ప్రసార సంస్థ 1936లో స్థాపించబడింది. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రసార భారతి యొక్క రెండు విభాగాలలో ఒకటి. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఇందులో నాటక విభాగం, ఎఫ్ఎం విభాగం మరియు జాతీయ సేవ ఉన్నాయి. ఇది భారతీయ టెలివిజన్ స్టేషన్, దూరదర్శన్ కేంద్రానికి నిలయంగా పనిచేస్తుంది. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చేటప్పుడు కోల్కతా షార్ట్ వేవ్ సర్వీస్ ప్రారంభోత్సవం కోసం రాసిన ఒక కవితలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీనికి ఆకాశవాణి అంటే ఆకాశం నుండి వచ్చే స్వరం అని పేరు పెట్టారు. '1956లో ఆల్ ఇండియా రేడియో యొక్క ఆన్ ఎయిర్ నామంగా ఆకాశవాణి స్వీకరించారు.

0: ప్రతి గంటకు వచ్చే వార్తలు సామాన్యులకు ప్రామాణిక సమాచార వనరుగా మారాయి. ఎందరో మహానుభావులైన తెలుగు కవులకు, రచయితలకు ఇది వేదికగా నిలిచింది. మారుతున్న కాలంలోనూ తెలుగు భాష స్వచ్ఛతను కాపాడడంలో కృషి చేసింది. శాస్త్రీయ సంగీతానికి, కర్ణాటక సంగీత విద్వాంసులకు ఆకాశవాణి ఆశ్రయమిచ్చింది. జానపద గేయాలు, కలలను రికార్డు చేయడం ద్వారా వాటిని అంతరించిపోకుండా కాపాడింది. జాతీయ అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇది ఒక జీవనాడిలా పనిచేసింది. క్రికెట్ కామెంటరీ ద్వారా స్టేడియం అనుభూతిని మారుమూల గ్రామాలకు చేరవేసింది. షార్ట్ వేవ్ నుండి మీడియం వేవ్, ఇప్పుడు డిజిటల్ ఎఫ్ఎం వరకు అద్భుతంగా రూపాంతరం చెందింది. టెలివిజన్ ప్రభావం పెరిగినా రేడియో అందించే ఆత్మీయత ఎప్పుడూ తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల సామాజిక రాజకీయ పరిమాణాలను ఎప్పటికప్పుడు నమోదు చేసింది. స్వాతంత్ర సమర యోధులైన అరుదైన ఇంటర్వ్యూలను ఆకాశవాణి భద్రపరిచింది. పేద ధనిక లేకుండా అందరికీ అందుబాటులో ఉండే అత్యంత ప్రజాస్వామ్య సాధనం ఇది. 90 ఏళ్ల తర్వాత కూడా విశ్వసనీయమైన వార్తలకు ఆకాశవాణి మారుపేరుగా ఉంది. ఇది కేవలం ఒక రేడియో కేంద్రం మాత్రమే కాదు, తెలుగు చరిత్రకు సజీవ సాక్ష్యం. 10వ దశాబ్దంలోకి అడుగు పెడుతున్న ఆకాశవాణి ఎప్పటికీ మన శబ్ద తరంగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో 90 ఏళ్లుగా తెలుగువారి తెలుగు దివ్యగా ఆకాశవాణి వెలుగుతోంది. ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలను విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్.

0: ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు చరిత్రలో ఈరోజు వింటారు. చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఈరోజు హింస, దౌర్జన్యాలకు గురైన అమాయక చిన్నారుల అంతర్జాతీయ దినం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్ధాలు లేదా అల్లర్లు జరిగినా వాటి వల్ల మొదటగా మరియు అత్యధికంగా నష్టపోయేది నిస్సహాయులైన చిన్నారులే. ఐక్యరాజ్య సమితి చేత అధికారికంగా గుర్తించబడిన ఈ అంతర్జాతీయ దినోత్సవం కేవలం ఒక సాధారణ గుర్తు చేసే రోజు కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల పాలకులకు బాలల రక్షణ పట్ల వారి బాధ్యతను హెచ్చరించే ఒక నిశ్శబ్ద అస్త్రం. యుద్ధ వాతావరణంలో పెరిగే పిల్లలు తమ బాల్యాన్ని, విద్యా హక్కును మరియు ప్రాథమిక స్వేచ్ఛను పూర్తిగా కోల్పోతారు. బాంబుల మూతలు, తుపాకుల చప్పళ్ళు మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికే కోట్లాది మంది పిల్లలు గొంతుకగా నిలవడమే ఈరోజు యొక్క ముఖ్య లక్ష్యం. ఐక్యరాజ్య సమితి బాలల నిధి, యునిసెఫ్ నివేదికల ప్రకారం నేటి ఆధునిక యుగంలో కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అంతర్గత యుద్ధాల వల్ల ప్రతిరోజు వందలాది మంది చిన్నపిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వాలు బాలలపై జరుగుతున్న అన్ని రకాల అన్యాయాలను అరికట్టడానికి అవసరమైన శాశ్వత ప్రణాళికను చర్చిస్తాయి. ఇది సమాజంలో ప్రతి ఒక్కరిని బాలల పరిరక్షణ వైపు ఆలోచింపచేసే రోజు. ఈ అంతర్జాతీయ దినోత్సవం ఆవిర్భావం వెనుక ఒక అత్యంత విషాదకరమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1982 ఇజ్రాయిల్ మరియు లెబనాన్ దేశాల మధ్య తీవ్రమైన సాయుధ ఘర్షణలు జరిగాయి. ఈ 1982 లెబనాన్ యుద్ధం సమయంలో జరిగిన వైమానిక దాడులు మరియు బాంబు పేలుళ్ల కారణంగా వేలాది మంది అమాయక పాలస్తీనా మరియు లెబనాన్ చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రమైన శారీరక వైకల్యానికి గురయ్యారు. ఈ దారుణమైన మానవతా సంక్షోభాన్ని చూసి యావత్ ప్రపంచం కన్నీరు పెట్టింది. దీనిపై తక్షణమే స్పందించిన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ 1982 ఆగస్టు 19 అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో పిల్లలపై జరుగుతున్న హింసను తీవ్రంగా ఖండిస్తూ చారిత్రక తీర్మానాన్ని ఆమోదించారు. లెబనాన్ యుద్ధంలో నష్టపోయిన అమాయక పిల్లల స్మృత్యర్థం మరియు భవిష్యత్తులో ఇటువంటి ఘోరాలు పునరావృత్తం కాకుండా చూడటానికి ప్రతి సంవత్సరం ఈ రోజున అధికారికంగా అంతర్జాతీయ అమాయక పిల్లల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇంతవరకు చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని విశేషాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మరిన్ని ప్రకటనలు వింటారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్.

0: అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను వింటారు. ఎల్నినో పరిస్థితి ఆందోళనకరమే అయినా కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న వేళ నైరుతి ఋతుపవనాల రాక, ఎల్నినో ప్రభావం, వీటి లభ్యత, విత్తన సరఫరా ఏర్పాట్లు, పంటల ప్రణాళిక, వివిధ రాష్ట్రాల సన్నద్ధత స్థాయి తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు న్యూఢిల్లీలోని కృషి భవన్లో సవివర సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ కీలక ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంబంధిత కేంద్రాల శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి నిబద్ధతతో, మెరుగైన సమన్వయంతో, సరైన ప్రణాళికలతో ముందడుగు వేయాలని ఆయన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా రైతులకు సకాలంలో సలహాలు, అనువైన విత్తనాల సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, తేమ పరిరక్షణకు తోడ్పాటు, సముచిత జల నిర్వహణ తదితరుల సహాయం అందేలా చూడటమే లక్ష్యం కావాలని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తంతో అన్ని రకాల సన్నాహాలు చేస్తోందని తెలిపారు. కాబట్టి రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. పొలాలు, రైతులపై వాతావరణ సంబంధిత సవాళ్లు ప్రభావం వీలైనంత తక్కువగా ఉండేలా చూడటం ప్రధానమన్నారు. ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా రైతు ప్రయోజనాలే అత్యంత ప్రధానంగా పరిగణించాలని చెప్పారు. ఎల్నిలో వల్ల సంభవించే విపరిమాణాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని సన్నాహాలను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. వాతావరణ సూచనలు, నీటి లభ్యత, పంటల పరిస్థితి, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఉత్పాదకుల సరఫరా ఏర్పాట్లు, రాష్ట్రాల సన్నద్ధత, ఇతరాత్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే దిశగా కార్యాచరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో కులంకషంగా చర్చించారు. ఈ ఏడాది నైరుతి ఋతుపవన కాలంలో వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉండవచ్చని భారత వాతావరణ శాఖ సూచించినట్లు సమావేశంలో అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కాలానుగుణ వర్షపాతం దీర్ఘకాల సగటులో సుమారు 90% ఉంటుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఋతుపవన సమయంలో ఎల్నినో పరిస్థితులు ఏర్పడవచ్చని కూడా IMD తెలిపిందని తెలిపారు. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన సన్నాహాలను ముమ్మరం చేసిందని, అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించిందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ సూచనలను పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకుంటున్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, మెరుగైన నీటి నిర్వహణ పద్ధతులు, అధునాతన సాంకేతిక వినియోగం, సాగునీటి సౌకర్యాల విస్తరణ, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులు అనుసరణ ద్వారా సంభావ్య సవాళ్ల ప్రభావాన్ని చాలా వరకు నియంత్రించవచ్చని ఆయన పేర్కొన్నారు. దేశంలోని జలాశయాలతో నీటి మట్టం ప్రస్తుతానికి సంతృప్తికరంగా ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. మొత్తం మీద నీటి నిల్వల పరిస్థితి సాధారణ స్థాయి కంటే మెరుగ్గా ఉంది. అందుబాటులో గల తాజా అంచనాల ప్రకారం నిరుడు అదే సమయానికి గల సాధారణ నిల్వ కన్నా 127.01% అధికంగా ఉంది. అందువల్ల ఖరీఫ్ సాగులో నీటి అవసరాలను తీర్చడానికి ఈ నిల్వలు గణనీయంగా తోడ్పడమే కాక పొలాల్లో తేమ కొంత ముప్పును నివారించే వీలుంటుంది. ప్రస్తుత సవాలు వర్షపాత అంచనాలను మాత్రమే సంబంధించింది కాదని, క్షేత్రస్థాయి సన్నాహాలైనా దృష్టి సారించాలని సూచించారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. తక్కువ వర్షపాతం, సుదీర్ఘ పొడి వాతావరణం లేదా ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే

అవకాశం గల రాష్ట్రాలు, జిల్లాలు ఎలాంటి జాప్యం లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ, నిరంతర సమీక్ష, తక్షణ చర్యలు అవసరమని ఆయన ఆదేశించారు. జిల్లా స్థాయి వరకు తక్షణ ప్రణాళికలను కాగితాలకు పరిమితం చేయకుండా తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులు, అందుబాటులో గల నీటి వనరులు, ప్రస్తుత పంటల సరళి, విత్తనాల లభ్యత స్థితి, నాట్ల పురోగమనం, వర్షపాత విరామాలు, జిల్లావారీగా తలెత్తే ప్రమాదాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వీటన్నిటి తర్వాతే తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చెప్పారు. సకాల పరిష్కారం చూపడంలో ఈ చర్యలు తోడ్పడతాయని తెలిపారు. ప్రాంతీయ పంటల వారి వ్యూహాల అనుసరణపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుందని చెప్పారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ పంటలు ఆలస్యంగా నాట్లు వేసే ప్రణాళిక, కరువును తట్టుకోగల వంగడాలు సరఫరా వంటి తక్షణ సమర్థ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రణాళిక దిశగా రైతులను ప్రోత్సహిస్తూ సకాలంలో సలహాలు, విత్తనాలు, అవసరమైన వనరులు, తగిన అవకాశాలపై సన్నద్ధం చేయాలని ఆయన సూచించారు. విత్తన లభ్యత గురించి అధికారులకు వివరిస్తూ ఖరీఫ్, రబీ రెండు సీజన్లోనూ అవసరమైన దాని మించి నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనా నిభాయించగలిగేలా జాతీయ విత్తన నిల్వలకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏదైనా నిర్దిష్ట ప్రాంతంలో ప్రతికూల వాతావరణ ప్రభావం ఎదురైతే రైతులకు తక్షణం సముచిత వంగడాలతో ప్రత్యామ్నాయ విత్తనాలు అందించడమే ఈ సన్నాహాల ముఖ్యోద్దేశమని వారు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ విత్తన లభ్యతకు మాత్రమే పరిమితం కారాదని, వాటి నాణ్యతపైన శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా ఆదేశించారు. నాసిరకం లేదా బలహీనంగా ఉండే విత్తనాలలో సాగు చేపడితే

విధానాలు మాత్రమే రైతుకు చేరేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందని స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు తిరిగి విత్తుకోవడానికి వీలుగా స్వల్పకాలిక తక్కువ నీటి వినియోగంలో ఫలసాయమిచ్చే విత్తనాలను కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వ్యవసాయ రంగానికి తోడ్పాటుతో గ్రామీణాభివృద్ధి యంత్రాంగం, సంబంధిత సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. పొలాల్లో తేమను నిలపడం, జల సంరక్షణ, నీటి నిల్వ, వ్యవసాయ చెరువుల తవ్వకం, స్థానిక జల సంరక్షణ కట్టడాల బలోపేతం, అందుబాటులో గల అన్ని వనరుల కనిష్ట వినియోగం తదితరాలపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. అంచనాల కన్నా తక్కువ వర్షపాతం నమోదైనా తేమ సంరక్షణ, శాస్త్రీయ నీటి నిర్వహణ వంటి సమర్థ చర్యల ద్వారా పంటలను చాలా వరకు కాపాడుకోవచ్చని తెలిపారు. జలాశయాల నీటి వాడకంపై శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మాట్లాడుతూ, నీరు అందుబాటులో ఉన్న చోటల్లా శాస్త్రీయంగా సమతుల్యంతో సముచిత ప్రాధాన్యం ప్రాతిపదికగా వినియోగించుకోవాలన్నారు. కాలువ వ్యవస్థల చివరి అంచుదాకా నీరు వాస్తవంగా చేరుతుందని, లేనిది తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అలాగే కమాండ్ ఏరియాలోని నీటి వినియోగం తీరు, పరిమిత నీటి లభ్యతతో గరిష్టంగా పంటల సాగు, అత్యధిక సంఖ్యలో రైతులకు రక్షణ వంటి అంశాలపై రాష్ట్రాలకు సలహాలివ్వాలని ఆదేశించారు. ఋతుపవనాల సమయంలో 2, 3 లేదా 4 వారాల పాటు వర్షభావ పరిస్థితులు ఏర్పడినా తదానుగుణంగా అనుసరించగల వ్యూహం ఉండాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితుల్లో తిరిగి నాట్లు వేయడానికి సంబంధించి ప్రణాళికలు, పంటల రక్షక నీటిపారుదల, స్వల్పకాలిక పంటల సాగు, ప్రత్యామ్నాయ విత్తన వ్యూహాల అమలు సహా జిల్లాల వారీగా సముచిత సలహాలు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. పంటలకు చీడపీడల నివారణపై చర్చకు ఈ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. వాతావరణ మార్పులు, తేమలో అసమతౌల్యం వంటి వర్షపాత విరామాల వల్ల ఎలాంటి వ్యాధులు, తెగుళ్లు పంటలను ఆశిస్తాయో ముందే గుర్తించాలని ఆదేశించారు. సముచిత పర్యవేక్షణ వ్యవస్థలు, నివారణ సంబంధిత సలహాలను ముందుగానే సిద్ధం చేసే రాష్ట్రాలకు, రైతులకు వేగంగా చేరేలా చూడాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి నేడు విస్తృత సమాచారం, సమర్థ సాంకేతిక వేదికలు, సమాచార వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. మొబైల్ సందేశాలు, సలహాలు, హెచ్చరికలు, పంట సంబంధిత సమాచారం నేరుగా రైతులకు అందించే ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. రాష్ట్రస్థాయి యంత్రాంగాలు, కాల్ సెంటర్లు, స్థానిక అధికారులు, వివిధ డిజిటల్ మాధ్యమాల సముచిత అనుసంధానం ద్వారా సరైన సమయంలో రైతుకు సముచిత సలహాలు లభించేలా పటిష్ట వ్యవస్థను రూపొందించాలని ఆయన సూచించారు. కేంద్ర స్థాయిలోనే కాకుండా రాష్ట్రాల పరంగానూ సన్నద్ధతను నిరంతరం సమీక్షించాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఏ రాష్ట్రాల్లో మెరుగైన సన్నద్ధతో పురోగమిస్తున్నాయి, ఏ రాష్ట్రాలకు కేంద్రం నుండి అదనపు మద్దతు, జోక్యం లేదా మార్గదర్శకత్వం అవసరం తదితర అంశాలపై అప్రమత్తత అవసరమని నిర్దేశించారు. స్పందన మందగించిన పక్షంలో లేదా సన్నద్ధత స్థాయి సాపేక్షంగా బలహీనంగా ఉన్న చోట కేంద్ర ప్రభుత్వం చురుకైన సమన్వయం, మద్దతుతో పరిస్థితిని చక్కదిద్దడానికి కృషి చేయాలని తెలిపారు. వ్యవసాయంతో ముడిపడిన వివిధ మంత్రిత్వ శాఖలు వేటికవి కాకుండా పనిచేయడం కాకుండా సమాచార ఆదాన ప్రదానం, సంయుక్త సమీక్ష, సమీకృత వ్యూహంలో కృషి చేయాలని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సమావేశంలో పాల్గొన్న వారందరికీ స్పష్టం చేశారు. వాతావరణం, నీరు, విత్తనాలు, పంటలు, తెగుళ్ళు నివారణ, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి సంబంధిత అంశాలన్నింటినీ జోడించేటప్పుడే జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమర్థ చర్యలు చేపట్టే వీలుంటుందని ఆయన చెప్పారు. రాబోయే కష్ట నష్టాలు అంచనా, నివారణ మాత్రమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేశారు. రైతుల విశ్వాసం సడలకుండా వ్యవసాయ కార్యకలాపాలకు

0: అంతరాయం లేకుండా ఖరీఫ్ పంటల కాలం సజావుగా విజయవంతంగా ముగిసేలా సకాలంలో అన్ని రకాల చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మెరుగైన జల నిర్వహణ పద్ధతులు, సాంకేతిక పురోగమనం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సకాలంలో నాణ్యమైన విత్తన లభ్యత, ప్రత్యామ్నాయ వ్యూహాలు, భాగస్వామ్య వ్యవస్థలన్నిటి మధ్య బలమైన సమన్వయం ద్వారా ఎలాంటి సవాలు ప్రభావాన్నైనా గణనీయంగా తగ్గించవని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా రైతు ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పరిరక్షించాలని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

ఇంతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా తెలుసు కదా, చిత్రం కోసం సిద్ధశ్రీరామ్ పాడిన ఈ పాటకు సంగీతం ఎస్ఎస్ తమన్.

ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత పాట ఇద్దరమ్మాయిలతో చిత్రం కోసం డేవిడ్ సైమన్ అనిత పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన విశ్వ.

ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట కిరాక్ పార్టీ చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడిన ఈ పాటకు సంగీతం అజనీష్ లోకనాథ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత పాట ఉప్పెన. చిత్రం కోసం యాజిన్ నజీర్ హరిప్రియ పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన శ్రీమణి.

ఉదయ్ రాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట నిన్ను కోరి చిత్రం కోసం కార్తీక్ చిన్మయి శ్రీపద పాడిన ఈ పాటకు సంగీతం గోపీసుందర్, రచన రామజోగయ్య శాస్త్రి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో చివరగా వర్షం చిత్రం కోసం అద్నాన్ సమి సునీతారావు పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన సీతారామ శాస్త్రి.

0: 2025. The Startup India scheme has truly come of age due to the supportive policy environment, robust startup growth and a positive investment climate. Cabinet backs ordinance to ease tax rules for foreign investors in some securities, states the Times of India. The Economic Times comes up with a story on domestic travel demand remains strong despite rising fuel costs and airfares and fewer flights under the headline Summer Travel Plans Take No Break. And finally, the Tribune writes about a memorable moment when the Tibetan spiritual leader, the 14th Dalai Lama, was presented with a Grammy Award won by his audiobook Meditations, The Reflections of His Holiness. And with that, it's back to you, Anuja.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with acting President of Venezuela, Delcy Rodriguez, in New Delhi today. Union Home Minister Amit Shah to chair 73rd plenary session of Northeastern Council in Shillong. U.S. Secretary of State Marco Rubio says United States and India are only weeks away from concluding a long-awaited trade agreement. IMD issues orange alert for heavy rain in Keralam and Mahi today. First World Yogasan Sports Championship to begin today in Ahmedabad. Prime Minister Narendra Modi to join the event. And in football, India advanced to the final of SAF Women's Championship, beating Bhutan 1-0 in Goa. And with that, we end the morning news. Have a nice day.
2: Agasyavani Alluri Sitaramaraju Jilla Samachara Lekanu Ippudu Vintaru. Alluri Sitaramaraju Jillalo, Gata Nelalo, Jilla Collector T. Nishanti, SP Amit Bhardar Advaryamlo, Praja Sankshemam, Girijana Abhiruddhi Karyakramalu Vegam Punchukunnayi. Vidya, Vaidyam, Vyavasayam, Rahadari Bhadrata, Yuvata Sadhikaratapai, Pratyeka Drushti Sarincharu. Gata Nelalo, Prati Sukravaram, Paderu ITDA Karyalayamlo, Spandana Karyakramam Dwara, Arjilanu Swikarincharu. భూ వివాదాలు, పట్టాలు, పింఛన్లు తదితర సమస్యలను కలెక్టర్ స్వయంగా పరిష్కరించారు. అదే సమయంలో గిరిజన గ్రామ సభ పేరుతో పాడేరు, అనంతగిరి, డుమ్రిగూడ మండలాల్లో పలు గ్రామాల్లో సభలు నిర్వహించి గిరిజన రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాడేరు డివిజన్లోని గిరిజన గ్రామాలకు పాలన అందుబాటులోకి తీసుకువెళుతున్నామని, అటవీ హక్కు చట్టం పట్టాలు, రహదారి నిర్మాణాలు, త్రాగునీతి సదుపాయాలు, గృహాల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో రాష్ట గిరిజన జాతర మోదకొండమ్మవారి ఉత్సవాలను 17, 18, 19 తేదీలలో అతి వైభవంగా నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది భక్తులు, సందర్శకులు 3 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముగింపు రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి డప్పు వాయిద్యాలతో, బాజా భజంత్రీలతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా శతకం పట్టు నుండి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు, అధికార యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాట్లతో ఈ ఉత్సవాలను విజయవంతం చేశారు. యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ఎస్పీ అమిత్ బర్దర్ చొరవతో పాడేరు తలరసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో 30 రోజుల ఉచిత వేసవి క్రికెట్ క్రీడా శిక్షణ నిర్వహించారు. మే 30న ముగింపు వేడుకల్లో 100 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. డ్రగ్స్, సోషల్ మీడియా వ్యసనాల నుండి యువతను దూరం చేయడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. క్రీడలతో పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించి రాష్టస్థాయి జట్లకు పంపిస్తామని, ప్రతి ఏడాది ఈ క్యాంపు కొనసాగిస్తామని అన్నారు. పాడేరులో రహదారి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో మే 28న పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ధరించిన వారిని అభినందించారు. నిబంధన ఉల్లంఘించిన వారికి అవగాహన కల్పించారు. మే 29న రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓపీ, ఐసీయూ, ల్యాబ్, మందుల స్టోర్ పరిశీలించి రోగులతో మాట్లాడారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, సూపర్ స్పెషాలిటీ సేవలకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. బయోమెట్రిక్ హాజరు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. గత నెలలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ పథకాలు వేగంగా అమలయ్యాయి. గిరిజన ప్రాంత అభివృద్దే ప్రభుత్వ ప్రాధాన్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా అభివృద్దికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. జూన్ నెలలో ఋతుపవనాల సన్నద్ధత, వాగులపై తాత్కాలిక వంతెనలు, మలేరియా నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.

0: అల్లూరి సీతారామరాజు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి పి సూర్యారావు. వ్యాఖ్యానం కేసుమా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు పుస్తకవాణి ధారావాహిక పుస్తక పఠనంలో భాగంగా అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 12వ భాగం వింటారు. 12వ భాగంలో ఏకకాలంలో పలు సేవా కార్యక్రమాలు. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
6: ఆకాశవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్. వినండి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం.
7: చేతుల పని చేతులు, కాళ్ల పని కాళ్ళు, మెదడు పని మెదడు, గుండె పని గుండె చేసినట్టు కొందరు మహానుభావులు ఏకకాలంలో పలు రకాల కార్యక్రమాలను అలవోకగా చేస్తుంటారు. దీన్నే ఇప్పటి కాలంలో మల్టీటాస్కింగ్ అని అంటుంటాం. కానీ అటువంటి లక్షణం గాంధీజీలో విశేషంగా కనపడుతుంది. గాంధీ సినిమాలో ఒకచోట గమనించవచ్చు, అగ్రనాయకులతో చర్చలు చేస్తూ మధ్యలో చకచకగా గాంధీజీ బయటికి పోయి పశువులకు గడ్డి వేసి వస్తారు. పొట్టి శ్రీరాముల జీవితం గురించి మనకు దాదాపు తెలియదు కనుక తొలిసారి చదివినప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది. దీనజనుల దేవాలయ ప్రవేశమే కాదు, ఖాదీ ప్రచారం, పారిశుద్ధ్య పనివారి స్థితిగతులు, మద్యపానం అలవాటు, హిందూ ముస్లిం సమైక్యత, యాచకులు, జైళ్లలో ఖైదీలు, విద్యార్థి వసతి గృహాలు మొదలైన రంగాల్లో ఉన్న సమస్యలు తీర్చి ప్రయోజనకరమైన రీతిలో వారి జీవితాలు నడిచేలా శ్రీరాములు కృషి చేశారు. తండ్రి, తల్లి, అన్న, భార్య, కుమారుడు, ఉద్యోగం అన్నీ పోయాక పొట్టి శ్రీరాములు ఒక మహాత్యాగిలా మారిపోయారు. దీనికి గాంధీజీ ఆశయబలం ఊతం. గాంధీజీ సిద్ధాంతాలు, జీవితము ఆయనకు దారిదీపాలు. గాంధీజీలోని చాకచక్యం, లౌక్యం పొట్టి శ్రీరాములలో లేవు. అయితే మొండి పట్టుదల, అంతకు మించిన ఆశయ సిద్ధి మెండుగా ఉన్నాయి. గుడ్డిగా గాంధీజీని అనుకరిస్తారని కొందరు విమర్శించినా అవసరమైనప్పుడు విభేదించారు. నిజానికి ఈ లక్షణం ఆ తరం నాయకులందరిలో కనపడుతుంది. ఉత్తర భారతదేశంలో హిందూ ముస్లిం సమస్య ప్రధానమని, అయితే దక్షిణాదిలో అస్పృశ్యతా సమస్య చాలా దారుణంగా ఉందని శ్రీరాములు భావించేవారు. ఈ సందర్భంలో గాంధీజీ పొట్టి శ్రీరాములు గార్ల ఆలోచనా ధోరణుల్లో

స్థాయి భేదాలు కనబడతాయి. ఇక ఖాదీ ప్రచారాన్ని గనక చూసుకుంటే, పొట్టి శ్రీరాములు ఖద్దర్ లుంగి మీద టవలు, గాంధీ టోపీ ధరించి చర్ఖాను ఖాదీని ప్రచారం చేస్తూ అవసరమైన చోట చర్ఖా రిపేరీ కూడా చేస్తూ ఉండేవారు. కేవలం పట్టణానికే పరిమితం కాకుండా దగ్గరి గ్రామాలకు వెళ్లేవారు. ప్రభుత్వోద్యోగులు తమ వేతనాలలో కొంత భాగంగా నూలును స్వీకరించాలని పొట్టి శ్రీరాములు ప్రతిపాదించారు. అంటే నూలును ధనానికి ప్రత్యామ్నాయంగా సూచించి ఖాదీకి నిరంతరమైన తోడ్పాటు ఉండాలని ఒక ఆర్థికవేత్తలా వివరించారు. ఇటువంటి అమూల్యమైన విషయాలను 1946 నవంబర్ 6న మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వానికి ఒక కరపత్రంలో సూచించారు. అదే సమయంలో బీదవారికి తోడ్పడని ఖాదీ సిల్క్ను వ్యతిరేకించాలని 1949 ఆగస్టు 27న వెలువరించిన ప్రకటనా పత్రంలో కోరారు. పొట్టి శ్రీరాములు ప్రచారం నిరంతరం హేతుబద్ధం. 1949 ఆగస్టు 10న మద్రాసు ప్రభుత్వం పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య పనివారు, వీధులు ఊడ్చేవారు, ఇతర చిన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఖాదీ ధరించాలని ఉత్తర్వు చేశారు. అమ్ముడుపోని ఖాదీ వస్త్రాలను అమ్ముకునే వ్యూహంగా దీన్ని పొట్టి శ్రీరాములు భావించి ఆ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బంధుమిత్రులతో స్నేహితులతో చర్ఖా తిప్పించేవారు. తన ప్రోత్సాహంతో కులాంతర వివాహం చేసుకున్న వారికి ఎర్రవాడ చర్ఖా బహుకరించేవారు. నెల్లూరు కలెక్టర్ మలయప్పన్ దంపతులు శ్రీరాములు ప్రోత్సాహంతో రోజూ నూలు అడిగేవారు. కైరో రాయబార కార్యాలయంలో నియమించబడిన శ్రీరాములు మిత్రులు అబిద్ హసన్ నఫ్రానీ 1949 జూన్ 27న ఉత్తరం రాస్తూ రోజూ నూలు వడకలేకపోతున్నానని పేర్కొన్నారు. 1950 ఫిబ్రవరి 9వ తేదీ దరిద్రనారాయణ పత్రికలో శ్రీరాములు ఖాదీ మిల్లు వస్త్రాలు గురించి చాలా వివరమైన లోతైన వ్యాసం రాశారు. మిల్లు వస్త్రాలు నాణ్యంగా ఉన్నా చౌకగా లభిస్తున్నా అందరికీ ప్రయోజనకరం కావు. అందుకే ఎక్కువ మందికి ఉపాధి, భృతి కల్పించే విషయంగా గాంధీజీ ఖాదీని ప్రోత్సహించారు. సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వస్తే గాని దాని విశిష్టత తేడతెల్లం కాదు. ఖాదీ ప్రచారం, సేవ పొట్టి శ్రీరాములు దీర్ఘకాలికమైన స్పృహతో చేసినవి. ఇక మున్సిపల్ కార్మికుల సమస్యల గురించి పరిశీలిస్తే, పొట్టి శ్రీరాములు దర్గామిట్టాలో పారిశుద్ధ్య పనివారి ఇండ్ల మధ్య నివసిస్తూ వారి అభ్యున్నతికి కార్యక్రమాలు చేపట్టారు. రాత్రిపూట పాఠశాలలు నిర్వహించడం, కొట్లాటలు మాన్పించడం, మద్యపానపు అలవాటు అరికట్టడం వంటి పనులు చేశారు. పారిశుద్ధ్య పనివారి నివాసాల మధ్య చెత్తను తొలగించే ఏర్పాటు లేదని 1946 నవంబర్ 22న నెల్లూరు మున్సిపాలిటీకి ఉత్తరం రాశారు. ఈ విషయంపై స్పందన లేదని 1947 జనవరి 6న నెల్లూరు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పారిశుద్ధ్య పనివారి వీధులలో దీపాలు లేవని కూడా తెలిపారు. అంతకు 3 రోజుల ముందు పురపాలక శాఖ నుండి కె. కోటిరెడ్డి సమక్షంలో చర్చించిన ఈ సంగతిని గుర్తుచేశారు. ఓ వారం తర్వాత పారిశుద్ధ్య పనివారి జీతాలు 25% పెంచమని సదరు మంత్రికి ఉత్తరం కూడా రాశారు. అలా పారిశుద్ధ్య పనివారే కాక వీధులు ఊడ్చేవారు, మురికి కాలువలు శుభ్రం చేసేవారు, డ్రైవర్లు మొదలైన ఉద్యోగుల స్థితిగతుల కోసం కూడా పోరాడారు. 1946 ఆగస్టులో ఈ వర్గాలు సమ్మె చేసినప్పుడు కమ్యూనిస్టుల సమర్థింపు గురించి ఆలోచన చేయమని కాంగ్రెస్ నాయకులను కోరారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ వారంతా వేరే మార్గాలు అనుసరిస్తున్నారని విమర్శించారు. ఈ సమ్మె ఫలితంగా 213 మంది మున్సిపల్ ఉద్యోగులకు 25% అధిక వేతనం లభించగా 31 మంది పారిశుద్ధ్య పనివారికి వర్తింపచేయలేదు. దీని గురించి అధికారులకు మంత్రికి ఉత్తరాలు రాశారు. దీని గురించి 1947 జులై 7 నుంచి నిరాహార దీక్షను ప్రకటించి నెల్లూరులో మతకలహాల కారణంగా పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అలాంటి సమయంలో తన దీక్ష ద్వారా ఇంకా మరింత కలుషితం చేయగలదని వాయిదా వేసుకోవడంలో శ్రీరాములు విజ్ఞత కనబడుతుంది. అయితే మరుసటి రోజే ఆ 31 మంది సమస్యను తీర్చుతూ అధికార నిర్ణయం వచ్చింది. ఇలా పొట్టి శ్రీరాములు ఒక 2 ఏళ్లుగా పారిశుద్ధ్య పనివారి మధ్య కలిసిమెలిసి జీవించినట్టు 1947 జులై 8వ తేదీ గాంధీజీకి రాసిన ఉత్తరంలో శ్రీరాములు పేర్కొన్నారు. ఇక తాగుడు అలవాటు పాన్పించడం. మద్యపాన నిషేధానికి పూర్వం గ్రామానికి ఒక సారాయి దుకాణం ఉండేది. తర్వాత ఇంటింటికి ఓ దుకాణంలా

0: పరిస్థితి మారిందని పొట్టి శ్రీరాములు గమనించి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నిర్మాణ కార్యక్రమ నిర్వాహకుడిగా 1947 నవంబర్లో నియమింపబడిన తర్వాత ఈ పనులు చేశారు. ఈ వర్గాల సహకారం తీసుకోవాలి, ఇది పోలీసు బలగంతో సాధ్యం కాదు, ప్రజలలో చాకచక్యంగా సాగించాలి, విద్యావంతులు ఉద్యోగులు తాగుబోతులైతే మాన్పించడం చాలా కష్టం. ఇలాంటి వాటితో పాటు అలాగే ప్రభుత్వాధికారులకు పలు సూచనలు చేశారు. అహింసా పద్ధతిలో విజయం సాధించిన నెల్లూరు కలెక్టర్ మలయప్పన్ కృషిని శ్లాఘించారు. ఇక హిందూ ముస్లిం సమైక్యత గురించి చూద్దాం. ముస్లిం లీగ్ కౌన్సిల్ 1946 జులై 29 సమావేశమై పాకిస్తాన్ను సాధించడానికి ప్రత్యక్ష చర్య తీసుకోవాలని నిర్ణయించింది. ఆగస్టు 16 నుంచి చర్యలు ప్రారంభించింది. ఆ రోజునే నౌకాలీలో దురంతం మొదలైంది. 5,000 మంది గతించడం, 15,000 మంది గాయపడటం జరిగింది. దీనికి పరిష్కారంగా గాంధీజీ కొన్ని నెలల పాటు కలకత్తా ప్రాంతంలో ఉన్నారు. బొంబాయిలో ఈ ఘర్షణలు ప్రజ్వరిల్లినప్పుడు పొట్టి శ్రీరాములు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంలోనే బొంబాయిలో హత్యాకాండ ఎలా ఆపాలి అనే కరపత్రం ప్రచురించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చేసిన కృషిని గాంధీజీ అభినందించారు. ఈ రకంగా అన్ని రకాల సమస్యల గురించి పొట్టి శ్రీరాములు కృషి చేసేవారు. వాటి కోసం నిరంతరం పనిచేసే ధోరణి కనబడుతుంది. 1943 ఏప్రిల్ 14 దీనబంధు పత్రికలోనూ, 1949 జూన్ 5 నవయుగ పత్రికలోనూ యాచకుల గురించి వ్యాసాలు రాశారు. బిచ్చం వేస్తున్నారని మానసిక ఆర్థిక సమస్యలున్న ప్రజలు ఇల్లు వదిలి యాచకులుగా మారిపోతున్నారని, కనుక ఉదారంగా భిక్షం వేయటం సరికాదని శ్రీరాములు అభిప్రాయం. ఈ సమస్య గురించి ఆయనకు చాలా స్పష్టత ఉంది. శ్రీరాములు, భిక్షుక వృత్తిని నిషేధించే చట్టం వృత్తిగా స్వీకరించిన వారికే వర్తిస్తుంది కాని సన్యాసులకు వర్తించదు. ఇంత సూక్ష్మంగా ఈ సమస్యను పరిశీలించారు. పొట్టి శ్రీరాములు తీసుకునే పోరాట సమస్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రభుత్వ రేషనింగ్ విధానాన్ని నిరసిస్తూ ఎర్నేని సుబ్రహ్మణ్యం మొదలైన వారితో కలిసి వ్యతిరేకిస్తూ పొట్టి శ్రీరాములు 1947 అక్టోబర్లో ప్రదర్శన జరిపారు. అప్పుడు స్వతంత్ర భారతదేశం వాళ్లని అరెస్ట్ చేసింది. జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ముఖ్యమంత్రికి 1947 నవంబర్ 14 సంస్కరణల కోసం ఉత్తరం రాశారు. అవసరమైతే నిరాహార దీక్షకు పూనుకుంటానని కూడా తెలియజేశారు. నెల్లూరులో ఉన్న సంజీవశెట్టి వైశ్య హాస్టల్లో ఆనరీ వార్డెన్గా శ్రీరాములు ఉండి గాంధేయ మార్గంలో కృషి చేశారు. ఏ విద్యార్థైనా సినిమాకు వెడితే పొద్దున వారి ముఖం మీద తిలకం బొట్టు ఉండేది. హాస్టల్లో జరిగే అవకతవకలను అవినీతిని బట్టబయలు చేసినందుకు పొట్టి శ్రీరాములు కొట్టడానికి రాత్రిపూట వచ్చారు. తర్వాత తొందరపడ్డానని దుండగానికి పాల్పడిన వ్యక్తి తెలుసుకున్నారు. పొట్టి శ్రీరాములు హిందూ సంఘ సంస్కరణ సమితి ద్వారా రజస్వలానంతర వివాహాలు, విధవులకు విధవా వివాహాలు, కులాంతర మతాంతర వివాహాలు, దిక్కులేనివారి దహన ఖనన సంస్కార కార్యక్రమాలు నిర్వహించేవారు. నెల్లూరులోని అనాథ శరణాలయానికి నిధుల లోటుందని కలెక్టర్ను శ్రీరాములు కలిశారు. దానికి అంగీకరించిన కలెక్టరు పొట్టి శ్రీరాములను విశాఖపట్నం వెళ్లి ప్రేమ సమాజం కార్యక్రమాలను పరిశీలించమని కోరారు. తద్వారా హిందూ సంఘ సంస్కరణ సమితి కార్యక్రమాలలో మార్పులు చేశారు.
1: ఇంతవరకు అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం విన్నారు. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో

0: అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: కార్యక్రమంలో మరొక పాట విందాం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం వింటారు. హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలను వింటారు. శ్రోతలు మీకు ఇష్టమైన పాటను ఫోన్ ద్వారా కోరుకోవాలనుకుంటే మాకు డయల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 224-6606, మరొక నెంబర్ 224-6605, ఎస్టీడీ కోడ్ 0877. కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం.
2: హలో.
1: హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: నమస్తే అండి, హలో ఆకాశవాణికి స్వాగతం. దర్బార్ ఖాన్ గారు బాగున్నారా? బాగున్నామండి. ఇవాళ ఏ పాట కోరుకుంటున్నారు?
2: బ్రహ్మపుత్రుడు సినిమాల పాట కావాలి మేడం.
1: బ్రహ్మపుత్రుడు?
2: బ్రహ్మపుత్రుడు మేడం.
1: కొంచెం కొత్త సినిమా నుంచి కోరుకోవచ్చు కదండి.
2: మేడం అది కూడా కొంచెం కొత్తదే మేడం, బాగుంది అందుకోసం.
1: అందులో నుంచి ఏ పాట కావాలి?
2: అమ్మ తోడు లేకుండా అనే పాట ఉండదు మేడం. ఆ పాట పోయింది మేడం. బాగుండాలి అందుకోసం, అందరికోసం బాగుంటుంది పాట వినేదానికి అందుకోవడం మేడం.
1: ఓకేనండి. కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
2: శ్రోతలందరి కోసం, ముఖ్యంగా మీకోసం కూడా మేడం ఈ పాట మేడం.
1: థ్యాంక్ యూ అండి. పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
2: ఓకే,
1: ధన్యవాదాలండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: నమస్తే అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం.
3: నా పేరు ఎం శివయ్య, గంగదేవపల్లి గ్రామం, సదాప్రమంలో, నెల్లూరు జిల్లా మేడం.
2: ఓకే, ఏం చేస్తుంటారండి మీరు?
3: మేడం అంటే నాకు ఎఫ్టూలో ఒక సాంగ్ కావాలి మేడం.
2: ఏం సినిమా?
3: ఎఫ్టూ మేడం, వెంకటేష్ గారిది.
2: ఎఫ్టూ? ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి.
3: ఓకే మేడం.
2: ఓకే,
3: దాంట్లో ఎంతో ఫన్ అనే సాంగ్ ఉంది కదా మేడం, ఆ పాట కావాలి మేడం.
2: ఓకేనండి, ఏం చేస్తుంటారు మీరు?
3: మా షెడ్యూల్ చేస్తూ ఉంటాం మేడం.
2: ఓకే,
3: రేడియో వింటాము, ఖాళీగా ఉన్నప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ వింటూ ఉంటాం మేడం.
2: ఓకే, మా కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయా?
3: వింటాం మేడం, అడగండి తెలుసుకుందని, వార్తలు, కబుర్లు, అన్నీ వింటూ ఉంటాం మేడం.
2: ఓకే, కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
3: మా పిల్లలు మహేష్, లోకేష్, లక్ష్మి, అందరికోసం మేడం.
2: ఓకేనండి, పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
3: థ్యాంక్ యూ మేడం.
2: థ్యాంక్ యూ అండి.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం.
1: నా పేరు మస్తాన్.
0: మస్తాన్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: తెలగనూరు గ్రామం, కట్టమేడ మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్ మేడం.
0: ఓకే, ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను టైలరింగ్ చేస్తాను మేడం.
0: ఓకే, ఇవాళ ఏ పాట కోరుకుంటున్నారు?
1: సుస్వాగతంలో హ్యాపీ హ్యాపీ బర్త్డే తెలుసుకున్నాను.
0: సుస్వాగతంలోనా?
1: అవును మేడం.
0: ఓకే, కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: శ్రోతలు, మా ఊరు ప్రజలందరూ మేడం, గ్రామ ప్రజలందరూ.
0: ఓకేనండి, పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి. ధన్యవాదాలండి.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో,
2: హలో,
1: నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం.
2: నమస్కారం మేడం.
3: హలో,
1: హలో,
2: నమస్కారం మేడం.
1: నమస్తే అండి.
3: నమస్తే మేడం.
1: కాల్ కట్ అయిందండి, మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, హలో సార్, డిస్టర్బెన్స్ వస్తుందండి. హలో, కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాము.

0: 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం.
1: ఎల్లూరు జిల్లా కోవూర్ మండలం ఇనుముడు గ్రామం నుంచి మొహమ్మద్ రఫీ అండి. బాగున్నారండి?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నానండి. ఈరోజు ఈరోజు పాట వచ్చి పేదరాశి పెద్దమ్మ కథ. ఇది ఏ అందాల మానవ సీమ. మా తాత కోసం ఈ పాట.
0: పేదరాశి పెద్దమ్మ కథ.
1: పేదరాశి పెద్దమ్మ కథ కాంతారావు మూవీ. కోరిన శ్రోతలు ఉన్నారండి.
0: చెప్పండి.
1: మా గురువు గారు బాలాజీ నగర్ నుంచి సాదర్ భాష గారు, తప్లా మస్తాన్ గారు, పాలం పోలయ్య గారు, తిమ్మల చెల్ల గోపినాథు, ఓహోబు వెంకటేశ్వర గారు.
0: ఓకేనండి.
1: జాగిరిబాయ్ గారు.
0: ఓకే ఓకే.
1: ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం.
2: హలో
1: హలో నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం.
2: నమస్తే మేడం.
1: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా?
2: నా పేరు శ్రీలక్ష్మి మేడం, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: ఓకే, ఏం చేస్తుంటారమ్మా?
2: ఇంటికాడ ఉంటాం మేడం, మేకలు ఉన్నాయి.
1: ఓకే,
2: మేకల కలికి వెళ్తాం మేడం.
1: అవునా, ఓకే. వింటుంటారా మా రేడియో కార్యక్రమాలన్నీ?
2: ఖాళీగా ఉంటే వింటాం మేడం.
1: ఓకే, ఇవాళ ఏ పాట కోరుకుంటున్నారు?
2: పెద్దిలో.
1: ఏం సినిమా?
2: పెద్ది మేడం.
1: పెద్ది ఇంకా రాలేదమ్మా, ఇంకో సినిమా నుంచి కోరుకోండి.
2: హలో
1: చెప్పండి అమ్మా.
2: ఏదో ఒక పాట ఏంది మేడం?
1: ఏదో ఒక పాట
2: చెప్పండి. ఏం పాట ఆడాలో తెలియదు.

0: అడగండి.
1: పెదరాయిల్లో నుంచి
0: పక్కన ఎవరా
1: ఏదైనా ఫోన్
0: అందిస్తున్నారా?
1: ఏం మేడం?
0: ఎవరైనా పక్కన అందిస్తున్నారా?
1: లేదు మేడం, నేను దూరంగా ఉన్నా మేడం.
0: ఓకే.
1: హలో
0: హలో, చెప్పండి అమ్మా, ఏ సినిమాలో నుంచి పాట కావాలి?
1: అదే పెదరాయిల్లో నుంచి ఏదైనా పాట ఏం మేడం?
0: పెదరాయుడి నుంచా? కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: అందరి కోసం మేడం.
0: ఓకే అమ్మా, ఈసారి మాట్లాడేటప్పుడు రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గించుకోండి.
1: సరే మేడం.
0: ఓకే అమ్మా, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అమ్మా.

శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: శ్రోత శ్రీలక్ష్మి గారు కోరిన పెద్దరాయుడు చిత్రంలోని ఈ పాటను విందాం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? జాబ్ చేస్తున్నారు. ఓకే, కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా? ఓకేనండి, థ్యాంక్ యూ.
2: సరే మేడం, థ్యాంక్ యూ.
1: పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి. ఓకేనండి.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో,
2: హలో మేడం, నమస్తే. నెల్లూరు జిల్లా పదపూర్ నేదపల్లి గ్రామం నుంచి వెంకటరావు.
1: ఓకే, ఏం చేస్తుంటారండి మీరు?
2: మేము నేత నేస్తాం మేడం, పట్టు చీరలు.
1: ఓకే, ఇవాళ ఏ సినిమాలో నుంచి పాట కావాలి?
2: RRR నుంచి కొమరం భీముడు అనే సాంగ్ కావాలంట.
1: కొమరం భీముడు. ఓకే, కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
2: రెడీ ఉంటున్న శ్రోతలు అందరికోసం మేడం.
1: ఓకేనండి, పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
2: థ్యాంక్ యూ,
1: ధన్యవాదాలండి.
3: భీమా, నేను గన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన కోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, ఏనపడుతుంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో చివరగా శ్రోతను పలకరిద్దాం. హలో.
4: హలో, నమస్కారం మేడం.
3: నమస్తే అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం.
4: ఓబులెడ్డి మేడం, కడప నుండి మేడం.
3: కడప నుండి
4: ఓబులెడ్డి మేడం.
3: ఓబులెడ్డి గారు బాగున్నారా?
4: బాగున్నాను మేడం. మీరు బాగున్నారు మేడం?
3: బాగున్నామండి. ఇవాళ ఏ పాట కోరుకుంటున్నారు?
4: మంచి చెడు చిత్రంలో రేపంటే రూపము కంటే అనే పాట కావాలి మేడం.
3: ఓకే, కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
4: కోరుకున్న శ్రోతలు లక్ష్మీదేవి, రమేష్, ఎన్ వెంకటరమణ, బాలాజీ, విశ్వనాథు, హరి,
3: ఓకే,
4: భాస్కర్,
3: ఓకే,
4: మిగతా వాళ్ళందరి కోసం మేడం.
3: ఓకేనండి.
4: సాయి, రమేష్, వీళ్ళందరూ మేడం.
3: ఓకేనండి, పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
4: వినేద్దాం మేడం. బాయ్ మేడం.
3: బాయ్ అండి.
4: మేడం.

ఇంతవరకు హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రధానమంత్రి స్వానిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి
1: ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలోని పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీల్లో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు, ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలామంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవటం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలివ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ది అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పీఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పీఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
2: मोदी ने कह दिया था बैंकों से भी और रेडी पटरी वाले भाई बहन को भी, अगर आपके पास गारंटी देने के लिए कुछ नहीं है तो चिंता मत कर दीजिए, मोदी आपकी गारंटी लेता है. पीएम स्वनिधि योजना मोदी की ऐसी ही गारंटी है जो आज रेहड़ी पटरी ठेले ऐसे छोटे छोटे काम करने वाले लाखों परिवारों का संबल बनी है.
3: आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स को फॉर्मल बैंकिंग से जोड़ा गया है. आज पहली बार देश में बंजारा, घुमंतु, अर्ध घुमंतु वर्ग के लिए वेलफेयर बोर्ड बना है. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
1: వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020 పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం, కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పీఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు.
2: रेहड़ी वाले, ठेले वाले, पटरी पर काम करने वाले, जो सब्जी बेचते हैं, फल फूल बेचते हैं, दूध बेचते हैं, अखबार बेचते हैं, ये भी छोटे छोटे लोग स्वाभिमान के साथ जिए, ऐसे मेहनत कश साथियों के बारे में पहले

0: सरकारों को सोचने की फुर्सत ही नहीं थी, उनके लिस्ट में ये काम ही नहीं थे। लेकिन आपके इस सेवक ने पीएम स्वनिधि योजना की मदद से आज ऐसे लाखों रेहड़ी पटरी वाले सामान्य काम करने वाले लोगों के जीवन को, उनके परिवार के जीवन को बदला।
1: పలు రాష్టాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నది ఏమిటంటే పీఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు, కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు, కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. యూపీఐ ఆధారిత లావాదేవీలు గ్రామీణ, పట్టణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పీఎం స్వనిధి ఈ మార్పులకు కీలక వేదికగా నిలిచింది. ఈ పథకం విజయానికి ప్రధాన కారణం కేవలం రుణాలు ఇవ్వడం కాదు, రుణాలతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వీధి వ్యాపారులను తీసుకురావడం కూడా ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పీఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్దిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు.
2: 5% पर ब्याज पर पैसा लेते थे, सुबह लेते तो शाम को वापस करना पड़ता था, चाहे मेरा दुकानदारी हो या ना हो।
3: पीएम स्वनिधि के तहत ही हमारे दुकान में इतना व्यवसाय हो गया जिससे हमारा हर एक तरीके से वृद्धि हुई।
4: इनकी सहायता लेते हुए अपने व्यवसाय को आगे से आगे ले जाने का कोशिश करें तो वो सफलता जरूर हासिल।
5: पीएम स्वनिधि ने मुझे लोन ही दिया जिससे खुद पैरों पे खड़े होने का एक साहस दिया।
6: मोदी जी ने हमारे लिए इतना योजना को चलाकर इतना सब कुछ किया है कि एक औरत कहीं हार नहीं मान सकती, हर काम को आगे बढ़ा के लेके जा सकती।
1: ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ, స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపారుల గుర్తింపు, నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక, పురపాలక సంస్థలు స్వయం సహాయక బృందాలు కలిసి లబ్దిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది ఇప్పుడు రుణాలు పొందుతూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం 2-3 విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్ట్రంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా నగదు ఆధారంగా నడిచిన వీధి వ్యాపారాల్లో ఇప్పుడు ఆన్లైన్ యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. సామాజిక ఆర్థిక కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలా మంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలు పై దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది

0: చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధిసే సమృద్ది కార్యక్రమం ద్వారా లబ్దిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావడం వల్ల వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా పెరిగింది. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేవలం అంచుల్లో ఉన్న వర్గం కాదని, వారు దేశ అభివృద్దిలో కీలక భాగస్వాములను గుర్తించిన అభివృద్ది నమూనాకు పీఎం స్వనిధి ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని లక్షలాది మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తూ, క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. భారత్లోని నగరాల్లో ప్రతిరోజు కనిపించే వీధి వ్యాపారుల వెనుక ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. దాని పేరు పీఎం స్వనిధి. ఇది కేవలం ఒక పథకం కాదు, మనుగడ కోసం పోరాడిన లక్షలాది కుటుంబాలను స్వావలంబన వైపు నడిపిస్తున్న నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. స్వావలంబన, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పీఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: విశ్వనాథాచారి గారు చిక్బళ్ళాపూర్ కర్ణాటక నుంచి. హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సిటీలో పొల్యూషన్, విలేజ్ లో మాన్ లో చక్కగా చెట్లు ఉంటాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. పొద్దు నేను అడిగినటువంటి అర్బన్ హీట్ లైట్ ఎఫెక్ట్ కి మీ ఆన్సర్ అబ్సల్యూట్లీ రైట్. హాయ్ జయస్వి, మీరు మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే మీరు వస్తే మా ఇంటి మెంబర్ లాగా అనిపిస్తుంది. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. మేమందరం కూడా మీ ఇంటి సభ్యులవే కదండి, మనమందరం ఒకే ఫ్యామిలీ, ఆకాశవాణి ఫ్యామిలీ, శ్రోతల కుటుంబం అంది. సో బాలుగారికి జయంతి శుభాకాంక్షలు అందిస్తూ చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. వసంత కోకిల గానం ఎంత బాగుంటుందో, అలాగే తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే వాసన ఎంత బాగుంటుందో, మీ గొంతు కూడా అంతే బాగుంటుంది, సూపర్, అబ్బా మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం అండి అంటూ సుధా గారు కొత్తగూడెం నుంచి. సుధా గారు, మీ మాటలలోనే ఎంతో అద్భుతమైనటువంటి తీపి సుధరని అందించినందుకు థ్యాంక్ యూ. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, జయస్వి గారు ఎలా ఉన్నారు? జోరుగా హుషారుగా అదిరింది. నా అభిమాన గాయకుడు, గాన గంధర్వుడు, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా బాలుగారికి ఇవే మా గణ నివాళులు అర్పిస్తూ ఆయన జీవిత విశేషాలని తెలియచేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, నాకు అదృష్టం కలిగింది ఇవాళ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చాలా అద్భుతంగా చెప్పారు అంటూ సౌజన్య గారు మంగళగిరి నుంచి, థ్యాంక్ యూ. సో వెల్, ఇంకా కొన్ని మెసేజెస్ ఉన్నాయి, కానీ అంతకన్నా ముందు ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అన్న పేరుగాంచినటువంటి రాష్ట్రం ఏది, ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరు సంపాదించుకున్న రాష్ట్రం పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అంటిల్ దెన్ ఒక మంచి సాంగ్ వస్తుంది, ఆ తర్వాత మరిన్ని మెసేజెస్ చదువుతాను. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మనసు పలికే మౌన గీతం. మరి ఈ సినిమా నుంచి పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. అండ్ 10:18:40 అయిపోయింది. ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పేరుగాంచినటువంటి రాష్ట్రం ఏమిటి? ఇది నా ఇవాళ మొదటి ప్రశ్న. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, బాలు గారి గురించి అద్భుతంగా చెప్తున్నారు. అండ్ ఆయనకి నా ఘన నివాళి. శ్రోతగా నా కొన్ని భావాలు. ఆయన గాత్రం గాలిలో కలిసిన గాన తరంగం, ఆయన పలికిన స్వరం హృదయాలకు హారతి దీపం. పాటను మంత్రంగా, భాషను దైవంగా భావించి, రాగాలకి ఊపిరిపోసి భావాలకు రూపం ఇచ్చిన గాన యోగి. అద్భుతంగా చెప్పారు సార్. తెలుగు తీయదనాన్ని, తమిళ మాధుర్యాన్ని, కన్నడ గాంభీర్యాన్ని, హిందీ హృదయత్వాన్ని ఒకే గొంతులో ఒదిగించినటువంటి సంగీత సారథి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నిద్రకు జోలపాట, బాధకు ఓదార్పు ఆయన పాట. ప్రేమకు పరిమళ గీతమై, భక్తికి భజనామృతమై నిలిచినటువంటి స్వర సుధాకరుడు. గాయకుడిగా గెలిచాడు, నిర్మాతగా నిలిచాడు, నటుడిగా నవ్వించాడు, దర్శకుడిగా సృజించారు, డబ్బింగ్ కళాకారుడిగా ప్రాణాలు పోశారు. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే

కాపుల నుంచి మౌలమేలలో ఈ వరకు ఆయన గాత్రం పలికిన ప్రతి అక్షరం మన హృదయాలలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆర్జేగా మీరు చెప్పినట్టే ఈ తూర్పు నుంచి ఆ పడమర వరకు ఆయన స్వరం మయూరి నాట్యమైతే మన జ్ఞాపకాలన్నీ ఆ నాట్యానికి తాళమయ్యాయి. కాలం ఆయనను తీసుకెళ్లినా గానం ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన పాడిన పాట ప్రతి పాటలో ఆయన స్వర చిరంజీవిగా చిరునవ్వులతో జీవిస్తూనే ఉంటారు. సో బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పాలంపల్లి నరసింహారెడ్డి గారు ఇంత మంచి మాటల్ని భావాల్ని పంచుకున్నందుకు, అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించినందుకు. సో ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రాష్ట్రం ఏంటి అన్నాను. వెల్కమ్ టు హర్విల్లు అంటూ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. అమృతోదయం మేడం ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను వాసు గారు. సో తప్పకుండా మీరు పంపించిన మెసేజ్ కూడా చదువుతాను, కొంచెం హోల్డ్ ఆన్. అండ్ గుడ్ మార్నింగ్ జయస్వి గారు అంటూ కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ గారు మెసేజ్ చేశారు. హాయ్ జయస్వి. శుభోదయం తెలియజేస్తూ శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి, పెడన జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి, అండ్ హిందూ నుంచి రాజేష్ గారు హాయ్. ఈరోజు బాలు గారి జయంతి సందర్భంగా చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఏ భాష అయినా పాట వింటే ఇది బాలుగారి గొంతు అని ఇట్టే చెప్పవచ్చు, అంత స్పష్టంగా ఉంటుంది బాలుగారి గాలం. మర్చిపోయానండి, మీకు శుభోదయం. థ్యాంక్ యూ సో మచ్. బాలుగారి గాలం గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. వేటపాలెం దగ్గర రామనగర్ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జోరుగా హుషారుగా బాలసుబ్రహ్మణ్యం గారి గురించి శ్రోతలకి చాలా బాగా చెప్పారు. ఆకాశవాణి ఉన్నంత వరకు ఆకాశవాణిలో నిత్య స్వర చిరంజీవిగా మన బాలు గారు నటుడిగా ఇంకా ఎన్నో అద్భుతమైన పాత్రలు సాధించి పాడటం వీరికి వీరే సాటి, మరెవరూ లేరు పోటీ అంటూ చాలా మంచి భావన పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరి పాటలు అందరూ వినిపిస్తారండి, సో అన్ని పాటలు సందర్భోచితంగా సందర్భానుసారంగా, సో అలా నలుగుతుందన్నమాట. దుర్గా గారు, సునీత, ప్రీతి ఫ్రమ్ బళ్ళారి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున్, అభిరామ్, కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సత్య తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్ నుంచి. అండ్ అలాగే హే జయస్వి అంటూ లలిత గారు, మురళీ, భాను, కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి సరైన ఆన్సర్ అందించారు. శుభోదయం జయస్వి, చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బాలుగారి గురించి, ఎంత చెప్పుకున్నా తరగదు, కారణ జన్ములు ఆయన ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పెట్టారు. శ్రీలక్ష్మి రామకృష్ణ ఖమ్మం నుంచి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ జీ. కూల్ గా హాట్ గా క్లైమేట్ తో హరివిల్లులో మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ. విజయవాడ నుంచి తిరు, మీ వాయిస్ పంచదార కన్నా తీయగా ఉంటుందండి. ఈ రోజు బాలుగారి పాట అంటే నాకు ప్రాణం, నాకైతే వింటుంటే లేందుకు బాధిస్తోంది, కానీ ఏం చేస్తాను సార్, ఆయన పాటతో మనలో మనతో ఎప్పుడూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సుధా గారు కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ వివిత్ భారతి. లతా ఫ్రమ్ బుయ్యూర్ నుంచి చక్కటి విషయాలు అందించారు ఎస్పీబి గారి గురించి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ జవాబు వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి సరైన ఆన్సర్. హాయ్ జయస్వి గారు, నా మెసేజ్ చదివారా? నేను చదివానండి నజీర్ గారు. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఫ్యామిలీ మెంబర్ లాగానే అనిపిస్తుంది అన్న మీ మాట, మీ భావన నేను చదివాను. అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ జయస్వి గారు, మై ఫేవరెట్ సింగర్ ఎస్పి బాలు గారి గురించి అద్భుతమైన విషయాలు మాకు అందించారు, ధన్యవాదాలు అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. హే జయస్వి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అపరంజి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. సరైన ఆన్సర్తో పోలవరం నుంచి భాస్కర్ గారు అండ్ రాణి గారు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ రాఘవమ్మ గారు, రేఖాసాయి గారు, మోనిక. అండ్ వీళ్ళతో పాటుగా ఇంకొంతమంది మెసేజెస్ పెట్టారు. గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఇస్ నస్రీన్. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఈ మూడు కాదండి, నేను అడిగింది తప్ప అన్ని పంపించారు. అయ్యో, ట్రై చేయండి రైట్ ఆన్సర్ కోసం. అగస్త్య ఫ్రమ్ మంగళం రోడ్ నుంచి తిరుపతి రైట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమా గారు, రాంగ్ ఆన్సర్ అండి, మధ్యప్రదేశ్ కాదు. వాసు గారు రైట్ ఆన్సర్ పంపించారు. పెన్న జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఒక్కరోజు బోన్ చేయకపోయినా ఉండగలం, కానీ ఒక్కరోజు కూడా బాలుగారి పాట వినకుండా ఉండగలమా? ఛాన్సే లేదు, అంత ఇష్టమండి నాకు ఆయన పాట అంటే. అండ్ నాకు ఊహ తెలిసినక్కడి నుంచి రేడియోలో వచ్చేవన్నీ బాలుగారి పాటలే, నేను చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ. పాలంపల్లి నరసింహారెడ్డి గారు చాలా బాగా రాశారు బాలుగారి గురించి, థ్యాంక్ యూ అండి, తప్పకుండా కన్వే చేస్తాను. హాయ్ నమస్తే జయస్వి గారు అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ గారు. అండ్ ఫైనల్లీ భైరవ ద్వీపం నుంచి శ్రీతుంబుర నారద నాదామృతం. సో సాంగ్ రిక్వెస్ట్ టైం ఇది కాదు సార్, తప్పకుండా వీలుంటే ప్రయత్నం చేస్తాను, బట్ సాంగ్ అయితే మీరు అడిగిన పాట ప్లే చేయలేను అనిగా భావించకండి. హాయ్ జయస్వి గారు, బాలు గారి గురించి చాలా బాగా చెప్పారు. భాగ్యలక్ష్మి ఫ్రమ్ ప్రసాదంపాడు. థ్యాంక్ యూ.

much. And the right answer is Sikkim. Yes, organic state of India ga peru ganchina one and only state Sikkim anamata. So next question mi andari kosam. భారత క్రీడారంగాన్ని మారుస్తూ 2026-27 బడ్జెట్లో ప్రారంభమైనటువంటి కొత్త క్రీడా కార్యక్రమం పేరు ఏమిటి? భారత క్రీడారంగాన్ని మారుస్తూ 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రారంభమైన కొత్త క్రీడగా కార్యక్రమం దాని పేరేంటి? కొత్త క్రీడా కార్యక్రమం దాని పేరేంటి? సో నేను అడిగిన దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది, ఆలోచించండి. భారత క్రీడారంగాన్ని మారుస్తూ కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ క్రీడలకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దాని పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488114.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
1: బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా?
2: సో గర్ల్, ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
1: ఆర్బీఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సిబివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
2: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
1: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో వెరీ గుడ్ మార్నింగ్ జయస్వి గారు అంటూ అమృతోదయ మేడం మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిఖిల జగమ్ముల నీరాజనాలందిన పాటల పాత్రధారి, సర్వజనులను తన గానంతో మంత్రముగ్ధులను చేసిన సూత్రధారి, పాండిత్యాన్నే ఇంటి పేరులో ఇముడ్చుకున్న సాహితీ బాటసారి, గాన గంధర్వునికి నా ఘన నివాళి. ఆయన పాట ఒక పూల తేరు, ఆ పాటకు సమస్త హృదయాలు సేదతీరు, ఆ గాన మాధుర్యం గలగలా పారే సెలయేరు. సంగీతమే ఆయన సొంత ఊరు, సాహిత్యమే ఆయన ఇంటి పేరు, ఆయన చరిత నవరసాల స్టోరు. ఆ గళం చేస్తుంది సప్త స్వరాలతో పోరు, పాట అనగానే గుర్తొచ్చే ఒకే ఒక పేరు, ఆయన జీవితం పురస్కారాల హోరు. ప్రతి పాటలో ఉంటుంది టాప్ గేరు, ఆ పాట అనుకరణ ప్రతి కంఠం ధరించినటువంటి పులిగోరు. ఈరోజు ఒక గంధర్వ గానాన్ని మరో సౌందర్య వేణీయలో విన్న అనుభూతి కలిగింది అంటూ చనుబండ నుంచి ధర్మరాజుల వాసు గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను అడిగిన ప్రశ్నలకి అండ్ మీరు పంచుకున్నటువంటి బాలుగారి పట్ల అభిమానానికి నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో కమింగ్ బ్యాక్, భారత క్రీడారంగాన్ని మారుస్తూ 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రారంభమైన దాంట్లో కొత్త క్రీడా కార్యక్రమం పేరు ఏంటి అని అడిగాను, రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ లతా గారు ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్, హాయ్ జయస్వి ఎలా ఉన్నారు అంటూ జయస్వి గారు ఇండియా భారత్ అనే పేరుతో బలోపేతం చేయటం అంటూ పంపించారు. కాదు సత్య భార్గవి తాడిపత్రి నుంచి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ అండ్ తెలియట్లేదండి. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, సో నా చెప్పిన మాటలు సూపర్ అండి. సుధా గారు కొత్తగూడెం నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సో తప్పకుండా రైట్ ఆన్సర్ ఫ్రమ్ అపరంజి గారు తిరుపతి నుంచి, రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ అండ్ భాస్కర్ గారు పెడన నుంచి, అలాగే సౌజన్య గారు మంగళగిరి నుంచి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అండ్ ఫైనల్లీ హాయ్ జేఎస్పి అంటూ మురళి గారు పంపించారు. సో ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఖేలో ఇండియా మిషన్. 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రారంభమై క్రీడారంగానికి ఒక కొత్త కార్యక్రమం వచ్చిందన్నాం కదా, సో అదే ఖేలో ఇండియా మిషన్. వెల్ మరి ఈనాటి

నవరసభరిత హర్విలులో నా థర్డ్ క్వశ్చన్. ప్రపంచంలో తొలిసారిగా అమెజాన్ ప్రాంతంలోని తేనెతీగలకు చట్టపరమైన హక్కులు కల్పించిన దేశమిది. ప్రపంచంలోనే తొలిసారిగా అమెజాన్ ప్రాంతంలోని తేనెతీగలకు చట్టపరమైన హక్కులు కనిపించిన దేశం ఏది? సో తేనెతీగలకి, అమెజాన్ ప్రాంతంలో ఉన్నటువంటి తేనెతీగలకి చట్టపరమైన హక్కులు కల్పించిన దేశం ఏది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. ఆన్సర్ దాన్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

తేనెతీగలకి చట్టపరమైన హక్కులు కల్పించిన దేశం ఇది. రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అంతర్ దాన్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

రామును పూచేది వీళ్ళు, చరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కళలకు బందిళ్ళు వీళ్ళు. వీళ్ళేనో నేటి మొనగాడు, చెలిమికెప్పుడు చదగాడు, చెడుకెప్పుడు పగవాడు. వీళ్ళ వయసు నూరేడు, నూరేళ్లకు కుర్రాడు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అతులే వేలేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. కుర్రాళ్ళు.

0: మనుషుల్ని మన నేస్తాలు మనసులు మన కోవెళ్ళు ఎవ్రీబడీ మనుషులే మన నేస్తారు మనసులు మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులే విలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు రెల్లెక్కి ఉన్నోళ్ళు కళ్ళారే లేనోళ్ళు కవ్వించే సొగళ్ళు కమాన్ ఎవ్రీబడి జాయిన్ టుగెదర్
1: వాట్ ఎ మ్యాజికల్ సాంగ్ కదా ఎన్నిసార్లు విన్నా ఈ పాటలో ఉన్న కిక్ తగ్గేదే లేదబ్బా అంత అద్భుతమైనటువంటి పాట అండ్ ఇప్పటికీ ఎప్పటికీ కూడా సో వెల్ మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుందా ఈ పాట ఆనందంలో మర్చిపోయారా బాస్ ప్రపంచంలో తొలిసారిగా అమెజాన్ ప్రాంతంలో ఉన్నటువంటి తేనె తీగలకు చట్టపరమైన హక్కులు కల్పించిన దేశం ఏది ఇది నా క్వశ్చన్ సో పెడిన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు బ్యూటిఫుల్ మెసేజ్ పంపించారు ఏ హీరోకి పాట పాడితే నిజంగా ఆ హీరోనే పాడుతున్నట్లుగా అనిపిస్తుంది అది ఎవరికీ సాధ్యం కాదు బాలు గారికి తప్ప అది మాత్రం నిజమండి అండ్ అలాంటి లెజెండరీ సింగర్ కి ఇంకా ఇంకా ఘన సత్కారం జరగాలని మనసారా ఆశిస్తున్నారు సో నిజమే సార్ మీ మనసులో మాట కూడా నెరవేరాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు సరైన సమాధానం పంపించారు భాస్కర్ గారు పెడన నుంచి లత గారు వియూర్ నుంచి నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి సో ముగ్గురు రైట్ ఆన్సర్స్ పంపించారు నరసింహారెడ్డి గారు నేను అడిగిన దానికి తప్ప ఇంకొకటి సటిపో అండ్ నౌతా అంటూ పంపించారు ఇది ఎక్కడో ఏదో కొంచెం మిస్టేక్ ఉంది ఒకసారి ఆలోచించండి ఫ్లోలో వెళ్ళిపోతుంది ఆన్సర్ కానీ కరెక్ట్ కాదు కొంచెం దగ్గరగా ఉన్నారో ఆలోచించండి అగస్త్య ఫ్రమ్ తిరుపతి రైట్ ఆన్సర్ అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఖేలో ఇండియా మిషన్ దాంతోపాటుగా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఇప్పటి క్వశ్చన్ కూడా సమాధానం పంపించారు రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ మేడం అంత ప్యూర్ తెలుగు ఆ కొంచెం ఇంగ్లీష్ లో చెప్పండి అంత ప్యూర్ తెలుగు ఆ కొంచెం ఇంగ్లీష్లో చెప్పాలా నేనేం చెప్పాలి అది చెప్పండి ఫస్ట్ ఓకే నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుగులోనే ఉన్నాయండి సో మీకైనా క్వశ్చన్ పరంగా డౌట్ ఉంటే మాత్రం మళ్ళీ నాకు మెసేజ్ పెట్టండి సో అంటిల్ దెన్ నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం ప్రపంచంలో తొలిసారిగా అమెజాన్ ప్రాంతంలోని తేనె తీగలకు చట్టపరమైన హక్కులు కల్పించిన దేశం ఏది అని పెట్టాను రైట్ ఆన్సర్స్ పెరూ అన్నమాట ఎస్ స్టింగ్లెస్ హనీబీ అన్నమాట ఇవి స్టింగ్లెస్ హనీబీ వీటికి చట్టపరమైన హక్కులు కల్పించిన తొలి కీటకాల జాబితాలో వీటికి పెక్కు పేరుంది సో స్టింగ్లెస్ హనీబీ దీనికి సంబంధించి అన్నమాట సో పెరు కొంచెం ఇంగ్లీష్లో అడగండి సో తెలుగు భాష తీయదనమే కదా మరి తెలుగు అర్థం కావట్లేదా సార్ ఇంతమంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు సో ట్రై చేస్తాను ఖచ్చితంగా మీకోసం ఒక ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా అడుగుతాను గోవా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అడిగారు కదా నా తరువాత క్వశ్చన్ గోవా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఈ క్వశ్చన్ కి మీ ఆన్సర్స్ తెలిస్తే 8662438114 అనే నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి ఓకేనా ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడిగాను మీరు అడిగారు కూడా గోవా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దీనికి ఒక స్పెషల్ పేరుందన్నమాట ఏంటి ఆ ప్రత్యేకత సరైన ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ నాకు పంపిస్తూ ఉండండి ఆన్సర్ లేని ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తోంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ శివా నుంచి బాటనీ పాటకి మ్యాటనీ ఆటకి ఈ పాటలో అలా వెళ్ళి చుట్టేసి వచ్చేద్దాం ఓకే

తగాళ్ళు కాటగాళ్ళు అందమైన తగాళ్ళు కద్దులేదిలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు చాలా.

0: జగడ జగడ జా జగడ జగడ జగడ జగడ జా.
1: తింటికి పప్ప
2: దిగిడి దిగిడి
1: దింటికి పప్ప దింటికి పప్ప
2: దిగిడి దిగిడి
1: దింటికి పప్ప.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డిస్కో రాజా. నిజం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. మరి 10:54 దాటి అలా పరుగులు తీస్తోంది. నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, సో నస్రీన్ గారు థ్యాంక్ యూ సో మచ్, మరి నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ కూడా పంపించేశారు. గోవా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని అన్నాను.

రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీర్ హనుమాన్ బాలాజీ గారు చెన్నై నుంచి పంపించారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గోమంతక్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి కామారెడ్డి జిల్లా, గోమంతక్ అంటూ పంపించారు. సో ఇది రైట్ ఆన్సర్ అయితే కాదు. రైట్ ఆన్సర్ అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుంచి, థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న ఆన్సర్ ఒకటి పంపించారు, ఇరువురు గోమంతక్ అంటూ పంపించారు. సో దీంతో పాటుగా ఇంకొక ఆన్సర్ కూడా ఉంది, సో లెట్ అస్ చెక్ దట్. శ్రీనివాస్ గారు, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పెడింది. జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, బాలు గారి పాట అంటే ప్రాణం అంటే ప్రాణం అంటే ప్రాణం. సో అందుకని వాళ్ళ అమ్మాయికి కూడా పల్లవి చరణ్ అని చెప్పి పేర్లు పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఆయన పాట అంటే అంత ఇష్టమని మాకు అర్థమైంది, ఇంత చక్కటి విషయం మాతో పంచుకున్నందుకు అండ్ ఆన్సర్ కూడా పంపించినందుకు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, మచిలీపట్నం నుంచి, భారతదేశ బీచ్ రాజధాని. ఓకే, రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు, అయ్యో ఈరోజు మీ ప్రోగ్రామ్ మిస్ అయ్యాను. మిస్ అయిపోయారా? అయ్యో, సినిమాకి వెళ్ళారండి బాస్, బట్ నో ఇష్యూస్, ఎప్పుడైనా ఎక్కడైనా నిరంతరాయంగా మీరు వినొచ్చు. నెక్స్ట్ షోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. లత గారు ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి, ఘంటసాల గారు తర్వాత లెజెండరీ సింగర్ అంటే బాలుగారు తప్ప నాకు ఇంకెవరు కనిపించట్లేదు, ఖచ్చితంగా అండి. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సరైన ఆన్సర్ తో రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి. అండ్ జయస్వి గారు, పాటలు చాలా బాగా పాడారు, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ మ్యామ్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే పర్ల్ ఆఫ్ ఓరియంట్ అనమాట. పర్ల్ ఆఫ్ ఓరియంట్ బీచ్ అండ్ పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఉంది. గోవా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పర్ల్ ఆఫ్ ఓరియంట్ బీచ్, ఇంకా పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఉంది. సో 10:56 అలా దాటిపోయింది టైం. నేను కూడా మీ అందరికీ టాడా బాబాయ్ చెప్పేసి టైం వచ్చేసింది. సో కలుసుకుందాం, ఇది ఈనాటి నా బ్యూటిఫుల్ షో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ మీ యువర్ ఆర్జే జేఎస్వి, సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాల్ని మంజూరు చేయాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అఠావలేని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి కోరారు. కేంద్ర మంత్రి నిన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ సమావేశాన్ని నిర్వహించారు. వర్చువల్గా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, వసతి గృహాల నిర్మాణం కోసం ఇచ్చే 3 లక్షల రూపాయలను 5 లక్షల రూపాయలకు పెంచాలని, పీఎం అజయ్ కింద ఇచ్చే రుణాల్లో అధిక శాతం మహిళలకు ఇచ్చే వెసులుబాటును కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లను, గురుకులాల భవనాలను సిద్దం చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెంచేలా అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. పర్యాటక విధానం 2024-29 ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేరళంలోని తిరువనంతపురంలో జరిగిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ, రాష్ట పర్యాటక రంగం వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. ఏలూరు జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల రీఛార్జ్ షాఫ్ట్లు ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో నిన్న పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. విజయవాడలో నిన్న రాష్ట జీవ వైవిధ్య మండలి సమావేశం నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా జీవ వైవిధ్య పార్కుల అభివృద్దిపై దృష్టి సారించామని తెలిపారు. ఆర్థిక వృద్దిలో భాగంగా 5 ఏళ్ల సగటుతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఎస్పీబీ ద్వారా ఆదాయం సాధించడం గొప్ప మైలురాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలను సమగ్రంగా విచారించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్లు జగన్ పేర్కొన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.35 సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:06 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

సో మరి ఈరోజు సినిమా కబుర్లు అయితే నిజంగా స్పెషలేనండి. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు సినీ చరిత్రలో కొన్ని వేల పాటలు పాడారు. మరి ఆయన పాడిన వేల పాటలు సంగీతాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. పాట వెంట పరుగులు తీశారు. వచ్చిన ప్రతి పాటని పాడి ఆ పాటకు ప్రాణప్రతిష్ఠ చేశారు. తన పాట మంత్రమైంది, చరిత్ర సృష్టించింది. ఈరోజు ఎస్పీబి గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. జస్ట్ స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. ముందుగా మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, జగదేక్ వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం. ఈ పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఈ కొండ వీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాని ఆఖ్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో దిట్ట.

11:21 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. లో బాలు గారు శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న అనే చిత్రంలో నాలుగు చరణాలున్న పాటలో ఒక చరణాన్ని పాడారు. ఆ రోజు మొదలుపెట్టిన ప్రయాణం ఎలా సాగింది, ఎంత గొప్ప చరిత్ర సృష్టించింది మనందరికీ తెలుసు. తను పాడిన ప్రతి పాటకి న్యాయం చేస్తూ పాట విజయానికి, ఆ సినిమా సక్సెస్కి కూడా ఎస్పీబీ గారు కారణమయ్యేవారు. రాను రాను కూడా తెలుగు పాట బాలుగారి వెంట పరుగులు తీసింది. 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో 40,000 పైగా పాటలు పాడి 50 వసంతాలుగా తన గాన మాధుర్యంతో అమృతాన్ని పంచారు. 16 భాషలకి ప్రాణమై నిద్రలో కూడా మరువలేని మధురగానమై మన మనసులో చెరగని ముద్ర వేసుకున్న మహానుభావుడు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఏ రంగంలో అయినా తనకు తానే సాటి అనిపించుకున్న స్వరబ్రహ్మ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఆకలి రాజ్యం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తోంది. ఆత్రేయ గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రా రా అమ్మడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిది పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.

వాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

11:21:20 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఈ రోజు సినిమా కబుర్లో మనం ఒక మంచి టాపిక్ అయితే మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా ఈ రోజు ఎస్పీబీ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుంటున్నాం అండ్ ఆయన పాడినటువంటి పాటలు వింటూ. సంగీత సాహిత్యాలకు పుట్టినిల్లు మన ఆంధ్ర రాష్ట్రం. ఎంతో మంది సంగీత శ్రేష్ఠులకు సాహితీవేత్తలకు జన్మనిచ్చింది ఈ పుణ్యభూమి. మన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలుగారు స్వయంగా రాసి స్వరపరిచి పాడినటువంటి లలిత గీతానికి బహుమతి కూడా లభించింది. మహామహులైన సంగీత శ్రేష్ఠులు సాహితీవేత్తలు సైతం బాలుగారి గాత్రం వల్లే వారి వారి పాటలకు వన్నె చేకూరిందని గర్వంగా చెప్పుకున్నారంటే అన్ని రసాలు కలగలిపిన అమృతగళం బాలుగారిది. సంగీత ప్రపంచంలో ఆయన ఒక స్వర తరంగం. ప్రేమ సందేశాన్ని మోసుకొస్తుంది ఆయన పాట, దేవుణ్ణి కొలుస్తుంది ఆయన పాట. స్టాలిన్ సినిమాలో సూర్యుడే సెలవని, అలాగే ఆ నలుగురు సినిమాలో ఆ నలుగురు పాట పాడింది మన ఎస్పీబీ గారే. ఏ భక్తి పాట విన్నా, ఏ ఎమోషనల్ పాట విన్నా, ఏ ప్రేమ పాట విన్నా ఆయనే కనిపిస్తారు. ప్రతి భాషలోనూ లెజెండ్గా ఎదగటమే లక్ష్యంగా పెట్టుకుని పద్మభూషణ్ అయ్యారు ఎస్పీబీ. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ గీతాంజలి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

11:27:57 లో ఉంది వీపీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఏ గొంతు గమకం వింటే తమకంతో తనువంతా పులకించిపోతుందో ఆయనే ఎస్పీబీ. ఏ భాషలో పాడినా, ఏ హీరోకి పాడినా వారే పాడుతున్నారన్నట్టు భావన వచ్చేటట్లు వారి వారి ఆహార్యానికి తగ్గట్టు పాడగలిగే ఏకైక గాయకుడు బాలుగారే అన్నది జగమెరిగిన సత్యం. ఎంటైర్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సింగింగ్, ఎన్టీఆర్ గారి త్రో ఆఫ్ డైలాగ్ గానీ, ఏఎన్ఆర్ గారి స్టైల్ ఆఫ్ సేయింగ్ థింగ్స్ కానీ, వీటిని దగ్గరగా తీసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణీని సొంతం చేసుకుని ప్రతి ఒక్కరి మెచ్చులు అందుకున్నారు. బాలుగారిని ఒక్క మాటలో చెప్పాలంటే కథానాయకుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే నాటితరం హీరోల నుంచి నేటితరం హీరోల వరకు అందరికీ ఆయన పాటలు పాడారు. పాటలకి ముందుగా ప్రాణం పోసి హీరోలకు తన గాత్రంతో ఒక రిఫరెన్స్ ఇచ్చారు. అందుకే వారి శైలికి తగ్గట్టు తన వాయిస్ సింక్ అయ్యేలా ఉంటాయి ఆ పాటలు.

0: మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది స్వాతి ముత్యం చిత్రం నుంచి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం
1: కవుల కళ్ళ నుంచి జాలువ.

0: మరి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నాన్లే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: అఫ్కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీర

0: ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
3: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మ్యూజిక్ మీద ఇష్టంతో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయ్యారు మన ఎస్పీబీ. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో నచ్చిన ఫుడ్ సాంగ్ గుర్తుంది కదా, ఈ పాట క్యారెక్టర్ కి తగ్గట్టుగా ట్రై చేశారు. క్యారెక్టర్ లో లీనం అవడానికి ఎంతటి సాహసాన్నైనా చేస్తారు మన ఎస్పీబీ. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జమినీ గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్లకు గాత్రదానం కూడా చేశారు. పసివాడి ప్రాణం చిత్రంలో రఘువరన్ కు చెప్పిన డబ్బింగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. తమిళ్ నుంచి తెలుగులోకి అనువాదం అయ్యే కమల్ హాసన్ సినిమాలన్నింటికీ కూడా ఎస్పీబీ గారే డబ్బింగ్ చెబుతూ ఉండేవారు. దశావతారం సినిమాకు కమల్ హాసన్ చేసిన 10 పాత్రల్లో 7 పాత్రలకు ఆయనే డబ్బింగ్ చెప్పారు. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య సినిమాలో సుమన్ పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అండ్ అలాగే సాయి మహిమ చిత్రంలో కూడా డబ్బింగ్ చెప్పారు. ఈ 2 సినిమాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారునిగా నంది పురస్కారం లభించింది. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్, ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

11:54:39 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఎస్పీబీ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, శంకరాభరణం సినిమాతో ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక రికార్డ్స్ విషయానికొస్తే ఆయన అందుకోని అవార్డు లేదు, తీసుకొని పురస్కారం లేదు. 16 భాషల్లో 40,000 పైగా పాటలు. గుక్క తిప్పుకోకుండా 26 సెకండ్ల పాట పాడారు. 18 గంటల్లో 19 తెలుగు పాటలు, 12 గంటల్లో 17 కన్నడ పాటలు. హిందీలో ఒకరోజు అంటే 24 అవర్స్లో ఏకంగా 16 పాటలు పాడారు ఆయన. 6 నేషనల్ అవార్డులు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్, 24 తెలుగు నందులు, తమిళనాడు స్టేట్ అవార్డ్స్ 4, కర్ణాటక స్టేట్ అవార్డ్స్ 3, గౌరవ డాక్టరేట్. ఇలా చెప్పుకుపోతే

ఫుల్ స్టాపే ఉండదు. తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన పాడిన పాటలు, ఆయన పలికిన మాటలు మనతో ఎప్పటికీ ఉండిపోతాయి. గుండె ఆగింది కానీ గొంతు ఎప్పటికీ ఆగిపోదు. అచ్చ తెలుగు పాట రూపంలో ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటారు మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. శతమానం భవతి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విందాం మిక్కీ జమియర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఎలిమెంట్ గ్రూప్ ప్రతినిధులను కోరారు. రష్యా పర్యటనలో భాగంగా ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ కజోవ్ ఒలేగ్ నేతృత్వంలోని బృందంతో మంత్రి లోకేష్ నిన్న భేటీ అయ్యారు. తోతాపురి మామిడి రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మామిడి కొనుగోలు, గుజ్జు, ప్రాసెసింగ్ తదితర అంశాలపై నిన్న ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో నిన్న సమీక్షించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు రేపు పర్యావరణ పరిరక్షణపై జిల్లా సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నారు. రాష్టంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాఠశాలను ఉత్తమ స్కూలుగా అభివృద్ది చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు నిర్దేశిత ప్రమాణాలు ఉన్న పాఠశాలలను గుర్తించాలని స్కూల్ ఇన్ఫ్రా కమిషనర్ పి రంజిత్ బాషా నిన్న అధికారులను ఆదేశించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కులంకుశంగా చర్చించడానికి ఒడిశాలోని పూరి వేదికగా బ్రిక్స్ దేశాల సమ్మేళనం నిన్న ప్రారంభమైంది. భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. విజయవాడలో నిన్న రాష్ట జీవ వైవిధ్య మండలి సమావేశం నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా జీవ వైవిధ్య పార్కుల అభివృద్దిపై దృష్టి సారించామని తెలిపారు. పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43-45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో మరోవైపు మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు సహా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

0: विविध भारती FM 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.
2: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
3: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
2: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
3: సూక్తులతో సుధలు పంచుతూ
2: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
3: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
2: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
3: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
2: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
3: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
2: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
3: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి జెన్వీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30
1: దిస్ ఈజ్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Prime Minister Narendra Modi is holding talks with acting President of Venezuela Delcy Rodriguez in New Delhi. The discussions involve the full spectrum of India-Venezuela relations and explore avenues for further cooperation in areas of energy security, trade and investment, pharmaceuticals, healthcare, transportation and renewable energy. Earlier, External Affairs Minister S. Jaishankar called on Ms. Rodriguez in a social media post. Dr.

0: विविध भारती FM 101.3।
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
2: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

12:14:58 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను కదా. మరి ఏంటి అంటే కళల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డ్రీమ్స్ కళ్ళు అందరికీ వస్తూ ఉంటాయి, బట్ కొన్ని ఏంటంటే బ్యూటిఫుల్ గా ఉంటాయి, కొన్ని ఏంటంటే నిద్రలోంచి భయంతో లేపేస్తాయి అని చెప్పాను. మరి అలాంటి వాటిని మనం పీడకలలుగా చెప్తాం. అప్పుడప్పుడు పీడకలు రావడం అనేది సహజం. అలా కాకుండా తరచుగా ఈ భయంకరమైన కళలు రావడాన్ని నైట్ మేర్ డిజార్డర్ అంటారనమాట. సో దీన్ని ఒక వ్యాధిగా ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనికి ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే అది మన జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపించే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి. మీకు తెలుసాలో వింటూనే ఉండండి. ఇప్పుడైతే మీకోసం అలవ్ వైకుంఠపురంలో చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
5: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

12 hours 21 minutes లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసాలో ఉన్నాం. సో మరి ఎప్పుడో ఒకసారి ఇలా వారానికి ఒకటి అయితే ఓకే, గానీ అంతకంటే ఎక్కువ సార్లు పీడకల్లో వస్తే అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. దీర్ఘకాలిక నైట్ మేర్ డిజార్డర్ అనేది 6 నెలలు లేదంటే అంతకంటే ఎక్కువ కాలం ఇలా గనక తీవ్రత ఎక్కువగా ఉంటే రోజు ఆల్మోస్ట్ పీడకల్లో వస్తూ ఉంటాయట. మరి దీనివల్ల ఏంటంటే నిద్రలేమి, ఇంకా భయాందోళన కలుగుతూ ఉంటుంది. దీనివల్ల డిప్రెషన్, మానసిక అనారోగ్య సమస్యలకు ఇది దారితీస్తుందని, అలాగే మన వ్యక్తిగత జీవితాలపై ప్రభావం కూడా చూపుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఇవెందుకు వస్తాయి, దీనికి కారణాలేంటి, దీన్ని ఎలా అధిగమించాలి, అవి కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్తు,

పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సూరత్లో 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ, అత్యాధునిక వ్యర్థాల శుద్దితో సహా గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం మోదీ డామన్కు చేరుకుని అక్కడ సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఆరోగ్య సంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ప్రజా సంక్షేమం వంటి ప్రాజెక్టులున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాంతీయ అభివృద్దికి సంబంధించిన కీలక రంగాల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిపై ఈ సమాపేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమాపేశంలో పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన రంగం, పెట్టుబడుల ప్రోత్సాహకం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ది, క్రీడల ప్రోత్సాహం, ఆర్థిక కారిడార్ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అలాగే చేనేత, హస్తకళల రంగాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంతా ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమురా వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమాపేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలన భద్రతా సమీక్ష సమాపేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనుజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాలతో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలు అన్వేషించడానికి వెనుజులా ప్రతినిధి బృందం ఇంధన, ఫార్మాసిటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య శాఖాధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరీ ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగుదేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటిస్తారు. నబన్నలో ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారితో రైల్వే మంత్రి

ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ మాఝీ తెలియజేశారు. రాష్టంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని, ఇది రైల్వే అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాఝీ పేర్కొన్నారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత

0: స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్ స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిమాణాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని ఆయన గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
0: Kerala Mahe Prantallo ee roju bhari varshalu kurise avakasam undani perkontu భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా, కొంకణ్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఐసీయూలో ఈ మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులను చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ముజఫర్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామల్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నైట్ మేర్ డిజార్డర్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కదా. సో దీనికి సరైన కారణం ఏంటనేది ఇప్పటికీ పూర్తిగా నిర్ధారించలేదు. హైపర్ రౌసల్ కారణంగా ఇలా జరుగుతుందని భావిస్తున్నారన్నమాట. అయితే ఇది మానసిక స్థితిని మార్చే లక్షణం. దీనివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా చిరాగ్గా, కోపంగా అనిపిస్తూ ఉంటుందట. మరి నిద్రపోతున్నప్పుడు మన మెదడులోని కొన్ని ప్రాంతాలను ఎక్కువ యాక్టివ్గా ఉండేలాగా చేస్తుందట. ఈ కండిషన్ వల్ల కలలు వస్తాయని భావిస్తున్నారు. అయితే ఇలా రావటానికి

ఈ సాధారణ కారణాలు ఏంటి అంటే ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల పరిస్థితులు. ఇవి ఎక్కువైనప్పుడు మన మనసు తీవ్రమైన ఒత్తిడికి గురై మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుందన్నమాట. దీని ద్వారా భయపెట్టే కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయట. ఇంకా తెలుసుకుందాం బర్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చిస్తుంది గులాబీ చిత్రం నుంచి. శశిప్రీతం మ్యూజిక్ కంపోజిషన్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాట. సురేష్ పీటర్స్, సుచిత్ర కృష్ణమూర్తి పాడిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై.

డ్రీమ్ గర్ల్, బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. 12 hours 46 minutes 51 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి కొన్నిసార్లు మనం చేసే పనులు అంటే ఇంట్లో గానీ ఆఫీస్లో గానీ ఈ పని ఒత్తిళ్ల వల్ల కూడా ఇలా జరుగుతుందట. అండ్ అలాగే మనకి తగిలినటువంటి దెబ్బలు ఫిజికల్ గా గానీ అండ్ మనం సఫర్ అయినా మెంటల్ గా డిస్టర్బ్ అయినా వీటన్నిటి వల్ల కూడా ఇలాంటి కలలు రావటం సర్వసాధారణంగా జరుగుతుందట. మరి ట్రామా, పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్ తో బాధపడుతున్న వారికి కూడా తరచుగా ఈ పీడ కలలు వచ్చే ప్రమాదం ఉందట. అయితే వీటి కారణాల విషయానికొస్తే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ నివారించుకోవడానికి వాడేటువంటి మెడిసిన్స్ కూడా కారణం కావచ్చు అంటున్నారు. మరి పడుకోబోయే ముందు కొన్నిసార్లు కొంచెం ఎక్కువగా తినేస్తూ ఉంటాం కదా, సో అతిగా తిని పడుకున్నా కూడా పీడ కలలు వస్తాయట. ఎక్కువగా తిని పడుకున్నప్పుడు ఏంటంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్పీడప్ అవ్వాలి కదా, సో జీవక్రియలు వేగం పుంజుకోవడం, మెదడు చురుగ్గా ఉండటం వల్ల ఈ సమస్య కనిపిస్తుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే నిద్రపోయే టైంలో మార్పులు కానీ అండ్ అలాగే మన ఫ్యామిలీలో మనకి బాగా కావలసిన మనుషులు దూరమైనప్పుడు కానీ ఇంకా టెంపరేచర్ తీవ్రమైన జ్వరంతో బాధపడే వాళ్ళకి కానీ ఈ పీడకల్లు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారనమాట. అలాగే కొంతమంది నిద్ర మాత్రలు వాడి మానేయటం, అలాగే ఆల్కహాల్ తీసుకునే అలవాటు మానేశాక విత్డ్రావల్ సిమ్టమ్ లాగా ఈ పీడకలలు వచ్చే అవకాశం ఉందట. మరి ఈ వ్యాధిని గుర్తించడానికి ప్రత్యేకమైన నిర్ధారణ పరీక్షలు లేవు, కానీ మనకు వచ్చే కలల ఆధారంగా ఆ వ్యాధి తీవ్రతను గుర్తించి ట్రీట్మెంట్ అనేది అందిస్తారనమాట డాక్టర్స్. టాక్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఇమేజరీ రిహార్సల్ థెరపీ ఆధారంగా చికిత్స అందిస్తారట. అదే పెద్దవాళ్లలో అయితే ఎక్స్పోజర్ రిలాక్సేషన్ అండ్ రీస్క్రిప్టింగ్ థెరపీ ఈ సమస్యకు చక్కని పరిష్కారంగా అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ పేర్కొంది. మాట్లాడుకుందాం ఇంకా వాళ్ళని విషయాలు. బాలు చిత్రానికి హరిహరన్ శ్రేయా ఘోషాల్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఈ వ్యాధిని చికిత్స చేయకుండా వదిలేస్తే అది కొంచెం తీవ్రంగా మారే ప్రమాదం ఉందని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే తరచుగా ఇట్లా మనకి పీడకలలు రావటం, నిద్రలేమికి, తీవ్రమైన ఒత్తిడికి లోనవటం, డిప్రెషన్ అండ్ నెగటివ్ ఆలోచనలు, పనిపై ఏకాగ్రత తగ్గటం, నిద్రపోవాలంటే భయపడటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ని కలిసి వాళ్ల సలహా పాటించడం బెస్ట్. మరి ఇది నైట్ మేర్ డిజార్డర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. రైట్ నో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అనురాగ్ కుల్కర్ణి, శ్వేతా సుబ్రహ్మణ్యం పాడినటువంటి వనమాలి గీతం, మికిజె మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో గద్దలకొండ గణేష్ చిత్రం నుంచి వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ రోజు ప్రారంభమయ్యింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం పూర్తి వివరాలను మంత్రివర్గం పాత్రికేయులకు వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం సరికొత్త రికార్డు సృష్టించిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. రాష్టంలో 36.42 కోట్ల పర్యాటక సందర్శనలు జరిగాయని పేర్కొన్నారు. కేరళంలో 2 రోజు మంత్రి పర్యటించారు. ఈ రోజు కోవాలంలో జరుగుతున్న గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 అవార్డుల వేడుకల్లో పాల్గొననున్నారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జీలు, వాగుల అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ ఈ రోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా కొండవీటి వాగు అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామలేశ్వర స్వామివార్లను ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చైర్మన్కు దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి

వికే సీనానాయక్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు రేపు పర్యావరణ పరిరక్షణపై జిల్లా సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు. రాష్టంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాఠశాలను ఉత్తమ స్కూలుగా అభివృద్ది చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు నిర్దేశిత ప్రమాణాలు ఉన్న పాఠశాలలను గుర్తించాలని స్కూల్ ఇన్ఫ్రా కమిషనర్ పి రంజిత్ బాషా నిన్న అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు తర్వాత లాభాల్లో కొనసాగాయి. ప్రారంభంలో సెన్సెక్స్ దాదాపు 490 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్ల వరకు నష్టపోయినప్పటికీ తక్కువ స్థాయిల దగ్గర లభించిన బలమైన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లాయి. ఈ రోజు రేపు రాష్టంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: 1 hour 4 minutes 3 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. బ్యూటిఫుల్ గర్ల్స్ అమ్మాయి అంటేనే అందం, అందం అంటేనే అమ్మాయిలు కదా, అందుకే అలా అన్నాను. సో మహిళల కోసం ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఒకటి రెడీగా ఉంది. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది పొకిరి రాజా చిత్రం నుంచి. స్టేట్ యూ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూన్.
1: La la la.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1 hour 9 minutes 50 seconds లో ఉంది విబి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. సో మరి ఇంపార్టెంట్ టాపిక్ అన్నా కదా, విషయం ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయిలు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారు? పెళ్లికి ముందు చాలా డెడికేటెడ్గా డైటింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఫిట్గా ఉండే అమ్మాయిలు కూడా పెళ్ళైన తర్వాత కొన్ని నెలలకే సడన్గా బరువు పెరగటం మనం గమనిస్తూనే ఉంటాం కదా. దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం ఆనంద్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, హరిహరన్ చిత్ర పండెటి వెట్టి. వేటూరి సుందరరామూర్తి గీతం ఇది, కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్లో.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండవ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్బంగా రాజధాని అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే పరిపాలన అభివృద్ది సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పాల్గొన్నారు.

0: క్రీడాశాఖ వరుసగా రెండవ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాల సాధనలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో పాటు సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అవార్డులు గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్దత, అధికారుల సమిష్టి కృషికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో మరింత ఉత్సాహంగా పనిచేసి గ్రామీణాభివృద్ది, సుపరిపాలన లక్ష్యాల సాధనకు దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం 5 అవార్డులు అందుకుంది. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు అభివృద్ది పనులను ఈరోజు పరిశీలించారు. అలాగే వాగుపై నిర్మిస్తున్న వంతెనల పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధానిలో ట్రంక్ రోడ్లు, వంతెనలు, వాగుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజధాని ప్రాంతానికి నీటి లభ్యత కోసం చేపట్టిన శాఖమూరు, పెనుమాక, నీరుకొండ జలాశయాల నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయ్యాయని మంత్రి తెలియజేస్తూ
1: 3 రిజర్వాయర్లు జరుగుతుంది. ఒకటి శాఖమూరు రిజర్వాయర్, అది 44 ఎకరాల్లో 0.4 టీఎంసీ వాటర్ స్టోర్ చేయగలవు. రెండోది పెనుమాక రిజర్వాయర్, 190 ఎకరాలు, అక్కడ 0.1 టీఎంసీ స్టోర్ చేయగలం. మూడవది నీరుకొండ రిజర్వాయర్, అది 440 ఎకరాలు, దాంట్లో 0.4 టీఎంసీ. మొత్తం తీసుకుంటే ఈ 3 రిజర్వాయర్లు కలిసి 674 ఎకరాలు. ఈ మూడింటి యొక్క కెపాసిటీ 0.51 టీఎంసీ. ఇంకా 50% వర్క్ ఉంది. 2027 మిడిల్కి ఇవన్నీ అయిపోతాయి.
0: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీసీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ విద్యార్థులెవరూ చదువులకు దూరం కాకుండా ప్రవేశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హాస్టళ్లు, తరగతి గదులు, విశ్రాంతి గదులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో మరింత ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధనపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారులకు సూచించారు. యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. మౌలిక వస్తుల కల్పనతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఇవాళ కృష్ణా జిల్లాకు కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ మేము తయారు చేస్తున్నాం. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవకాశాలని ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మేము పనిచేస్తాం. ఒక సమగ్ర నివేదిక త్వరలోనే తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. ఒక కనెక్టివిటీ విషయంలో కానీ, ఒక పరిశ్రమల స్థాపనలో కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో కానీ, రేపు వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా ఈ హైవేలను అనుసంధానం చేస్తూ ఈ జిల్లాని ఎలా ఒక ప్రతిష్ట పెంచాలి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ఎలా ఈ స్థానికాలకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో మేము వెళ్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు. తెలుగుతో పాటు దక్షిణాది చలనచిత్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4వ తేదీన అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వేలాది పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా 6 సార్లు జాతీయ అవార్డు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన మరణం అనంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో గౌరవించింది. తన గానంతో దశాబ్దాల పాటు ప్రజలను అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న 74 ఏళ్ల వయసులో దివంగతులయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ జీవించే ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి భవానీ శంకర్రావు సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో జిల్లాలో రుతుపవనాలకు ముందు పొడి విత్తనాలను నాటే

0: పీఎండీఎస్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 20 రకాల విత్తనాలతో ప్రత్యేక పీఎండీఎస్ కిట్లను రైతులకు అందిస్తున్నామని, వీటి ద్వారా రైతులు అంతర పంటల సాగును చేపట్టాలని సూచిస్తూ,
1: వర్షాలు కూడా తక్కువగా ఉంటాయి, సకాలంలో పడవు, పంటలకు కూడా నీటి అద్దడి అనేది ఏర్పడుతుంది కాబట్టి విస్తృత స్థాయిలో పీఎండీఎస్ కిట్స్ అంటే నవధాన్యాలు అనేవి సాగు చేయాలని రైతులకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం సాగు చేసుకోవాలి. ఇంట్లో 20 కేజీలు ఉంటాయి, 20 రకాలు అనేటువంటి మొక్కలు ఉంటాయి, ఆ విత్తనాలు ఉంటాయి. ఒకటి పప్పు ధాన్యాలని, సుగంధ ద్రవ్యాలని, నూనె పంటలని, తృణధాన్యాలని, చిరుధాన్యాలని, ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాలు కూడా ఇందులో ఉంటాయండి. పీఎండీఎస్ కిట్లు వేయటం వలన నేలలో తేమ ఉంటుంది, కలుపు ఉండదు, ఎరువులు తగ్గుతాయి, నేల సారం కూడా పెరుగుతుంది కాబట్టి రైతుకు చాలా ఇటువంటిది లాభదాయకమైనటువంటి కార్యక్రమం.
0: ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో రేపు ఆకాశవాణి వాకథాన్ నిర్వహించనున్నామని ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాల విభాగాధిపతి జి దివ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వాకథాన్ రేపు ఉదయం 6:30 ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు జరుగుతుందని చెప్పారు. ఆకాశవాణి నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయ స్ఫూర్తితో భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆకాశవాణి సాగించిన 90 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజా ప్రసార రంగంలో ఆకాశవాణి అందించిన 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాకథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేరళంలో పర్యటిస్తున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోవాలంలో జరుగుతున్న గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 అవార్డుల కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్కు దక్కిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్టం అవార్డును మంత్రి అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట ప్రత్యేక పెవిలియన్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట పర్యాటక రంగం దేశంలోనే విశేష ప్రగతి సాధిస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై నిర్వహిస్తున్న వివిధ పోటీలను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రేపు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ పరిరక్షణ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:30:58 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. సో మరి ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ విషయానికి సంబంధించి సొసైటీలో రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అకార్డింగ్ టు మెడికల్ ఎక్స్పర్ట్స్, పెళ్లి తర్వాత మహిళల శరీరంలో వాళ్ల లైఫ్ స్టైల్లో

వచ్చే మార్పులే ఇందుకు ముఖ్య కారణాలని చెప్తున్నారు. అందులో భాగంగా ఎమోషనల్ చేంజెస్, స్ట్రెస్. అమ్మాయిలు పెళ్లి తర్వాత తమ పుట్టింటిని వదిలి కొత్త వాతావరణంలోకి అడుగు పెడతారు. అవునా? న్యూ ఎన్విరాన్మెంట్, కొత్త మనుషులు, వాళ్లతో సర్దుకుపోయే క్రమంలో మానసిక ఒత్తిడి, ఆందోళన అనేవి సహజంగానే కలుగుతూ ఉంటాయి. దీనివల్ల శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడి అది డైరెక్ట్ గా బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇక తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ప్లే చేస్తున్నాను. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడినటువంటి ఈ పాటని వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నీకుమే నత్తయ్యేలా మిసాల పిల్ల, నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1 hour 35 minutes 57 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్ అన్నాను కదా, కొత్త ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ పెరగటం వల్ల మహిళలు పాడుకునే అలాగే నిద్ర లేచే టైం గానీ ఈ టైమింగ్స్ అన్నీ కూడా మారిపోతాయి. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో మెటబాలిజం మందగిస్తుందన్నమాట. దీనివల్ల ఈజీగా ఫ్యాట్ అక్యూములేట్ అవుతుంది. అండ్ ఇంకో

ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పెళ్ళైన కొత్తలో పార్టీలని, ఫంక్షన్స్ అని, హనీమూన్ ట్రిప్స్ అని, హోటల్స్కి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కదా. అలాగే రిలేటివ్స్ కూడా పిలుచు ఉంటారు, అండ్ వాళ్ళు పెట్టే స్వీట్స్, ఆయిలీ ఫుడ్స్ మనకి తెలియకుండానే ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటాం. దీనివల్ల శరీరంలో క్యాలరీలు ఎక్కువ చేరి బరువు పెరుగుతాం. అలా అని అవన్నీ తప్పని కాదు కానీ, బట్ కొంచెం కాన్షియస్గా ఉంటూ లిమిట్గా తీసుకుంటే బెటర్ అని. సో సరదాలు కూడా తీరాలి కదా మరి.

మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఆఖరి పోరాటం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రా పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. మరి ఇంకొంతమంది అమ్మాయిల విషయానికి వస్తే పెళ్లికి ముందు ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. లుక్స్ హెల్త్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అమ్మాయిలు పెళ్లి తర్వాత ఇంటి బాధ్యతలు, వంట, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇలా వీటన్నిటి గురించి ఆలోచిస్తూ వాళ్ల గురించి వాళ్ళు ఆలోచించడం మానేస్తారు. ఎక్సర్సైజ్ కి టైం కేటాయించకపోవడం వల్ల కూడా శారీరక శ్రమ తగ్గి వెయిట్ పెరుగుతూ ఉంటారు. మరి పురుషులు తమ ఆకలిని కంట్రోల్ చేసుకోగలరట, అయితే మహిళలు ఆకలిని నియంత్రించుకోవడం అనేది కొంచెం కష్టమని స్టడీస్ చెప్తున్నాయి. అంటే కంపేర్ చేసుకుంటే మగవాళ్లతో పోలిస్తే వాళ్ళు ఆకలిని కంట్రోల్ చేసుకోగలరంట. మహిళలు ఏంటంటే తక్కువ తిన్నా కూడా వాళ్ళ ఆకలిని కంట్రోల్ చేసుకోలేరనమాట. కొంచెం ఆకలి ఎక్కువైంది అంటే మాత్రం కొంచెం ఎక్కువ తినేస్తూ ఉంటారట. ఇది కూడా మహిళల బరువు తగ్గడాన్ని అడ్డుకుంటుందట. ఇది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ ద నా ఆటోగ్రాఫ్ ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. సందీప్ భౌమిక్ పాడినటువంటి పాట కీరవాణి మ్యూజిక్ లో, చంద్రబోస్ గారి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రోటీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కైకు.

0: ఏమంటారు
1: చుండు
0: నడుముని
1: ఇడుపు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు కలిసి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఉంటాయంటే వేటూరి సుందరరామూర్తి గారు అంత అద్భుతంగా రాశారు ఈ పాటని. అంత సూపర్ హిట్ సాంగ్ అన్నమాట ఇది. మరి శివ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 1 hour 53 minutes 12 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ హీరోలో ఉన్నాం కదా. సో మరి ఇక మెటబాలిక్ రేట్ అనేది తగ్గడం అనమాట, దాంతోపాటు ప్రెగ్నెన్సీ. సాధారణంగా అమ్మాయిలకు మ్యారేజబుల్ ఏజ్ వచ్చేసరికి న్యాచురల్ గానే ఈ మెటబాలిజం రేట్ అనేది స్లో డౌన్ అవుతూ ఉంటుందట. దీనివల్ల క్యాలరీలు త్వరగా ఖర్చు అవ్వవు. మరి వీటన్నిటికీ తోడు పెళ్లైన తర్వాత ప్రెగ్నెన్సీ. మరి సహజంగానే మహిళల బరువు పెరుగుతుంది ప్రెగ్నెన్సీ టైంలో. ఆ తర్వాత బరువు తగ్గడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే పెళ్లైనప్పటి నుంచి మహిళలు పోషకాహారం, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా డైట్, అంటే డైట్ తీసుకోవడం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో క్రమం తప్పకుండా లైట్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసే పనిలో కూడా అంతే ఇదిగా ఉండాలన్నమాట. తమ డైలీ రొటీన్లో ఇవన్నీ కూడా చేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది మ్యాటర్. మరి ఫాలో అవుతారు కదా. తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఫాలో అవుతారు నాకు తెలుసు. ఇప్పుడైతే మీకోసం కార్తీక్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది, ఎటో వెళ్లిపోయింది మనసు. ఈ చిత్రం నుంచి అనంత శ్రీరామ్ గారి గీతం ఇది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: TFM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: Jyoti FM 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.32 hours 15 minutes 35 seconds లో ఉంది వీబీ క్లాక్. ఇప్పుడు మీకోసం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ ట్రాక్స్ వచ్చేస్తాయి. మజా మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం పాడినటువంటి వెన్నెల కంటి గీతం ముందుగా

ఆకాశవాణి జెన్ వే బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: Station.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ చంద్రే సందరి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి. మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం విన్నారు. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో

0: 2:37:19 లోకి వచ్చేసింది వీబీ క్లాక్ అయితే. మరి సందడే సందడి ప్రోగ్రామ్ ని మనం అసలే మాత్రం లేట్ చేయకుండా షార్ట్ చేసేద్దాం. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, వింటూ స్టే ట్యూన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ

0: 1-800-420-2233.
1: సో మరి సందరే సందరి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి మార్నింగ్ అయితే మనం సినిమా కబుర్లు మన ఎస్పీబి గారి గురించి ఆయన జయంతి సందర్భంగా మాట్లాడుకున్నాం కదా, వాళ్ళని కబుర్లు మనం మాట్లాడుకున్నాం. అండ్ ఈ రోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది, కీరవాణి గారి బర్త్డే. మరి ఆయన బర్త్డే స్పెషల్ గా నేను మీకు ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తాను. ఈ రోజు సందరి సందరిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి గారి తొలి చిత్రం ఏది? ఎంఎం కీరవాణి యాజ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్, ఓకేనా? అంతకుముందు చేసిన అంటే కలిసి చేసినవి కాదు, ఇండిపెండెంట్ గా సంగీత దర్శకుడిగా కీరవాణి గారి తొలి చిత్రం ఏది అనేది గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్ కి మెసేజ్ పంపించేసేయండి. ఆన్సర్ ని, మీ పేరుని, మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను చిత్రానికి. కార్తీక్ సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం డిఎస్పీ మ్యూజిక్ లో ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

ప్లస్ 46 మినిట్స్ 41 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. అయితే విషయం ఏంటంటే, నేను కీర్ణవాణి గారికి సంబంధించి ఒక ప్రశ్న అడిగాను కదా. ఫస్ట్ ఇండిపెండెంట్ గా ఆయన స్వతంత్రంగా ఆయన సంగీత దర్శకుడిగా ఏ చిత్రానికి చేశారు అని, అంటే తొలి చిత్రం ఏది అని అడిగాను కీరవాణి గారి మూవీస్ లో. సో మెసేజెస్ అయితే వచ్చేసింది మనకి, ఎవరెవరు పంపించారు అంటే, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ అలాగే మనందరి అభిమాన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళి అంటూ వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. రైట్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే, శేషు ఫ్రమ్ కాకినాడ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రెబ్బవరం నుంచి నాగులు మీరా అమీదా బేగం రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ భ్రమర శర్మ కర్నూల్, క్షణక్షణం కాదండి, క్షణక్షణం అనేది బిగ్గెస్ట్ హిట్, కానీ నేను అడిగింది సోలో కంపోజర్గా ఏ మూవీ అని చెప్పి అడిగాను అనమాట. అనంతనాగ్ త్రివేణి నిఖిల్.

ముదునూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ అనుకుంటా అంటూ మెసేజ్ చేశారు, మళ్ళీ మీ పేరు ఎక్కడుంది? దేవసేన తిరుపతి నుండి. అండ్ 1990 కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్, ఓకే రైట్ ఆన్సర్, నిజామాబాద్ నుండి పంపించారు. అండ్ ఇంకా గోపి, గిరి, సధమ, వెంకటేష్, ధన, కుమార్, నేతాజీ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు తిరుపతి డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు, దేవనూరు మధుర చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు. నేపాల, ఓ ఎక్కడికో వెళ్లాల్సిన ఆన్సర్ ఇక్కడికి వచ్చినట్టుంది, ఇది కాదండి. అపరంజీ ఫ్రమ్ తిరుపతి, ఓకే. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆన్సర్ పంపించలేదా, ఓకే. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎలా ఉన్నారు? ముందుగా మన బాలుగారి జయంతి సందర్భంగా బాలుగారికి ఘన నివాళి అర్పిస్తూ సినిమా కబుర్లో బాలుగారి గురించి మీరు చెప్పే విశేషాలు వింటూ మీరు ప్లే చేసే బాలుగారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి సత్కరించాలి అని మా అభిప్రాయం అంటున్నారు పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు. ఉషా కిరణ్ మూవీస్ వారి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారనమాట, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే సందర్భంగా మంచి సాంగ్స్ వినిపించండి అంటూ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తీక, వెనెలవల్లి, తులసి రాఘవేంద్ర, మార్నింగ్ నుంచి మనం అవే సాంగ్స్ వింటున్నామండి. అండ్ స్పెషల్గా సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కూడా చేశాం ఈరోజు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, సందడి సందడికి స్వాగతం అన్నారు బట్ ఆన్సర్ లేదు. శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఓ బాలు ఒక మధ్యలో శ్యామ్ ముగ్గురు ఒకే రోజు. యాక్చువల్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినం ఈ రోజు, కరెక్టే జయంతి, బట్ కీరవాణి గారిది నెక్స్ట్ మంత్ అండి, 4th. సో అలా అయిందనమాట. అంటే మన లిజినర్స్ అప్పుడప్పుడు హైదరాబాద్ వివిధ భారతికి పెట్టాల్సిన మెసేజెస్ అన్ని ఇక్కడికి వస్తుంటాయి కదా, ఇక్కడ మెసేజ్ పెట్టి ఏ మీకు మా మెసేజ్ కనిపించట్లేదా, చదవట్లేదు మా పేర్లు అంటారు. అసలు పంపించాల్సింది పంపించాల్సింది హైదరాబాద్ కేంద్రానికి అయితే ఇక్కడికి పంపిస్తారనమాట. సో అలాంటి మిస్టేక్స్ అనమాట. సో ఒకసారి మొత్తానికి శ్యామ్ గారు ఇలా చెప్తారే, మరి చాలా గొప్ప గొప్ప వాళ్ళు జన్మించిన రోజులు అనమాట ఈరోజు, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్, గూడూరు చౌటపాలెం సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల, చిన్ను వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు కల్కి. అండ్ కల్కి నుంచా అండి, ఓకే. రాము, వావిలప, పాలకుర్తి, జనగాన్, ఓకే అక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో మన లిజనర్స్ కూడా హ్యాపీ హ్యాపీ బర్త్డేలు చేసేసుకుంటున్నారనమాట. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ పండు బీరం కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మొదట్లో కల్కి సినిమాకు సంగీతం చేశారు, అది విడుదల కాలేదు అంటున్నారు. సో మనకి విడుదలయ్యింది ఇంపార్టెంట్ కాబట్టి. సో వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారనమాట, బట్ మీరు పంపించిన ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, రామలకోట నుండి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి. అక్కరపాక నుండి రమా కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. సాయి శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే మురహరి యశోద, జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. తప్పకుండా అండి, గమనించాము, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్, గణేష్, రాజు, శ్రీవాత్స, కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, బట్ రిలీజ్ అవ్వండి, ఓకే బట్ మీరు పంపించింది రైట్ ఆన్సర్. అండ్ అలారే ప్రేమికుడునా, కాదు కదా, వెంకటేష్ మెసేజ్ చేశారు కర్నూలు నుండి, బట్ అది కాదండి. అండ్ హలో, దిస్ ఈజ్ అ టెస్ట్ మెసేజా, ఎందుకండి ఆన్సర్ పంపించేసేయచ్చు, ఎవరు పంపించారో ఇది. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి సిటీ, రిలీజ్ అవ్వలేదు ఆ మూవీ అండి, బట్ వేరే మూవీ ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిరంజీవి తిరుపతి నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, జ్యోతి గారు మై ఫేవరెట్ మూవీ సాంగ్స్ వినిపించే సందడి సందడికి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ అల్లరి ప్రేమికుడు కాదండి, నవీన్, రజిత, కల్వా ఆదిలాబాద్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, బెల్లూరు నుండి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ప్రొద్దుటూరు కృష్ణ, సంతోష.

రైట్ ఆన్సర్. అండ్ గూడూర్ వరుణ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, ఫస్ట్ రిలీజ్ కాని మూవీ అది కల్కి. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ ఉందండి, అది కూడా ఓకే. అండ్ రేడియో మిత్రులకు శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణ, కోట సుజాత, సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ మేడం బాగున్నారా, మీ ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనెలవల్లి, తులసి రాఘవేంద్ర, అనురాధ, మదన్ కుమార్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ సందడి సందడికి, ఏప్రిల్ తర్వాత మే డమ్, ఐఎమ్ శ్రీనివాస్. మే అయిపోయిందండి, మే అయిపోయింది, జూన్ లో కూడా వచ్చాం కదా మనం. ఐఎమ్ శ్రీనివాస్ రమ్ నక్కగూడెం అంటూ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ ఏదండి? ఓకే, తాడేపల్లి నుండి నాగమణి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ ఓకే. ఇందుకి ఆన్సర్ ఏంటి అంటే, ఫస్ట్ మన కీరవాణి గారు ఇండిపెండెంట్ గా అంటే స్వతంత్రంగా సంగీత దర్శకత్వం వహించిన సినిమా ఏది అంటే మనసు మమత. బట్ క్షణక్షణం అనేది మాత్రం బిగ్గెస్ట్ హిట్ అండి మన కిరవాణి గారికి, ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ అయితే మాత్రం అదే. అండ్ తన ఇంటి పేరులోనే మెలోడీ మాస్ రెండు అక్షరాలు వంట పట్టించుకున్న సంగీత సవ్యసాచి మన కీరవాణి గారు. అండ్ ఇప్పుడైతే మనం కీరవాణి గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఒక పాట నేను తప్పకుండా ప్లే చేస్తాను. బట్ బిఫోర్ దట్ సెకండ్ క్వశ్చన్ అడగాలి కదా. సెకండ్ క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుతాను, చాలా ఈజీగా అడుగుతాను, మన ఆకాశవాణితో సంబంధం ఉన్న క్వశ్చన్ లాగానే ఉంటుంది. అంటే ఐ మీన్ ఆన్సర్ అనేది ఇప్పుడు మీరు వింటున్నారు, బట్ నేను చెప్పే ఆన్సర్ అయితే చూస్తారనమాట. క్లూ కూడా ఇచ్చేసాను కాబట్టి, ఇది ఒక 10 అక్షరాల ఇంగ్లీష్ పదం. నేను ఇంతకుముందు అడిగినట్టుగా కూడా నాకు గుర్తు, ఇది ఒక 10-లెటర్ ఇంగ్లీష్ వర్డ్. ఓకేనా, 1, 2, 10 ఈ అక్షరాలు కలిపితే 10 అనే మీనింగ్ వస్తుంది. అలాగే 7, 8, 10 ఈ 3 అక్షరాలు కలిపితే పాపం అనే అర్థం వస్తుంది. పాపం అంటే అయ్యో పాపం కాదు, ఆ పాపం, సిన్ను. అండ్ 3, 6, 4 కలిపితే అబద్ధం అనే అర్థం వస్తుంది. ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను, ఇది ఒక 10 అక్షరాల ఇంగ్లీష్ పదం. 1, 2, 10 కలిపితే 10 అనే మీనింగ్ వస్తుంది. 7, 8, 10 కలిపితే పాపం అనే అర్థం వస్తుంది. 3, 6, 4 కలిపితే అబద్ధం అనే అర్థం వస్తుంది. గెస్ చేయండి ఇంతకీ ఆ 10 అక్షరాల పదం ఏంటి, ఇంగ్లీష్ పదం ఏంటి, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, అల్లరి ప్రియుడు. ఈ చిత్రం నుంచి కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై మంత్రిమండలి చర్చిస్తోంది. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాల సాధనలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో పాటు సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కేరళంలో పర్యటిస్తున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోవలంలో జరుగుతున్న గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 అవార్డుల కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు అభివృద్ది పనులను ఈరోజు పరిశీలించారు. అలాగే వాగుపై నిర్మిస్తున్న వంతెనల పనుల పురోగతిని సమీక్షించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా బీసీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చైర్మన్ కు దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే సీనా నాయక్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి భవానీ శంకర్రావు సూచించారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో రేపు ఆకాశవాణి వాక్తాన్ నిర్వహించనున్నామని ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాల విభాగాధిపతి జి దివ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వాక్తాన్ రేపు ఉదయం 6:30 ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు జరుగుతుందని చెప్పారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారని తెలిపారు.

0: विविध भारती FM 101.3।
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఖుషి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఉదిత్ నారాయణ్ కవితా సుబ్రహ్మణ్యం పాడినటువంటి చంద్రబోస్ గీతం. ఇది మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో 3 hours 10 minutes 25 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం.

సో మరి సెకండ్ ప్రశ్న అయితే ఇచ్చేసాను, ఒక 10 అక్షరాల 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అనేది కనుక్కోమని చెప్పాను కదా నేను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఇందాకే నేను ఆల్రెడీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మాక్సిమం ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదేమో. ఎవరెవరు పంపించారు, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. మీరు ఆన్సర్ రివీల్ చేసేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ని పంపిస్తున్నారండి. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు పంపించారు రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హాయ్ నమస్కారం అంటూ విజయవాడ ఫ్రెండ్స్ స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు ఆర్జే మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి, శ్యామల, వెంకటేష్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. బట్ స్వాగతం చెప్తున్నారు, బట్ ఆన్సర్ పంపించలేదా మీరు? ఓకే. కేదారి వీరేష్ రాజౌలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. గంజి శ్రీను కమ్మపల్లె నుండి రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా నుండి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప ముద్దను రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉంటుంది అంటున్నారు భాస్కర్ బెడన్ నుండి రైట్ ఆన్సర్. కేవీవీ సత్యనారాయణ దివాన్ చెరువు రాజమండ్రి నుండి రైట్ ఆన్సర్. ఆల్ ఇండియా రేడియో అని పెట్టారు, అది కాదు కదా. ఓకే, మీరు అన్నట్టుగా భాస్కర్ గారు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్లస్ ఈ రోజుల్లో దీనికంటే కూడా ఇంకా చిన్నవి చేతిలో పెట్టేసుకుని అవి చూడడం ఎక్కువైపోయిందనమాట. ఇవి కొంచెం పెద్దవాళ్ళు చూస్తున్నారు ఇంట్లో, బట్ మిగతా వాళ్ళందరూ దాని తర్వాత అప్డేటెడ్ వెర్షన్కి వచ్చేసారు వీళ్ళందరూ కూడా. హాయ్ అక్క, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా ఫ్రమ్ నాగలదిన్నె రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ పండు వీరుం కూడా హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ రామల్లకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ బ్లాక్ బోర్డు బటర్ఫ్లై అంట. హౌ, ఎలాగండి? నాకు అర్థం కాలేదు. అందులో 1, 2, 10 బిఎల్ రాంగ్ ఆన్సర్ అది.

అవైతే కాదు. అండ్ ఆకాశవాణి ఆన్సర్ ఆకాశవాణి అంటున్నారు వీరు, గద్వాల్ డిస్టిక్ట్ నుండి కాదు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతి అంటూ శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు. అవునండి, జూలై 4 ఎంఎం కీరవాణి గారి బర్త్డే. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, ముందు పెన్ను పేపరు చూసుకోండి అనలేదంట, అయినా కానీ ఆన్సర్ చెప్పేశారా? ఇంకా పెన్ను పేపర్ దాటేశారండి, మీరందరూ కూడా ఎక్స్పర్ట్స్ అయిపోయారు. సో మొత్తానికి రైట్ ఆన్సర్ అయితే వచ్చేసేసింది. అండ్ నెక్స్ట్ మెసేజ్, సందడి సందడి ప్రశ్నకు సమాధానం అంటూ మహేశ్వరి విజయవాడ వన్ టౌన్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. సుందరి పెనమలూరు నుండి రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ మొదటి ప్రశ్న, ఓకే, పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ మొక్క నాటండి, పక్షులకు నీడనివ్వండి, చెట్లు పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ మెసేజ్ చేశారు వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. రెండో ప్రశ్నకు సమాధానం నేను చెప్తానండి. రబ్బవరం విలేజ్ నుండి నాగులు, మీరా, అమీదా బేగం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, అవినాష్. జూలై 4 ఏంటండి, నేను అసలు అడగలేదు కదా. కర్నూలు ముజఫర్నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెనెలవల్లి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. గూడూరు చవటపాలెం సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల మొబైల్ అంటున్నారు, కాదు కదా. కమదం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. పాలెం పొలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ, అన్సూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ వివిధ్ భారతి ఎఫ్ఎం అంటూ వినుకొండ నుండి చారి విజయలక్ష్మి సుబ్రహ్మణ్యాచారి, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, వీణా ప్రవీణానా, ఓకే, ఇంతకీ వీణా ప్రవీణ మీ పేరా? కాదు, రైట్ ఆన్సర్ పంపించారు కానీ వివి రెడ్డి గారు మీ పేరైతే పంపించలేదు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ పైనాపిల్స్ అండ్ ఫ్రమ్ ముదనూర, మై నేమ్ ఈ సుమతి అంటున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. అండ్ శ్రీనివాస్, నక్కగూడెం నుండి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. అండ్ నరసింహారావు, దేవరగట్ల, కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ, టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. గంజి శ్రీను రైట్ ఆన్సర్. అండ్ కొత్త మద్దిలేటి ఫ్రమ్ ఆలంపూర్ రైట్ ఆన్సర్. పెడని జోగానందరావు కాలనీ, అప్పలరాజు. బాలు గారి పాటలు మాత్రమే ప్లే చేయాలి, చేస్తున్నాం కదా, ఇదే మనం లెజెండరీ సింగర్కి ఇచ్చే ఘననివాళి. డెఫినెట్గా మనం అన్ని కూడా ఆల్మోస్ట్ ఎస్పీవి గారి పాటలే వింటున్నాం. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దీప్తి అవనిగడ్డ నుండి మెసేజ్ చేశారు. అండ్ రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. సో బోలెడన్ని మెసేజెస్ వచ్చేసినాయి. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అనమాట ఆల్మోస్ట్. సో వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, ఎస్, రైట్ ఆన్సర్నే పంపించారు. అండ్ ఇంకా మెసేజెస్ ఎవరున్నాయి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఈరోజు ఉదయం 11 మీ ఫిల్లర్తో షో వినడం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు పక్కకి పోలేదు అంటున్నారు. సూపర్ సూపర్, క్లాప్ క్లాప్, థ్యాంక్ యూ సో మచ్. అలా ఉండాలన్నమాట, అంటే అలా స్టే ట్యూన్ అంటే అలా అతుక్కుపోతారనమాట. అలా ఉంటాయన్నమాట మన ప్రోగ్రామ్స్, వివిధ భారతి ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ శ్యామ్జీ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: త్రీ ఆర్ 17 మినిట్స్ 53 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.

ఇందుకి సినిమా డైలాగ్ ఏంటంటే, ఒక హీరో చెప్తారు రీసెంట్ మూవీయే అందరూ ఆన్సర్ చెప్పేస్తారు నేను అనుకుంటున్నాను. పాపం ఏంటయ్యా, పాపం చేసిన పాపాలు, ఏ మంచి మనిషి గుండెను బాధ పెట్టాడో, ఏ అందమైన జంటని విడదీశాడో, ఒక చిన్న గుడ్డులోంచి ఎల్లోని వైట్ ని సెపరేట్ చేసిన క్రూరుడు ఒక జంటని విడదీయలేడా అని అడుగుతారు. సో ఎవరా హీరో ఏంటా సినిమా గెస్ట్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని మీ పేరుని పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం రావోయి చందమామ చిత్రానికి ఒక బ్యూటిఫుల్ ట్రాక్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టేట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. త్రీ అవర్స్ 25 minutes 28 seconds లో ఉంది వివి క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఒక సినిమాకి సంబంధించిన డైలాగ్ చెప్పాను కదా, పాపం ఏంటయ్యా పాపం, చేసిన పాపాలు, ఏ మంచి మనిషి గుండెను బాధ పెట్టాడో, ఏ అందమైన జంటని విడదీశాడో, ఒక చిన్న గుడ్డులో నుంచి ఎల్లోని వైట్ని సపరేట్ చేసిన క్రూరుడు ఓ జంటని విడదీయలేడా అని చెప్తారనమాట ఒక హీరో. ఎవరా హీరో, ఏంటా సినిమా అని అడిగాను, చూద్దాం మెసేజెస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరు పంపించారు. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు, హాయ్ హలో నమస్తే అంటూ బిజ్లీ గణేష్ ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్ శ్యామల పంపించారండి, రంగారెడ్డి జిల్లా నుండి. రైట్ ఆన్సర్ అండ్ పెడని జోగనేంద్రరావు కాలనీ అప్పల్ రాజు బాస్, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి ఇందాకటి టెలివిజన్ కి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ యా రైట్ ఆన్సర్. అండ్ అలాగే శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి సుబ్బరామయ్య తెలియదమ్ముడు అంట తిరుపతి నుండి, ఓకే నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది వింటూ ఉండండి. అండ్ నెక్స్ట్ గూడూరు చెవటపాళ్యం నుండి సుకుమార్ తేజశ్రీ అమూల్య అఖిల రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ హలో నమస్తే అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. ఇప్పుడే పప్పాయ తోటకి వెళ్ళి కాయలు చేసుకొచ్చాం, రెండు కాయలు, భలే ఉందబ్బా అంటూ సుధా కొత్తగూడి నుండి మెసేజ్ చేశారు. హాయ్, ఇందుకీ ఆన్సర్ ఏది, మీరు ఈ ఇలాగా ఈ కాయల గురించి చెప్తే నాకు చిన్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చిందండి. నాకు తెలియక ఎప్పుడో మా అన్నయ్య మా అక్క నేను వెళ్ళాము, ఇలాగే వెళ్తే మ్యాంగో తోట అది మామిడికాయల తోటలోకి, అలా వెళ్ళినప్పుడు చాలా కిందకే ఉన్నాయి కాయలు, కిందకి ఇట్లా వెళ్ళడుతూ ఉంటాయి కదా కాయలు. సో మనకి ఏదో తెలియక చాలా చిన్నప్పుడు, ఐ థింక్ నేను 6 ఇయర్స్ 7 కూడా లేవు 6 ఇయర్స్, ఆ టైంలో టక్కమని ఒక కాయ కోసేసాను నేను. ఆ తోట మాది కాదు, కోసేసిన తర్వాత ఈయన పక్క నుంచి అరిస్తే పరుగు తీసిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయారు నన్ను వదిలేసి, నేనే ఇంకా నెమ్మదిగా వచ్చాను, అంటే వేరే ఇదిగా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు తర్వాత నేను వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా

నాన్నగారు ఇచ్చారు. ఇలాంటి పనులు చేస్తే ఎందుకు కోసారనంటే నాకు తెలీదు, అన్నయ్య కోయమన్నాడని చెప్పి చెప్పింది. తర్వాత అంటున్నారు, ఇలాంటివి చేస్తే అట ఆ చెట్టు కట్టేసి కొడతారట అక్కడ. నాకు అప్పటి నుంచి ఏ చెట్టుకాయైనా కొయ్యాలంటే విపరీతమైన భయం. సో ఇందుకీ సుధా కొత్తగూడెం నుంచి జాగ్రత్త. మరి మా నాన్నగారు చెప్పింది అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఒక కాయ వాళ్ళకి చెప్పకుండా కోసినా కూడా చెట్టుకు కట్టేసి కొడతారట, జాగ్రత్త మరి. నెక్స్ట్ మెసేజ్ ఎస్ భీమేశ్వరరావు. అంటే చిన్నప్పుడు చెప్పింది కదా, ఆ చిన్నప్పుడు చెప్పింది ఏంటంటే ఆ భయంతో అది అలా గుర్తుండిపోయింది అనమాట. మనం చచ్చినా చేయం ఇంకా అది ఆ పని, అది తెలిసింది అంటే అమ్మో ఇలా చేస్తారా అనే భయంతో ఉంటాం కదా. సో ఇంకా మనం లైఫ్లో అలాంటి వాటి ఆ జోన్లోకి వెళ్ళాం అనమాట. సో అది మ్యాటర్ సుధా, జాగ్రత్త మరి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. నాకు తలుచుకుంటేనే సుధా నవ్వొస్తుంది, సుధా పట్టుకుంటే పరిస్థితి ఏంటని. కానూరు నుంచి తాతారావు గారు, మీరు గుడ్ ఆఫ్టర్నూన్ అనే పంపించారండి, మీ మెసేజ్ చదవలేదు అంటే నేను అది కూడా చదివాను బట్ ఆన్సర్ అయితే పంపించలేదు. ఆన్సర్ లేకుండా అసలు మెసేజ్లు చదవకూడదు, ఆన్సర్ ఉన్నవే చదవాలి. బట్ మీరు ఆన్సర్ పంపించలేదు అండ్ మళ్ళీ చదవలేదు అంటున్నారు వరప్రసాద్. ఓకే, వీరా కనకరావు పార్వతి వీరభద్రాపురం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ గూడూరు నుండి వరుణ్ తేజ అమ్ము వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుంచి లేపాక్షి రాము సోమేశ్వరి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ శ్రీవాణి మెసేజ్ చేశారు. అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం రా. ఓకే, బట్ ఆన్సర్ లేదు కదా. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ్ నుండి ఖైదీ నెంబర్ 150 కాదండి, అది రాంగ్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ రబవరం విలేజ్ నుండి నాగులు మీరా అమీదా బేగం రైట్ ఆన్సర్. అండ్ పాపం ప్రతాప్ అంట మూవీ పేరు. గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి రాంగ్ ఆన్సర్. అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి పరుగు అంటున్నారు, కాదండి. అండ్ నెక్స్ట్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ చెన్నకేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మన మీ పేరేంటండి, సో పేరు లేదు కానీ ఈవిడ చాలా పెద్ద మెసేజ్ పంపించారు, చూద్దాం. అండ్ ఈ మెసేజ్ తర్వాత అయితే చదువుతానండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి పేరాలు పంపించేశారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు టెలివిజన్ ఆన్సర్ ఇప్పుడు వచ్చింది మనకి. అండ్ నెక్స్ట్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ ఒకే ఒక్కడు అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ కాల శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గోపిగిరి సద్మ వెంకటేష్ మధు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, సత్యవేడి తిరుపతి డిస్టిక్ నుండి. అండ్ నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి శంకర వరప్రసాద్ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ఓకే, మీ పేర్లు ఆ పేర్లు అలా కలిసిపోయినాయి అనమాట, సూపర్. అండ్ నెక్స్ట్ సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వరలక్ష్మి వెంకీ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. నిన్న నుండి శోభరాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. పెడన జోగానేంద్రరావు కాలనీ అప్పలరాజు, మా పెడనలో ఎండ మండిపోతుంది, ఒక వర్షం పాట వేస్తే మీ పేరు చెప్పుకొని కూల్ అవుతాం మేడం అంటూ. సో రామల్లకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అఖండ సినిమాలో బాలయ్య గారు కాదు కదా, నారాయణ అండ్ సుయ జాన్కంపేట ఇక్కడ నుండి మీరు పంపించారా? ఓకే, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్. నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెలుల నుండి రైట్ ఆన్సర్. అండ్ తోటలో దొంగతనం చేసి కోసుకొని తిన్న కాయలు చాలా రుచిగా మౌత్ ఫీల్గా ఉంటుందంటూ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్.

చేశారు. ఎగ్జాక్ట్లీ అయ్యి ఉండొచ్చు, బట్ నేనైతే తినలేదులేండి. అప్పటి నుంచి అదొక భయం మాత్రం పేరుకుపోయింది. బట్ చెట్టు కాయలు, చెట్టుకి పండిన కాయలు అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది, ఆ విషయం అయితే నాకు తెలుసు. అండ్ మీ చిన్ననాటి జ్ఞాపకం సూపర్ అంటూ వై వెంకటరెడ్డి గారు లక్వర నుండి మెసేజ్ చేశారు. అండ్ మునెమ్మ కాజల్ భాయి మనీ గూడూరు నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. నాకైతే ఆన్సర్ తెలియదు కానీ వింటూ ఉంటా అంట. ఎవరటా, పేరు లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ అరగిద్ద విలేజ్ నుండి వేదశ్రీ, రాహులు, పల్లవి, శేఖర్ మన ఎస్ రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఆల్మోస్ట్ అన్ని మెసేజెస్ కూడా రైట్ ఆన్సర్సే వచ్చినాయి మనకి. ఇంతకీ మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తారన్నమాట, ఆమ్లెట్ వేసుకొస్తే ఏంటయ్యా అది తెల్లగా ఉంది అని అడుగుతారు. ఆమ్లెట్ అంటే మరేంటది, ఆమ్లెట్ అంటే ఇలా కలర్ఫుల్గా ఉండాలి కానీ ఏదో మినపట్లాగా తెల్లగా ఉంది ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తారు, మా సార్కి ఎల్లో పడదు అందుకని ఎల్లో తీసేసి వైట్ వేసాను అని. అంటే ఒక గుడ్డులో నుంచి, చిన్న గుడ్డులో నుంచి ఎల్లోని వైట్ని సెపరేట్ చేసిన క్రూరుడు ఒక జంటని విడదీయలేడా అంటారు. త్రీ అవర్స్ 34 మినిట్స్ 14 సెకండ్స్ లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇప్పుడైతే మీకోసం మణిశంకర్ వరప్రసాద్ గారు ఈ చిత్రం నుంచి ఒక పాట నేను ప్లే చేస్తాను. బిఫోర్ దట్ ఇంకొక క్వశ్చన్ ఇవ్వాలి కదా, మరి ఇంకో సినిమాకి సంబంధించిన ప్రశ్నే మీకోసం రెడీగా ఉంది. ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ డాడీని అడుగుతూ ఉంటాడు అనమాట, డాడీ బోట్కి హోల్ పడిందనుకో నీళ్లు లోపలికి వస్తాయి కదా, అప్పుడు ఎలా అని. ఏముంది, ఇంకో హోల్ పెడితే సరి, అందులో నుంచి వచ్చిన నీళ్లు ఇందులో నుంచి వెళ్ళిపోతాయి అంటారు. సో చాలా ఫేమస్ అయిన డైలాగ్ ఇది ఎప్పుడో చిన్నప్పుడుది, కానీ సూపర్ ఉంటుంది అసలు. ఆ పిల్లాడు కూడా భలే అడుగుతాడనమాట, డాడీ బోట్కి హోల్ పడిందనుకో నీళ్లు లోపలికి వస్తాయి కదా, అప్పుడు ఎలా అని. ఏముంది, ఇంకో హోల్ పెడితే సరి, అందులో నుంచి వచ్చిన నీళ్లు ఇందులోకి వెళ్ళిపోతాయి అని. సో రీసెంట్గా ఒక మూవీలో కూడా కత్తి తీసుకొని ఆ బోట్కి హోల్ పెట్టి మళ్ళీ ఇంకో హోల్ పెట్టి ఏదో సినిమాలో చూసినట్టు గుర్తు. సో ఎనీవే, ఇంతకీ ఈ డైలాగ్ అయితే ఏ సినిమా అండ్ ఆ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అనేది గెస్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే మీకోసం మణిశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధు ప్రియా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వస్తోంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: భారతి ఎఫ్ఎం 101.3.
4: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

3:42 లో ఉంది వివి బ్లాగ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక సూపర్ హిట్ డైలాగ్ గురించి మనం మాట్లాడుకున్నాం అన్నమాట. అండ్ చాలా మంది నాకు తెలిసి గెస్ట్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను. ఒక బాబు అడుగుతాడు హీరోని, అండ్ ఆ హీరో మన్మధుడు హీరో అనగానే మీకు గుర్తొచ్చేయాలన్నమాట. డాడీ బోట్ కి హోల్ పడిందనుకో, నీళ్లు లోపలికి వస్తాయి కదా, అప్పుడు ఎలా అంటారు. ఏముంది ఇంకొక హోల్ పెడితే సరి, అందులోంచి వచ్చిన నీళ్లు ఇందులోంచి వెళ్ళిపోతాయి అంటారు. సో అండ్ అప్పుడు అలా అక్కడ ఉన్న పృథ్వీరాజ్ అలా చూస్తూ ఉంటారు అనమాట. ఆయనకు అసలే భయం నీళ్ళన్నా ఇదన్నా కూడా. సో అది మ్యాటర్. ఇంతకీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు ఏంటి చూసేద్దాం. ఫస్ట్ మెసేజ్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్ ని పంపించారు, కంగ్రాట్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, జోగారు మా బందర్ లో కూల్ కూల్ వాతావరణం ఆస్వాదిస్తూ మీరు అడిగిన ఫోర్త్ క్వశ్చన్ కి అంటూ. రాంగ్ ఆన్సర్ కదా అది, పాపం కష్టపడ్డారు కానీ మొత్తానికి వెదర్ ని బాగా ఎంజాయ్ చేయండి. ఓకే, అండ్ మీ ఊర్లో మాత్రమే అలా చల్లగా ఉంటే ఎలాగా, పాపం పక్కన మన పెడను కానీ అలాగే కల్లూరు కానీ ఇటు కూడా కొంచెం పంపిస్తూ ఉండండి, కాస్త చల్లగా ఉండమని చెప్పండి. ఓకేనా. అండ్ పెడని జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు, బద్రీనాథ్ సినిమా కాదండి, అది రాంగ్ ఆన్సర్, అది మన్మధుడు అని క్లూ కూడా ఇచ్చాను కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారు. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు ఇందాకటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రేడియో మిత్రులకు శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయిప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో ఇంకా మెసేజెస్ అలా అలా ఫుల్ అయిపోతూ ఉంది. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హాయ్ మేడం అంటూ కొల్లాపూర్ నుండి సోనీ రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుండి గోదావరి కాదు కదా రాంగ్ ఆన్సర్. శ్రీవల్లి శంకర్ శేష సాయి ముత్యాలపాడు, ముత్యాలపాడు అండి, ముత్యాలంపాడ, ముత్యాలంపాడు కదా, విజయవాడ నుండి. ఓకే, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వలపర్ల నుంచి దామర్ల ఆంజనేయులు హైమ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ముదునూరు విలేజ్ సుమతి రైట్ ఆన్సర్ ని పంపించారు. కర్నూలు జిల్లా

మణిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి హీరో కరెక్ట్గా గెస్ట్ చేశారు కానీ అసలు వసంత మూవీలో వెంకటేష్ గారు కాదు కదా. ఓకే ఎనీవే రైట్ ఆన్సర్ హీరో అయితే. బట్ రామకృష్ణ దేవంగ సౌత్ మోపూరు డార్లింగ్ ప్రభాస్ అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్ అది. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, కానూరు నుంచి తాతరావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు బ్లాక్ అండ్ వైట్ మూవీలో సాంగ్. ఓకే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కదా, మనం ఈరోజు డైరెక్టర్ స్పెషల్స్ ఉంది కదా అందులో డెఫినెట్గా ప్లే చేస్తాం. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ భలే దొంగలు సినిమా డైలాగ్స్ అడ్డ, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి కాదు కదా. అండ్ నెక్స్ట్ గూడూరు చౌటపల్లెం నుండి సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లిపర నుండి మౌలాలి రైట్ ఆన్సర్ అని పంపించారు, లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెంపొలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చిత్తిర్యాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నిన్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వేలూరు నుండి రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గంగా భవానీ రైట్ ఆన్సర్. హాయ్ హలో వివిధ్ భారతి అంటూ కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామం నుండి శ్రావణ్ కుమార్, దమయంతి, మాన్విత, మహాతేజ్ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ ఫనీ సత్యశ్రీ తెనాలి నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు నుండి ముజఫర్ నగర్ రామకార్తిక, వెనెలవల్లి, తులసి, రాఘవేంద్ర, అనురాధ, మదన్ కుమార్ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే వీరా కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అందరూ పరిగెత్తినా పండ్లు తినకపోయినా మీరు పరిగెత్తలేదు, మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అంట. రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అని పంపించారు. ఇందుకీ ఏంటంటే అసలు అది మంది కాదు, అక్కడ మనం తప్పు చేసామంటే కాయ కొయ్యడం తప్పు కదా, మనది కానిది. ఆ విషయం నాకు ఇంకా తెలియలేదనమాట. సో మిగతా వాళ్ళందరికీ తెలుసు, మా పెద్దవాళ్ళు, మా అన్నయ్యకి, మా అక్కకి అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పరిగెత్తేశారు, నన్ను అక్కడ వదిలేశారు. పాపం వాళ్ళు ఎవరో చిన్నపిల్ల కదా, నన్ను ఏమనలేదు, నేను కామ్గా వచ్చేసాను అనమాట ఇంటికి. అది మ్యాటర్, నిజంగా మనకి అప్పుడే తెలుసుంటే మనము పరిగెత్తేవాళ్ళం, మనం మాత్రం ఎందుకు అవుతామండి. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు రైట్ ఆన్సర్. చిలకనారాయణ అనసూయ యమున, జానకంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్. మొత్తానికి ఆల్మోస్ట్ అన్ని కూడా రైట్ ఆన్సర్స్ వచ్చేసినాయి మనకి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే సంతోషం మూవీలో నాగార్జున హీరో అనమాట.

3:46:24 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఫైనల్ గా ఒక ప్రశ్న ఇచ్చేస్తాను, ఇది కూడా సినిమాకి సంబంధించింది. నాని, ఈ రోజు నుంచి మా చెల్లెలు చిన్ని కూడా మనతో పాటు ఇక్కడే ఉంటుంది అని. అప్పుడు ఆ హీరో, అంటే ఇవాళ నుంచి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 6 బెండకాయలు ఎక్స్ట్రా కోయాలి, అంతేగా? అంతే అంటాడు సింపుల్ గా. సో ఎవరా హీరో, ఏంటా సినిమా, గెస్ చేయండి. గెస్ చేసి ఆన్సర్ ని 8662488114 ఈ నంబర్కి నాకు పంపించేసేయండి మీ పేరుతో సహా. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, నాని ఈ రోజు నుంచి మా చెల్లెలు చిన్ని కూడా మనతో పాటు ఇక్కడే ఉంటుంది. అంటే ఇవాళ నుంచి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 6 బెండకాయలు ఎక్స్ట్రా కొయ్యాలి, అంతేగా? అంతే అంటే ఎవరా హీరో, ఏంటి, గెస్ చేయండి 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం వర్షం మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. రాఖీ బాలం, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: చాలా ఆన్సర్స్ వచ్చేసి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకి పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ శ్రీనివాస వర్మ నక్కగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రావణి ఫ్రమ్ భద్రిరాజపులం, ఓకే, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణిక్య, శంకర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకట్ ఫ్రమ్ అల్లపర్రు ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హాయ్ నమస్తే అంటూ సంతోషం, ఇందాకటి క్వశ్చన్ గా రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. నెక్స్ట్ మెసేజ్ వెంకటేష్ ఆంధ్ర డ్రై క్లీనర్సా, ఓకే, కర్నూలు నుండి మెసేజ్ చేశారు. సిఆర్ నగర్ నుండి రాజశేఖర్, రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు అంటూ రైట్ ఆన్సర్. గూడూరు చౌటపల్లెం సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ డివి ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ, రైట్ ఆన్సర్. అండ్ శ్రీగిరి, తేజశ్రీ, హరికృష్ణ, నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేశారు సోని, రైట్ ఆన్సర్. సో అండ్ మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ తల్లా విశ్వనాథరావు పెడన వైఎస్ఆర్ కాలనీ నుండి రైట్ ఆన్సర్. అండ్ చిరునవ్వుతో అని అంటూ మెసేజ్ చేశారు వీర కనకరావు పార్వతి వీరభద్రాపురం నుండి, కాదండి. వంశీరాజ్ గుంటూరు అష్టాచమ్మ అంటున్నారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. హలో వివిధ్ భారతి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామం నుండి నాగేళ్ల శ్రావణ్ కుమార్, దమయంతి, మాన్విత, మహాతేజ్. అండ్ అలాగే ముదునూరు విలేజ్ మై నేమ్ ఈజ్ సుమతి అంటూ రైట్ ఆన్సర్. అండ్ వలపర్ల నుంచి దామర్ల ఆంజనేయులు, హైమ, రేవతి, రామకృష్ణ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ సీను టైలర్స్ ఐలార్ నుండి ఐరాల రైట్ ఆన్సర్. అండ్ గోర్లఖాన్ దొడ్డి నుండి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అరగిడ్డ విలేజ్ వేదశ్రీ, రాహుల్, పల్లవి, శేఖర్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతమహాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ చేశారు. సో ఇంకా మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. బట్ ఈరోజు సందరేసందరూ అయితే సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఎంసీఏ మూవీ నుంచి నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. అండ్ మిగతా మెసేజెస్ అన్నీ కూడా మనం చూద్దాం. దివ్య కుమార్, శ్రవణ భార్గవి పాడినటువంటి బాలాజీ గీతం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పునాది పడిన రోజును గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. 2024 జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు నియమించారు. యువతకు స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జీలు, వాగుల అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖకు వివిధ విభాగాల్లో వచ్చిన కేంద్ర అవార్డులను రాష్ట మంత్రివర్గ సమావేశంలో అధికారులు ప్రదర్శించారు. పంచాయతీరాజ్ శాఖకు అవార్డులు రావడంపై ఆ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు భారత ఎన్నికల ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈరోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అమలుపై తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై నిర్వహిస్తున్న వివిధ పోటీలను ఆయన ఈరోజు పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి ఋతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ తెలిపింది.

0: ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగల్, ద వాయిస్ విచ్ హవ్ బీన్ టచింగ్ అ

0: Ads and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: Veena veenu veena sarigama vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
4: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

Shakti FM 101.3. ఆకాశవాణి జెన్ వీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

7:25 ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సక్సెస్ఫుల్ గా మనం అయితే సందడి సందడి ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసేసుకున్నాం కదా. సో ఛానల్ మార్చకుండా మీ షో అంతా విన్నాను, చాలా బాగుంది, ధన్యవాదాలు అంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా మెసేజెస్ చాలా ఉన్నాయి కదా మన కిందక పెండింగ్, అవి కూడా చూసేద్దాం. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూల నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే యా థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, మై నేమ్ ఈజ్ ముని, తిరుపతి జిల్లా పెద్దపరియ విలేజ్ ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే పాలెంపోలియ అలగడ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఒడిశా భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్

ఆన్సర్ అండ్ అలాగే లత ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్ అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్ అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ మేడం వచ్చారు ఋతుపవనాలు వచ్చాయి మంచి మంచి పాటలు వేశారు ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ చేశారు బహుత్ బహుత్ శుక్రియా అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ని పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ చిలకనారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్ అండ్ అలాగే నిషా కేరళ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్ నమస్తే మేడం అంటూ హాయ్ శ్రీను సురేష్ నాగరాజు కోన నుంచి రైట్ ఆన్సర్ అండ్ మేము సినిమాలు చాలా తక్కువ చూస్తామండి అయినా కూడా రైట్ ఆన్సర్ పంపిస్తున్నామంటూ కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర రామకార్తిక వెనెలవల్లి రైట్ ఆన్సర్ నున్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ అండ్ సాంగ్స్ అన్ని సూపర్ బాగున్నాయి అంటూ హాయక్క చైల్డ్హుడ్ స్టోరీ చెట్టు కేసి కట్టేస్తారా వినడానికే చాలా భయంగా ఉంటుంది కదా మనకు తెలిసే మనీ ఇస్తే సరిపోతుంది అంటూ సంధ్య ఫ్రమ్ నాగలిదిండి నుండి మెసేజ్ చేశారు బట్ అప్పుడు అంత ఆలోచన రాదు అట్ ద ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్ అంటే అసలు ఏం తెలుస్తుంది 7 ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు చాలా చిన్నవాళ్ళం కదా మనం సో అంత నాలెడ్జ్ ఉండదు సో అలా చూద్దామని చెప్పి తోటల అన్నయ్య వాళ్ళు వీళ్ళంటే వాళ్ళు కొంచెం పర్వాలేదు 10 ఇయర్స్ 12 ఇయర్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం పర్వాలేదు వాళ్ళు బాగానే ఉన్నారు బట్ మనకేంటంటే చెట్టు కేసు కొట్టేస్తారు అనే మాటే చెప్తుంటేనే ఒక రకమైన భయం వచ్చేసింది మనకి ఇంకా అలాంటివి ఏంటంటే మనం కొన్ని విషయాలు ఉంటాయి కొంతమంది చెప్పే విధంగా చెప్తే మనం వాటి జోన్లోకి వెళ్ళమన్నమాట అది ఇంకా లైఫ్ లాంగ్ మనకి ఒక పాఠాల్లాగా గుర్తుండిపోతాయి సో అది మ్యాటర్ ఎనీవే నాకు గుర్తు చేసినందుకు తనకి చాలా థ్యాంక్స్ సుధా కొత్తగూడెం అనుకుంటా ఓకే అండ్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ సోమనాథం జనార్దన్ రావు తాడిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ పెట్టిన జోగానందరావు కాలనీ అప్పలరాజు ఈరోజు ఎప్పటిలాగే సందరి అదిరింది మేడం అంటూ ఎప్పుడు చెప్పే మాట అయినా చెప్పక తప్పదు మళ్ళీ వివిధాలో కలుద్దామంటూ మెసేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల రాజేశం సరోజిని మాయ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి రైట్ ఆన్సర్ అండ్ ఆటో రాజు పామరు నుంచి మెసేజ్ చేశారు కుమారస్వామి రమేష్ వీళ్ళు కూడా ఆన్సర్ నేను చెప్తానండి అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నల్గొండ జిల్లా చిత్తిర్యాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే సామజవర గమన అని వీరభద్రాపురం నుండి వీర కనకారావు పార్వతి పంపించారు అంటే అర్థం ఏంటండి రేడియో మిత్రులకు శుభదినం అంటూ రైట్ ఆన్సర్ని శ్రీమన్నారాయణమూర్తి కోట సుజాత కోట సాయిప్రీతం భవానీపురం విజయవాడ నుండి మెసేజ్ చేశారు సో అది మ్యాటర్ అండ్ ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అన్నీ కూడా మనం చూసేసాం కదా ఇంకా మెసేజెస్ ఎవరు పంపించారు అంటే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్ అండ్ హేమచందన కూడా రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు అండ్ ఈ మెసేజెస్ ఎందుకో ఈ నాలుగు నాకు కొంచెం లేట్గా వచ్చినాయి హర్ష చిత్తూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ సో అది మ్యాటర్ మొత్తానికి అన్ని మెసేజెస్ అయితే మనం చదివేశాం సో అందరి పేర్లు లిజనర్స్ అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఇది ఈనాటి సందడి ప్రోగ్రామ్ మరి ఇప్పుడు వివిధాలో ఈరోజు డైరెక్టర్ స్పెషల్

దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి సినిమాలోని ఫుల్ ఆల్బమ్స్ అన్నీ కూడా హిట్ అయ్యి కదా. సో ఆయన అంత మంచి పాటలు, పిక్చరైజేషన్ అంతే బాగుంటుంది అండ్ ఆ పాటలు లిరిక్స్ కూడా అంత చక్కగా రాయించుకుంటారనమాట. సో రాఘవేంద్రరావు గారి సినిమాల నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మీకోసం నేను ప్లే చేస్తూ ఉంటాను. ముందుగా ఏ పాట ప్లే చేస్తున్నానో మీరు గెస్ చెయ్యలేని పాట. సో ఏంటి అంటే వేటగాడ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 4 hours 22 minutes 18 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. డైరెక్టర్ స్పెషల్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి సినిమాల నుంచి పాటలు వింటూ

అల్లుడు గారు చిత్ర నుంచి కేజే యశ్దాస్ చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి ఇప్పుడైతే మీకోసం కులి నంబర్ 1 ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

Yes, been to Naru Vivid Bharati FM 101.3 with me Jyoti and 4 hours 29 minutes 5 seconds లో ఉంది VB క్లాక్. ఇప్పుడైతే మనం వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. వినబోతున్న తర్వాతి పాట త్రిశూలం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం.

పెళ్లి సందడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. వినబోతున్న తర్వాతి పాట అన్నమయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్త్ మీ జ్యోతి అండ్ స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. అండ్ ఇప్పుడు మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువరాజ్ జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Hi dear friends, welcome to Vanilla program with your RJ Chetan. Today I am making you all rich. Ela antara vinandi program. Warren Buffett aa peru vinagane andarilo oka rakamaina udvignata perukuntundi. Mukhyanga stock market investorlu aa peru vinagane sambhramaascharyalaku loan avutaru. ప్రపంచంలోనే రెండవ సంపన్న స్థానంలో ఉన్న ఆయన కేవలం స్టాక్ మార్కెట్ ద్వారానే అన్ని బిలియన్ డాలర్లు సంపాదించారంటే అది ఆషామాషి విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అంటే విముఖత, అపనమ్మకం. పెదవి విరుపులు నెలకొని ఉన్న సందర్భంలో ఆయన స్టాక్ మార్కెట్లో సైతం కుబేరులైపోవచ్చన్న నిజం నిరూపించారు. అడ్డు అదుపులేని స్పెక్యులేషన్తో, బడా బ్రోకర్ల ఆకృత్యాలతో నిండి ఉన్న స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు మోసగించకుండా ఆర్థిక సూత్రాలను పాటిస్తూ అపార కుబేరులు కావడం సంభవమేనంటూ చేసి చూపించారు వారెన్ బఫెట్. కలలు కనడం వేరు, కలలు నిజం చేసుకోవడం వేరు. చాలామంది స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదించినట్లుగా కలలు కంటారు, కానీ అందుకు తగిన పరిశ్రమ చేయరు. అలాంటిది వారెన్ బఫెట్ తనదైన శైలితో, సామర్థ్యంతో స్టాక్ మార్కెట్ని లొంగదీసుకొని వేల కోట్లు సంపాదించి ప్రపంచ ఐశ్వర్యవంతుల లిస్టులో రెండవ స్థానాన్ని అధిష్ఠించారు. అలాంటి వారెన్ బఫెట్ చరిత్ర ఏమిటి? అసలు ఆయన స్టాక్ మార్కెట్లో అనుసరించిన వ్యూహాలేమిటి? అసలు ఆయన ఎలాంటి షేర్లను ఎన్నుకునేవాడు? లాంటి ప్రశ్నలు చాలామంది మదిని తొలుస్తాయి. ఆ వ్యూహాలు, టెక్నిక్ల గురించి ఇప్పుడు చేతన్ ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీతో షేర్ చేసుకుంటాడు. వారెన్ బఫెట్కి స్టాక్ మార్కెట్లో గురువు బెంజమిన్ గ్రహం. ఈ బెంజమిన్ గ్రహం రాసిన సెక్యూరిటీ అనాలిసిస్, ఇంకా ది ఇంటెలిజెన్స్ అనే బుక్స్ షేర్ వ్యాపారం చేసేవారికి పరిశుద్ధ గ్రంథాలు లాంటివి. ఈ నేపథ్యంలో వారెన్ బఫెట్ ఈ పుస్తకాల్లోని సిద్ధాంతాలు అండ్ తన సొంత సిద్ధాంతాలు కలిపి షేర్ వ్యాపారం చేసి కొన్ని వేల కోట్లు సంపాదించాడు. అందుకే ఈ పుస్తకంలో ముందుగా బెంజమిన్ గ్రహం ప్రతిపాదించిన స్టాక్ మార్కెట్ సిద్ధాంతాలు, ఆ తర్వాత వారెన్ బఫెట్ సిద్ధాంతాలు వివరించారు. నిజానికి బెంజమిన్ గ్రహం, వారెన్ బఫెట్ సూత్రాలు ఇంచుమించుగా ఒకటిగానే ఉంటాయి. పాశ్చాత్య స్టాక్ మార్కెట్కు మన మార్కెట్లకు కొద్దిపాటి వైవిధ్యం ఉన్నప్పటికీ వారెన్ బఫెట్ సూత్రాలు విశ్వజననీయంగా పాటించదగ్గవే. కాబట్టి వారెన్ బఫెట్ సూత్రాలు చాలా వరకు ఇన్వెస్టర్లకు మేలు చేసేవిగా ఉంటాయి. పొట్ట గడవడానికే ఆ 11 ఏళ్ల చిన్నారి అమెరికా రోడ్ల మీద న్యూస్ పేపర్లు అమ్ముకునేవాడు. రోజులు గడవటానికి కోకో కోలాలు, స్టాంపులు అమ్ముకున్నాడు. అయితే ఎవరూ ఊహించలేదు అతడు షేర్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తాడని, లక్షల కోట్లకు అధిపతి అవుతాడని. కాలానికి ఎదురెళ్ళి మరి తన ఆత్మవిశ్వాసంతో ఒక మహాశిఖరంగా ఎదిగాడు. చిన్న వయసులోనే వ్యాపార సామ్రాజ్యంలో సాహసమే పెట్టుబడిగా పెట్టి ఆకాశమంతా ఎదిగిన ఎడ్వర్డ్ వారెన్ బఫెట్ గురించే ఇవాల్టి వెన్నెలా ప్రోగ్రాంలో ఈ విశ్వ విజేతతో మీకు పరిచయం. వ్యాపార సూత్రాలు

తను చిన్నప్పుడు ఒడిసి పట్టుకున్నాడు వారెన్ బఫెట్. వాషింగ్టన్ డీసీలో వారెన్ ప్రాథమిక విద్య చేశాడు. తన తోటి పిల్లలు సరదాగా గడుపుతుంటే బఫెట్ మాత్రం తాత కిరాణా దుకాణంలోని సరుకులు బయట అమ్మి రోజు ఖర్చులకు సంపాదించుకునేవాడు. అంతేకాదు, ఆ వయసులోనే $25 పిన్బాల్ యంత్రాన్ని కొని దానిని జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అమ్మి డబ్బులు సంపాదించుకునేవాడు. 11 ఏళ్ల వయసులోనే తన దగ్గరున్న డబ్బుతో తన కోసం, తన సోదరి కోసం $38 కొన్ని కంపెనీ షేర్లు కొన్నాడు. కానీ కొన్న వెంటనే ధర $20 పడిపోవటంతో గాబరా పడ్డాడు. కానీ వాటిని నష్టానికి అమ్మకుండా వాటి విలువ $40 పెరిగాకే అమ్మేశాడు. బఫెట్ ఆ షేర్లను అమ్మిన తర్వాత వాటి విలువ అనూహ్యంగా $200 పెరిగాయి. ఈ అనుభవమే బఫెట్కు తొలి పెట్టుబడి పాఠమయ్యింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాలేజ్ డేస్లోనే బఫెట్ డైలీ $150 పైగా సంపాదించేవాడు. అతనికి చదువు చెప్పే ప్రొఫెసర్లు కూడా అంత సంపాదించేవారు కాదు. ప్రఖ్యాత షేర్ మార్కెట్ నిపుణులు బెన్ గ్రామ్, డేవిడ్ డాడ్లు కొలంబియా యూనివర్సిటీలో పనిచేస్తున్నారని తెలుసుకుని అందులోనే చేరాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే బఫెట్ జీవితం కొత్త మలుపు తిరిగింది. వారు చెప్పిన పాఠాలు బఫెట్కి కొత్త ఆలోచనకు, ఉత్సాహానికి నాంది పలికాయి. షేర్ మార్కెట్ గురించి ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు బఫెట్. అదే సమయంలో తన సోదరి డోరిస్తో పాటు మరికొంతమంది మిత్రులతో కలిసి $105,000 నిధులను సేకరించి 1956లో బఫెట్ అసోసియేషన్ లిమిటెడ్ స్థాపించి తనకున్న బిజినెస్ ఎక్స్పర్టీస్తో 3 ఏళ్లు తిరిగేలోగానే $300,000 సంపాదించుకోగలిగాడు. అదే సమయంలో నష్టాలలో కూరుకుపోయిన బర్క్షైర్ హ్యాత్వే అనే వస్త్ర పరిశ్రమ సొంతం చేసుకుని దానిని లాభాల బాటలో పట్టించాడు. బర్క్షైర్ హ్యాత్వే సంస్థను హస్తగతం చేసుకున్న తర్వాత తన జోరును మరింత పెంచాడు. వ్యాపార రంగాల్లో రాటుదేలాడు. బర్క్షైర్ హ్యాత్వే సంస్థ కంపెనీ ఒక షేర్ విలువ కొన్నప్పుడు $7 మరి ఇప్పుడు ఏకంగా ₹1,65,00,000. అదే ఉత్సాహంతో అనేక కంపెనీలలో పెట్టుబడులు పెడుతూ షేర్లు కొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. బఫెట్ కోకోకోలా, ద వాషింగ్టన్ పోస్ట్, ఐబిఎం, జెట్ నెట్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఫిలిప్స్ వంటి ఎన్నో పెద్ద కంపెనీలలో భారీ మొత్తంలో వాటాలను సొంతం చేసుకున్నాడు. తన బిజినెస్ టాలెంట్తో నష్టాల్లో ఉన్న ఎన్నో కంపెనీలను లాభాల బాట పట్టించాడు బఫెట్. ఈ బిజినెస్ మెన్ తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. 60 సంవత్సరాల క్రితం తాను కొన్న ప్రహరీ గోడ కూడా లేని ఇంట్లోని ఇప్పటికీ నివసిస్తున్నాడు. ఒక పెద్ద విమానయాని కంపెనీకి అధిపతి అయిన ఇంతవరకు ఏనాడు సొంత పనులకు వాడింది లేదు. ఇప్పటి వరకు తాను సంపాదించిన 99% ఆస్తుల్లో తన వయసు 55 సంవత్సరాలు దాటిన తర్వాత సంపాదించిందే అని తన ఆలోచనలకు ఒక రూపం ఇచ్చి బఫెట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఆస్తిలో అధిక భాగం ఆ ఫౌండేషన్కు చెందేలా వీల్నామా రాశాడు. అంతేకాదు, 2006లో తన ఆస్తిలో 99% స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇచ్చేశాడు. 18 సంవత్సరాలుగా ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన బిల్ గేట్స్ను వెనక నెట్టి 2008లో సారిగా ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 2018 లెక్కల ప్రకారం బఫెట్ ఆస్తి $8,250 కోట్లతో ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచారు. తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో అత్యున్నత శిఖరంగా ఎదిగి ఎందరో నిర్భాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపి ఎందరికో ఆదర్శమయ్యాడు బఫెట్. జీవితంలో ఓడిపోయిన ప్రతిసారి గెలుపు రుచి కోసం ప్రయత్నించి విజయ శిఖరాలను చేరుకున్నాడు. తాను సంపాదించిన ఆస్తినంతా సమాజానికే డొనేట్ చేసిన ఒక గొప్ప నవయుగ దానశీలి బఫెట్. అమెరికా రోడ్ల మీద న్యూస్ పేపర్లు అమ్ముకునే స్థాయి నుంచి అదే అమెరికాలో లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించే రేంజ్కి ఎదిగాడు. ఆర్థికంగా కుంగిపోతున్న బిజినెస్ మెన్లకు గొప్ప పాఠంగా మారాడు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్స్పిరేషనల్ మెసేజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్, బై.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227239. నంబర్ మరోసారి 9515

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు మా స్టూడియో క్లాక్ల సమయం 5:20. ఇప్పుడు విందాం

వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు తల్లిదండ్రులు అంశంపై మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి జయ నిర్మల. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన్ మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడువుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
5: చిక్కుకున్నాడు.
0: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో తల్లిదండ్రులు అంశంపై మాటలు పాటలతో కూర్చున్న కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల.
10: ప్రేమకు పెట్టని తోట, మమతల మల్లెల తోట, అమ్మా నాన్న. పాప అమ్మతో తొలి పలుకులు దిద్దుతుంది. తూర్పు అమ్మ చూపుతోనే తొలి వెలుగులు అద్దుకుంటుంది. అమ్మ తాకితే తనువు పులకరిస్తుంది. అమ్మ అంటే ప్రాణం పోసిన దాత. అమ్మ దీవెనలు నిరంతర దీవెనలు. అమ్మ పేరు అన్నిట్లో వినిపిస్తుంది, అమ్మ రూపం అందరిలో కనిపిస్తుంది. అమ్మ మనసు అమృతం. మరి నాన్న? నాన్న మనసు వెన్న, అది అమృతం కన్నా ఎంతో మిన్న. తను ముళ్ళబాటలో నడిచినా తన బిడ్డలు మాత్రం పూలబాటలో నడిపించాలని కృషి చేస్తాడు.

0: తను తిన్నా తినకపోయినా పస్తులున్నా పిల్లలకు ప్రమాణం పెడతాడు.
1: ఇవాటి నుంచి నువ్వే అమ్మని చూసుకోవాలి, సరేనా?
2: సరే అంకుల్.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. అమ్మను అవని, నీలతల్లి, దేవత, మాత ఇలా ఎన్ని పేర్లు పిలిచినా తనివి తీరదు. దైవస్వరం అమ్మ. 9 మాసాలు మోసి కనిపించిన తల్లిని ఏనాడు కనగలం మనం? అమ్మ లాలిపాటకు ఏ పాట సరిపోతుంది? ఆమె పాటలో పల్లవి పిల్లల క్షేమమే. ఆ పాటలో చరణాలు పిల్లల అభివృద్ధి. పుట్టింది అమ్మ కడుపులోనైనా, తన చల్లనైన చేతితో చల్లనైన ఒడిలో దాచేది మాత్రం నాన్న. తండ్రి పిల్లల్ని ఎలా లాలిస్తాడో తెలుసా? తన మనసులో ఎలా ఫీల్ అవుతాడో తెలుసా మీకు? నా కన్నుల్లో వెన్నెల మీరేనురా. మీకన్నా ఈ లోకాన మేలైనది ఏముంది? మురిపాలు పంచడానికి, సిరులతో పెంచడానికి నాన్నే ఆధారం.

అసలు తల్లిదండ్రుల గురించి మీకేం తెలుసు? కుటుంబంలోని సంతానానికి కారకులు తల్లి తండ్రి, కుటుంబానికి పెద్ద తండ్రి. సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ. 9 నెలలు గర్భంలో పెంచి, జన్మనిచ్చి, తర్వాత పాలిచ్చి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచే ప్రేమమూర్తి. ప్రపంచంలో కెల్లా తీయనైన పదం అమ్మ. అందుకే పెదవి పలికే అన్ని మాటల్లో కెల్లా తీయనైన మాట అమ్మ. ఎన్ని జన్మలెత్తినా

అమ్మ రుణం తీర్చుకోలేం. నాన్న మూలంగా సంఘంలో గుర్తింపు, ఆస్తి హక్కు ఇలాంటివి వస్తాయి. ఇంటికి పెద్దగా ఉన్న తండ్రి ఆయన ఇష్టాలకు తగ్గట్టు అందరూ ప్రవర్తించాలని కోరుకుంటాడు. తనలాగే ఆలోచించాలని ఆదేశిస్తాడు. తండ్రి వ్యక్తిత్వం వల్ల, వారి ప్రవర్తన వల్ల ఏర్పడే వాతావరణమే పిల్లల్లోని వ్యక్తిత్వానికి మూల కారణం. తండ్రి గంభీరంగా ఉంటాడు, ప్రేమ లేక కాదు, వారిని సరి అయిన క్రమశిక్షణలో పెట్టడానికి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో

0: కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: మంచి తల్లిదండ్రుల లక్షణం ఏమిటంటే మంచి చెడు సరిగా తెలుసుకునే జ్ఞానం అందించడం. అంతేకాని ప్రతి క్షణం పిల్లలకు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పడం కాదు. ఉదాహరణకు మనం మొక్కలు పెంచేటప్పుడు ఆ చెట్టు ఎదగడానికి అవసరమైన నీరు ఎరువులు ఇస్తామే కానీ ఇలా ఎదుగు అలా ఎదుగు అని ప్రతి క్షణం చెప్పం కదా. అలాగే పిల్లలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించగలగాలి, అంతే చాలు. తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలే కానీ వారిని బందీలు చేయకూడదు. పిల్లలు ధైర్య సాహసాలతో కూడిన మంచి పని చేసినప్పుడు వారిని అభినందించాలి. ఎప్పుడు పాత ట్రెండ్లతో కాకుండా సమాజ మార్పులకు తగ్గట్టు పిల్లలకు కాస్తంత స్వేచ్ఛ ఇవ్వాలి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల్ని అతి గారాభం చేస్తారు, ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు, వాళ్ళు కోరింది చేస్తారు, వారిని ఎప్పుడు కూడా గద్దించరు. అలా గద్దించకపోవడం వారు చేస్తున్న పెద్ద తప్పు. అందుకే సామెత ఉంది, పిల్లకాకేం తెలుస్తుంది ఎంటిలి దెబ్బ అని. అంటే ఆ బాణం ముళ్ళు గుచ్చుకున్నా కానీ తెలీదు ఆ ప్రమాదం ఎంత గొప్పదో. అందుకే తల్లి తండ్రి ఇద్దరూ పిల్లలకు ప్రేమనే కాదు క్రమశిక్షణ కూడా నేర్పించాలి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తండ్రి కవితలు విందామా? తల్లి ప్రేమ నీటి మూట అయితే తండ్రి ప్రేమ రాతికోట. అమ్మ మెరిసే మేఘమైతే నాన్న నీలాకాశం. నాన్న తోడు, మన వెంట నీడ. పుట్టించగలిగేది నాన్న, పాలించే మహారాజు నాన్న. కన్న తండ్రి అని వేరే ప్రాణిని అనము, అదే తండ్రి ప్రత్యేకత. తల్లి మనసు వెన్న, తల్లి మనసు తీయనా అంటాం, కాని తండ్రి మనసు అంతకంటే ఎక్కువ. పిల్లల పాలిట దైవం నాన్న, తండ్రి రాజుగుణం పిల్లలకు మూలధనం. ఇక తల్లి గురించి కొన్ని కవితలిందామా? ఇమ్ముక చదవని నోరును అమ్మా అని పిలిచి అన్నమడుగని నోరున్, అన్నదమ్ముల పిలువని నోరున్, కుమ్మరి మన్ను త్రవ్వినట్టు గుంటర సుమతి. ఇంకా అమ్మ వంటిది అంత మంచిది, అమ్మ ఒకటే మనలోని ప్రాణం, మనదైన రూపం అమ్మ. అమ్మలేని జాలిగుణం, ఎనలేని జాలిగుణం, నడిపించే దీపం, కరుణించే కోపం, వరమిచ్చే తీపి శాపం అమ్మ. అందుకే మనం పలికే మాటలన్నిటిలో తీయనిది అమ్మ. మమతను ముద్దగా కలిపి పెడుతుంది, తన ప్రేమలోని మధురిమను లాలిపాటలోని సరిగమల్లో పంచుతుంది. నింగికి నిచ్చెన వేసే మొనగాడైనా అమ్మ ముంగిట పసివాడే. అమ్మ ఎండకు మాడిన తలకు నీడనిచ్చే చెట్టులాంటిది, జగతికి నీరు అందించే మబ్బు అమ్మ. అమ్మ మాట కమ్మని కావ్యం. ఇంతకంటే గొప్ప కావ్యం ఎవ్వరు రాస్తారు? అమ్మ అనురాగం కన్నా తీయని రాగం ఉందా? ప్రాణమనే పాటకి ఆదిస్వరం అమ్మే. ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒకటే. అమ్మ చేతి నీళ్లతో బతికాము, అమ్మ చేతి విరళ్లతో నడిచాం. ఇలాంటి గొప్ప అమ్మను కనగలిగేది అమ్మే కదా. అవునండి, ఏమైనా లేదు అనేవాళ్ళున్నారు, కానీ అమ్మ లేదు అనేవాడు ఎవరైనా ఉన్నారా? అమ్మ అంతులేని సొమ్ము, తరగని భాగ్యం, కొనుక్కున్నా దొరకని సొత్తు. అమ్మా నాన్నలు అయ్యే క్షణం అతి మధురం. నిన్ను పాలించే మహారాజు నాన్న, అందుకే అమ్మ నాన్నలను గౌరవించాలి.

మీరింతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో తల్లిదండ్రులు అంశంపై మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మలా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు

ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.

0: సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు విందాం ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ NHIDCL డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 85. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్తో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు గేట్ 2024, 2025, 2026లో స్కోర్ ఉండాలి. వేతనం: నెలకు 50,000 రూపాయల నుంచి 160,000 రూపాయల వరకు. కనీస వయస్సు 30 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం: విద్యార్హతలు షార్ట్ లిస్ట్ గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026 జూన్ 8వ తేదీ. మరిన్ని వివరాలకు సందర్శించవలసిన వెబ్సైట్ https://www.nhidcl.com. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2026ను ప్రారంభించిన మై భారత్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లదాఖ్లోని సరిహద్దు గ్రామాల్లో యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యం. దేశ నలుమూలల నుంచి వచ్చే 500 మంది మై భారత్ వాలంటీర్లు సరిహద్దు గ్రామాల్లో వారం రోజుల పాటు జరిగే సమగ్ర కార్యక్రమం వారిచే ప్రారంభం. 100 సరిహద్దు గ్రామాల్లో యువత భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి 5 అంశాలతో నేషన్ ఫస్ట్ ఛాలెంజ్. యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని యువజన వ్యవహారాల విభాగమైన మేరా యువ భారత్, మై భారత్, వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ VVVP 2026 మొదటి దశను ప్రారంభించింది. భారత సరిహద్దు గ్రామాల్లో క్షేత్రస్థాయి భాగస్వామ్యం

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, జాతీయ సమైక్యతను పెంపొందించడం, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన ఈ మార్గదర్శక కార్యక్రమం 2 దశల్లో అమలు కానుంది. దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా యువత దీనికి సంబంధించిన ఆన్లైన్ క్విజ్ పోటీల్లో పాల్గొనగా వారి నుంచి మొత్తం 500 మంది మై భారత్ వాలంటీర్లను ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఎంపిక చేశారు. అన్ని రాష్ట్రాలు,

500 మంది మై భారత్ వాలంటీర్లను ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఎంపిక చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాలంటీర్లను లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని ప్రత్యేకంగా ఎంపిక చేసిన సరిహద్దు గ్రామాల్లో 2 దశల్లో మోహరిస్తున్నారు. మొదటి దశలో 250 మంది విద్యార్థులు, వాలంటీర్లు 43 గ్రామాల్లో క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో పాల్గొనగా మిగిలిన 250 మంది వాలంటీర్లు ఈ నెల చివరిలో 50 గ్రామాల్లో జరిగే 2వ దశ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారు. ఈ కార్యక్రమం సరిహద్దు గ్రామాల్లో నివసించడానికి, స్థానిక సమాజాలతో నేరుగా మమేకమవ్వడానికి యువతకు ఒక విశిష్ట అవకాశాన్ని అందిస్తుంది. గ్రామవాసులు, పంచాయతీరాజ్ సంస్థలు, స్థానిక పరిపాలన, భద్రతా సిబ్బందితో సంభాషించడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే యువత దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక, ఆర్థిక వాస్తవాలు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ఆకాంక్షలు, వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని ప్రత్యేకంగా తెలుసుకుంటారు. సరిహద్దు అవగాహన, సాంస్కృతిక వినిమయం, సామూహిక జీవనం, పరిపాలన, సామాజిక ఆర్థిక అంచనా, గ్రామాభివృద్ధి ప్రణాళిక, స్వచ్ఛంద సేవ, జాతీయ సమైక్యత వంటి నేపథ్య అంశాల ప్రాతిపదికన ఈ 7 రోజుల సమగ్ర కార్యక్రమాన్ని రూపొందించారు. స్వచ్ఛంద కార్యకర్తలు ఇంటింటి సర్వేలు చేపట్టడం, గ్రామసభ కార్యకలాపాల్లో పాల్గొనడం, పరిశుభ్రత, పర్యావరణ ప్రచారాలకు తోడ్పడటం, గ్రామాల్లో అభివృద్ధి అవకాశాలను గుర్తించడంలో సహాయపడటం వంటి పనుల్లో పాలు పంచుకుంటారు. బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని, సుస్థిర జీవనశైలి పద్ధతులను ప్రోత్సహించే దేశవ్యాప్త ప్రచారమైన నేషన్ ఫస్ట్ ఛాలెంజ్ను ప్రోత్సహించడం ఈ కార్యక్రమంలోని ఒక ముఖ్యమైన భాగం. మై భారత్ వాలంటీర్లు ఈ ప్రచారంలోని 5 కీలక అంశాలను చురుగ్గా ప్రచారం చేస్తారు. అవి స్వదేశీ ఉత్పత్తుల వాడకం, ఆరోగ్యకరమైన వంట పద్ధతులు, ప్రజా రవాణా వినియోగం, ఇంధన పొదుపు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, స్థానిక పర్యాటకానికి గట్టి మద్దతునివ్వడం, కమ్యూనిటీ స్థాయిలో ప్రచారం, అవగాహన కార్యక్రమాల ద్వారా దేశం పట్ల, పర్యావరణం పట్ల బాధ్యతాయుతమైన పద్ధతులను స్వీకరించేలా ఈ యువకుల బృందం స్థానికులను ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ITBP సహకారంతో అమలు చేస్తున్నారు. దేశ నిర్మాణ కార్యక్రమాల్లో యువత చురుకైన భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ 2047ను నిర్మించాలనే దార్శనికతకు ఇది అనుగుణంగా ఉంది. కార్యక్రమం విజయవంతంగా అమలు జరిగేలా చూసేందుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో విస్తృత సన్నాహాలు చేపట్టారు. మై భారత్, ITBP, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, స్థానిక భాగస్వాములతో కూడిన సమన్వయ యంత్రాంగాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు ప్రత్యేక కంట్రోల్ రూములు, నోడల్ అధికారులు, గ్రామ కార్యాచరణ ప్రణాళికలు, పాల్గొనేవారికి అవగాహన సదస్సులు, రవాణా ఏర్పాట్లు చేశారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2026 దేశ నిర్మాణంలో యువతను క్రియాశీల భాగస్వాములుగా తీర్చిదిద్దడంలోనూ, దేశ యువతకు దేశ సరిహద్దుల్లోని చైతన్యవంతమైన గ్రామాలకు మధ్య ఉన్న సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి సంబంధాలను బలోపేతం చేయడంలోనూ భారత ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

0: ജിആർടി ജ്വല്ലേഴ്സ് ശുഭാരംഭാനിക്ക് പ്രാരംഭം.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర ఆహార ఎగుమతులపై కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన మత్స్య విభాగం, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సదస్సు సదస్సుకు హాజరు కానున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, రాష్ట్రాలు సంబంధిత భాగస్వాముల స్థాయిలో సముద్ర ఆహార ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడానికి సమగ్ర కార్యాచరణను రూపొందించే ఉద్దేశంతో 2026 జూన్ 5-6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర ఆహార ఎగుమతులపై జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన మత్స్య విభాగం, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారు, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాస్వాన్ ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖల సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘేల్, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ మైనారిటీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ కూడా ఈ సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారు. మరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ MPEDA, ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ EIC, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS, నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరల్ ఆఫ్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా మొదలైన ప్రముఖ జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల వ్యవస్థకు సంబంధించిన అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా ఈ సదస్సులో సముద్ర ఆహార ఎగుమతిదారులు, సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘాలు, పరిశ్రమల భాగస్వాములు, సముద్ర ఆహార శుద్ధి పరిశ్రమల ప్రతినిధులు, స్టార్టప్లు, ఈ విలువ శ్రేణిలోని ఇతర ప్రతినిధులను కూడా సదస్సుకు ఆహ్వానించారు. సదస్సులో భాగంగా రాష్ట్రాల వారీగా ప్రత్యేక ఎగుమతి వ్యూహాలను గుర్తించడం, విలువ జోడింపు గుర్తింపు ప్రక్రియల కోసం ఒక సూచనాత్మక కార్యాచరణను రూపొందించడం,

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి.

నియంత్రణ, మౌలిక సదుపాయాల మెరుగుదలకు అవసరమైన సిఫార్సులను సిద్ధం చేయడం వంటి అంశాలపై సాంకేతిక సెషన్లు నిర్వహిస్తారు. ప్రపంచ సముద్ర ఆహార మార్కెట్లో భారత పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలను ఈ ఎగుమతి వ్యవస్థలోకి మరింత ఎక్కువగా అనుసంధానించే మార్గాలను కూడా ఈ సదస్సు అన్వేషిస్తుంది. ఈ 2 రోజుల జాతీయ సదస్సు ప్రారంభ సమావేశం తర్వాత భాగస్వాముల మధ్య ముఖాముఖి చర్చలు, సదస్సులో పాల్గొంటున్న వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాల ప్రజెంటేషన్లు ఉంటాయి. 2 సాంకేతిక సదస్సులు కూడా నిర్వహిస్తారు. జాతీయ సదస్సు తొలి రోజున భాగస్వామ్య పక్షాలు స్టార్టప్లతో నిర్వహించే ముఖాముఖి చర్చ కార్యక్రమం ఒకరి అభిప్రాయాలను మరొకరు నేరుగా పంచుకోవడానికి పటిష్టమైన వేదికను అందిస్తుంది. ఆ తర్వాత మత్స్య శాఖ, వాణిజ్య శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, డిపిఐఐటి, కార్మిక శాఖ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ వంటి సంబంధిత ప్రభుత్వ విభాగాలు మంత్రిత్వ శాఖల ప్రజెంటేషన్లు ఉంటాయి. ఇవి ప్రభుత్వ పథకాలు, విధానపరమైన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ప్రముఖంగా వివరిస్తాయి. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఇతర ప్రభుత్వ పథకాల కార్యక్రమాల లబ్ధిదారులకు ఈ సందర్భంగా ప్రయోజనాలను పంపిణీ చేస్తారు. సదస్సు 2వ రోజున 2 సాంకేతిక సమావేశాలు జరుగుతాయి. ఇవి ప్రధానంగా విలువ జోడింపు, ధృవీకరణ గుర్తింపు ప్రక్రియల ద్వారా సముద్ర ఆహార ఎగుమతులను మరింత ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తాయి. ఎగుమతుల వృద్ధి, వైవిధ్యీకరణను ప్రోత్సహించడంలో స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, కొత్తగా ఎదుగుతున్న రంగాల పాత్రపై చర్చిస్తారు. చివరగా ఈ సదస్సు ద్వారా వచ్చిన కీలక ఫలితాలు, సిఫార్సులను సంక్షిప్తంగా వివరిస్తూ ముగింపు సమావేశంతో సదస్సు ముగుస్తుంది.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ 2026 జూలై 31. నామినేషన్లను రాష్ట్రీయ పురస్కార్ అధికారిక వెబ్సైట్ https://awards.gov.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో సమర్పించవచ్చు. PMRBP 2026 వెబ్సైట్ పేజీలో నోటిఫికేషన్ ట్యాబ్ కింద రిజిస్ట్రేషన్ అండ్ నామినేషన్ ప్రాసెస్ ఫర్ PMRBP డాక్యుమెంట్లో అంచెలంచెలుగా విస్తృత సూచనలు లభ్యం. వివిధ రంగాల్లో అసాధారణ సేవలను అందించిన బాలలకు రాష్ట్రపతి ప్రదానం చేసే ప్రతిష్టాత్మక గౌరవమైన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలకు PMRBC సంబంధించి 2026 సంవత్సరానికి ప్రభుత్వం నామినేషన్లను స్వీకరించడం మొదలుపెట్టింది. నామినేషన్

ల దాఖలుకు 2026 జూలై 31వ తేదీ వరకు నామినేషన్లను ఆన్లైన్ మాధ్యమంలో అధికారిక రాష్ట్రీయ పురస్కార్ వెబ్సైట్ https://aawards.gov.inలో నుంచి మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. 2026 జూలై 31 నాటికి 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వాళ్ళు మాత్రమే అర్హులు. నామినేషన్లు ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా సమర్పించవచ్చు. బాలలు తమను తాము కూడా నామినేట్ చేసుకోవచ్చు. ఈ కింది ప్రస్తావించిన 6 కేటగిరీల్లో పిఎంఆర్బిపిని ప్రదానం చేస్తారు. ధైర్య సాహసాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ. దరఖాస్తు చేయడానికి https://aawards.gov.inలో నమోదు చేసుకొని కానీ, లేదా లాగిన్ అయ్యి దరఖాస్తుదారు పేరు, పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి వగైరా అతి ముఖ్య వివరాలను అందించాలి. ఆన్గోయింగ్ నామినేషన్ సెక్షన్స్లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026లోకి వెళ్ళి నామినేట్ అప్లై నౌను క్లిక్ చేసి సంబంధిత పురస్కార కేటగిరీని ఎంచుకొని స్వీయ నామినేషన్ లేక వేరే బాలుడు బాలిక పేరిట దరఖాస్తు చేస్తున్నారా అనేది తెలపాలి. దరఖాస్తులో నామినీ వివరాలు, కార్యసాధన, అది చూపిన ప్రభావం గురించిన రచన 1000 పదాల వరకు ఉండవచ్చు. సహాయక డాక్యుమెంట్తో పాటు ఇటీవలి ఫోటో, జేపీఈజీ లేదా పిఎన్జీని కూడా అందించాలి. పిఎంఆర్బిపి 2026 పోర్టల్ పేజీలో నోటిఫికేషన్ ట్యాబ్ కింద పిఎంఆర్బిపికి రిజిస్ట్రేషన్ నామినేషన్ ప్రక్రియ పేరుతో ఉండే డాక్యుమెంట్లో క్రమంగా వివరణాత్మక సూచనలు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుల్ని తుది సమర్పణ కన్నా ముందు చిత్తు ప్రతిరూపంలో సేవ్ చేయవచ్చు, ఎడిట్ చేయవచ్చు కూడా. దాఖలు చేసిన తర్వాత రికార్డు కోసం డౌన్లోడ్ చేసుకోదగిన కాపీ సిద్ధమవుతుంది. ఈ అవార్డు జీవిత పర్యంతం గుర్తుండిపోయే గౌరవం. ఇది యువ ప్రతిభావంతులను జాతీయ వేదికపైకి తీసుకువస్తుంది. వివరణాత్మక మార్గదర్శక సూత్రాలు, ఇదివరకటి విజేతల సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ కింది లింకులోకి వెళ్ళండి. నామినేషన్ సమర్పణకు ఉద్దేశించే వెబ్సైట్ https://awards.gov.in. మునుపటి పురస్కారాల గ్రహీతలకు సంబంధించిన సమాచారం https://awards.gov.in/award. అర్హత గల బాల బాలికలు ఈ గౌరవాన్ని పొందడానికి దరఖాస్తు చేయడానికి లేదా నామినేట్ కావడానికి వారికి సాయపడాల్సిందిగా అందరూ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, సంస్థలకి, పౌరులకి మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మా స్టూడియో క్లాక్ల సమయం 6 గంటలు కావస్తుంది. ఈరోజు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు 6 గంటలకు, ప్రసార విశేషాలు 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం తిరుపతిలో మే నెలలో జరిగిన కార్యక్రమాలపై సమీక్ష వినవచ్చు. సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్ గారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జూన్1 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఖేత్ బచావో అభియాన్ గురించి రాష్ కృషి విజ్ఞాన కేంద్రం కరకంబాడి శాస్త్రవేత్త టి రామ్ కుమార్ గారి ప్రసంగం. ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 చిత్రకుసుమాలు. 10:00 వ్యాసపీఠం మహాభారతం ప్రసారం. ధారావాహికలో ద్రోణ పర్వం 1వ భాగం వినవచ్చు. 10:30 ఆపాత మధురాలు అలనాటి మధురాలు మధుర గీతాలు వినవచ్చు. 11:00 దేశభక్తి గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా దేవీ కీర్తనలు, అనంతరం నాతియా కళ. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ షేక్ అమీర్. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా 90 వసంతాలు పూర్తి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సిఎల్ చెన్నారెడ్డి గారి ప్రసంగం. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ నటి రంభాగారు నటించిన చిత్రగీత కదమ్మం. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. 10:00 ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. 10:25 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం, అనంతరం చట్ట విరుద్ధమైన నివేదించబడని మరియు నియంత్రణ లేని చేపల వేటకు వ్యతిరేకంగా పోరాటానికి అంతర్జాతీయ దినోత్సవం గురించి వివరాలు వింటారు. 6:05 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కూరగాయల పంటల్లో జీవన ఎరువుల వాడకం.

0: and India has retained its strong presence in the latest world boxing rankings. Jasmine Lamboria climbed to world number one in the women's 57-kilogram category, while Asian champions Priya Ghangas in 60 and Vishwanath Suresh in 50 kgs surged into the top three of their respective categories. And that is the end of this news bulletin.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, పెసా చట్టం అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశ వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ మొత్తం 35 అంశాలపై ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదించామని చెప్పారు. ఏపీ రిజర్వాయర్ల కేస్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాకు, ఏపీ ఏవియేషన్ పాలసీ 2026లకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కృష్ణానది తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు అభివృద్దికి టెండర్లకు కేబినెట్ అనుమతిచ్చిందని, అదేవిధంగా అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతుల మంజూరుకు మంత్రిమండలి అంగీకారం లభించిందన్నారు. విబీజీ రామ్జీ పథకాన్ని జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అమలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించిందని పార్థసారథి వివరిస్తూ,
1: అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ఐటీఎన్సీ శాఖకు కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజ్, యూజర్ ఛార్జెస్ మరియు ఇతర వర్తించే ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో బీచ్ శాఖ కోసం మొదటి దశలో సూర్యలంక బీచ్, చీరాల మరియు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట 2 శాఖ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి ఫలితాల ఆధారంగా గుర్తించిన ఇతర తీర ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది.
0: వివిధ ప్రాంతాలలో పర్యటించి గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగపరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించామని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఎన్సీఎస్టీ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. విజయవాడలోని వివంత గేట్వే హోటల్లో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, గిరిజన ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎన్సీఎస్టీ బృందం రాష్ట్రంలో పర్యటించిందన్నారు. రాష్ట స్థాయి సమీక్షకు ముందు 2 నుంచి 3 రోజుల పాటు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు సేకరించడం కమిషన్ ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా సమస్య తీవ్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని, ఈ వ్యాధి నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కళాశాలల్లో విద్యార్థులతో యువ సంవాద్ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతలో ఆరోగ్య చైతన్యం, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ

0: పరిష్కారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ భీమవరం కలెక్టరేట్ లో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో చెప్పారు. దేశవ్యాప్తంగా పీఎం గతిశక్తి పథకం కింద ఆర్ఓబీలు ఆర్యూబీలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా మంజూరైన ఆర్ఓబీ 379 నిర్మాణం కారణంగా మారంపల్లి గ్రామానికి ప్రస్తుతం ఉన్న రాకపోకల మార్గం మూసివేసే పరిస్థితి నెలకొనడంతో మారంపల్లికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి సుమారు 1.20 ఎకరాల భూమి అవసరం అవుతుందని రెవెన్యూ అధికారులు గుర్తించారని చెప్పారు. మారంపల్లి సమస్యను స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన దృష్టికి తీసుకొచ్చారని, ప్రస్తుతం రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి 22A ఉండటంతో జిల్లా కలెక్టర్ సీసీ అలియకు ప్రతిపాదనలు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రహదారి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో కూడా తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం నగరంలోని స్థానిక నోవటెల్ హోటల్లో సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సుకి ఆయనతో పాటు కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, ఎస్పి బఘేల్, కె రామ్మోహన్ నాయుడు కూడా హాజరవుతారు. 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సాయంత్రం విశాఖ ఎకనామిక్ రీజియన్పై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. రాష్ట వ్యాప్తంగా నవచేతన బాల్యారంగ అభివృద్ది స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమైందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గర్భధారణ నుండి 2 ఏళ్ల వయసు వరకు ఉండే తొలి 1000 రోజులు చిన్నారి జీవితంలో అత్యంత కీలకమైన కాలమని పేర్కొన్నారు. ఈ సమయంలో పిల్లల మెదడు అత్యంత వేగంగా అభివృద్ది చెందుతుందని, ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయని తెలిపారు. పిల్లల మెదడు అభివృద్దిలో 80% 3 సంవత్సరాల వయసులోపు, 90% 6 సంవత్సరాల వయసులోపు పూర్తవుతుందని మంత్రి వివరించారు. అటువంటి పిల్లల్లో ఏవైనా సమస్యలు ఉంటే అంగన్వాడీల ద్వారా తల్లులు సమాచారం అందించాలని, తద్వారా వారి సమస్యలకు తీర్చేందుకు పరిష్కార మార్గం ఉంటుందని మంత్రి సంధ్యారాణి వివరించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో రేపు వాక్థాన్ జరగనుంది. ఉదయం 6:30 ఈ వాక్థాన్ విజయవాడ నగరంలోని ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు సాగి తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంటుంది. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజాప్రసార రంగంలో ఆకాశవాణి సాధించిన చారిత్రాత్మక 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాక్థాన్ నిర్వహిస్తున్నామని కార్యక్రమ విభాగాధిపతి జి దివ్య తెలియజేస్తూ,
1: ఈ వాకథాన్ యొక్క ఉద్దేశం కేవలం నడక మాత్రమే కాదు, మన ప్రసారాల యొక్క విశ్వసనీయతను చాటిచెప్పడం మరియు ప్రజలతో మనకున్న దశాబ్దాల అనుబంధాన్ని పునరుద్ఘాటించడం, ఇంకా రేపటి తరం యువతకు ఆకాశవాణి విశిష్టతను పరిచయం చేయడం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొంటారు మరియు మా ప్రియతమ శ్రోతలను, నగర ప్రజలను పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ అన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిర ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈరోజు ఎస్ఐఆర్ అమలుపై తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరణించిన వారితో పాటు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాభులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా రూములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా రూములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఈ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు

0: గురుకులాల్లో పనిచేస్తున్నా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక సాధన శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరే వెన్సువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయ సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. వయోవృత్తః చలచిత్ర నిర్మాత బహలాజ్ నిహలానీ అద్య దివంగతః. అమెరికా దేశస్య ప్రతినిధి సభా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంపం ఇరాన్ దేశం విరుద్ధ్య అగ్రిమ సైన్య కార్యాచరణాత్ నిరోద్ధుం ప్రస్తావం స్వ్యకరోత్. కేరళ రాజ్యే దక్షిణ పశ్చిమ ప్రాబ్రిడ్డః ఆగమనం. అపి చ గుజరాతస్య అహ్మదాబాద్ నగరే విశ్వ యోగాసన క్రీడా స్పర్ధా శృంఖలా ఇత్యస్య ఉద్ఘాటన సంస్కరణస్య ఆరంభః. వైశ్విక క్రీడా మార్గసూచ్యాం ఐతిహాసికం సోపానం. ఇదానీం వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరే వెన్సువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయ సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. ఉభాభ్యాం నేతృభ్యాం భారత వెనిజువేలా సంబంధానాం వివిధాః పక్షాః సమీక్షితాః. ఊర్జా సురక్ష వ్యాపార నివేశః ఔషధి నిర్మాణం స్వాస్థ్య సేవా పరివహనం తథా నవీకరణీయ ఊర్జా క్షేత్రేషు సహయోగ విస్తారస్య ఉపాయాశ్చ చర్చితాః. వార్తాహరాన్ సంబోధయన్ రుద్రేంద్ర టండనః ప్రోక్తవాన్ యత్ ద్విపక్షీయ వార్తాః ఉభయోః దేశయోః సంబంధం సుదృఢీకరోతి.
2: The discussions also
3: आर्थिक सहयोग को सिर्फ ऊर्जा क्षेत्र तक सीमित न रखकर खनन पशुपालन परिवहन कृषि उपकरण ऑटोमोबाइल और दवा उद्योग जैसे क्षेत्रों तक विस्तारित करने पर चर्चा हुई. चर्चा का उद्देश्य ऐसे अवसर और तरीके तलाशना है जिनसे भारतीय कंपनियां वेनेजुएला के बाजार में सफलतापूर्वक अपना कारोबार बढ़ा सकें.
2: Can enter the Venezuelan market successfully.
1: డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగ ద్విదివసీయ భారతయాత్రయై హ్యః నవదిల్లీం ఆగతా. అస్యా యాత్రయా మాధ్యమేన ఉభయోః దేశయోః ఆర్థిక ఊర్జా క్షేత్రయోః సహయోగః అధికః సుదృఢః భవిష్యతీతి అపేక్ష్యతే. విదేశమంత్రీ ఎస్ జయశంకరః వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహోదయ సహ సమమిలత్ ద్విపక్షీయ సహయోగస్య సుదృఢీకరణే ప్రదత్తం బలం. నవదిల్ల్యాం విదేశమంత్రీ ఎస్ జయశంకరః అద్య ప్రాతఃకాలే వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహోదయ సహ సమమిలత్. అస్మిన్ అవసరే ఉభయోః దేశయోః సంబంధానాం సుదృఢీకరణం వివిధేషు క్షేత్రేషు సహకార విస్తారశ్చ చర్చితః. వయోవృత్తః చలచిత్ర నిర్మాత తథా కేంద్రీయ చలచిత్ర ప్రమాణన మండలస్య పూర్వాధ్యక్షః బహ్లాజ్ నిహలానీ అద్య ముంబై నగరే దివంగతః. సహ 76 వర్షీయः ఆసీత్. చలచిత్ర నిర్మాతృత్వేన అసౌ హతకడి ఇతి చలచిత్రేణ స్వకార్యజీవనస్య ఆరంభం కృతవాన్. ఇల్జామ్ ఇతి చలచిత్రేణ అభినేత్రే గోవిందాయ ప్రముఖస్య అవసరస్య ప్రదానస్య శ్రేయః అపి తస్మై వర్తతే. 15-2000తమే వర్షే సహ కేంద్రీయ చలచిత్ర ప్రమాణన మండలస్య అధ్యక్షః నియుక్తః. అమెరికా దేశస్య ప్రతినిధి సభా రాష్ట్రపతిం డొనాల్డ్ ట్రంపం ఇరాన్ దేశం విరుద్ధ్య అగ్రిమ సైన్య కార్యాచరణాత్ నిరోద్ధుం ప్రస్తావం స్వ్యకరోత్. ఏషః చతుర్థః అవసరః అస్తి యదా ప్రతినిధి సభా తాభిః యుద్ధ సంబద్ధాభిః శక్తిభిః సీమితా భవేత్ ఇత్యర్థం ప్రయాసం కరోతి. సంస్కృత వార్తాయాః సంస్కరణం ఇదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమం ఏవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర

0: भीषणाग्निकाण्डे त्रयः जनाः मृताः, अनेके च आहताः। एषा घटना गतरात्रौ ब्रह्मपुरा क्षेत्रे अभवत्। गंभीर रोगिणः उपचारार्थम् अन्येषु चिकित्सालयेषु प्रविष्टाः। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, తర్వాత తిరుపతిలో మే నెలలో జరిగిన కార్యక్రమాలపై సమీక్ష వినవచ్చు. సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్ గారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. భారతీయ గగనతలంలో 90 వసంతాలుగా తన స్వరాన్ని మార్మోగిస్తూ కోట్లాది ప్రజల హృదయాలకు చేరువైన మహత్తర ప్రసార సంస్థ ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి. 1936లో ప్రారంభమైన ఈ రేడియో ప్రసార సేవ కాలానుగుణంగా మార్పులకు అనుగుణంగా సాగుతూ భారత ప్రజల జీవన విధానంలో భాగమైంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుకు వ్యవసాయ సలహాలు అందిస్తూ, సరిహద్దుల్లో జవాన్లకు దేశభక్తి గీతాలు వినిపిస్తూ, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలు అందిస్తూ, ప్రతి సందర్భంలోనూ ఆకాశవాణి తన ప్రత్యేకతను చాటుకుంది. ఇది ఆకాశవాణి అనే మధురస్వరం వినిపించగానే లక్షలాది మంది శ్రోతలకు ఒక ఆప్యాయ అనుభూతి కలుగుతుంది. సంగీతం, సాహిత్యం, నాటకాలు, వార్తలు, మహిళా కార్యక్రమాలు, యువవాణి, ఇలా ప్రతి వర్గానికి అనుగుణంగా ఎన్నో విలువైన కార్యక్రమాలను అందిస్తోంది. 1936 జూన్ 8న ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ తరువాత ఆకాశవాణి అనే పేరుతో దేశ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. సమాచారం, విద్య, వినోదం అనే లక్ష్యాలతో ప్రారంభమైన ఆకాశవాణి కాలానుగుణంగా ఎన్నో మార్పులను ఆహ్వానిస్తూ తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. స్వాతంత్ర సమరకాలం నుంచి దేశ నిర్మాణ దశ వరకు ఆకాశవాణి కీలక పాత్ర పోషించింది. జాతీయ నాయకుల సందేశాలు, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సలహాలు, విద్యా కార్యక్రమాలు, సాహిత్య ప్రసారాలు, సంగీత కార్యక్రమాలు అందిస్తూ ప్రజలకు మరింత చేరువైంది. తెలుగు భాషాభివృద్ధికి ఆకాశవాణి విశేష సేవలు అందించి ఎంతోమంది గొప్ప కవులు, రచయితలు, కళాకారులను ప్రజలకు పరిచయం చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఇంటికి చేరిన మాధ్యమంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేసే వేదికగా ఆకాశవాణి విశేష సేవలు అందిస్తోంది.

నేటి డిజిటల్ యుగంలో కూడా ఎఫ్ఎం ఆన్లైన్ మొబైల్ యాప్ల ద్వారా కొత్త తరానికి చేరువవుతూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో 90 వసంతాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆకాశవాణి భవిష్యత్తులోనూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ప్రజల మనసుల్లో ఇదే స్థానం నిలుపుకోవాలని ఆకాంక్షిద్దాం. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు తిరుపతిలో మే నెలలో జరిగిన వివిధ కార్యక్రమాలపై సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్ గారు.
5: దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఏపీని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామని పేర్కొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన 2-టౌన్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి వంగలపూడి అనిత, మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాయలసీమ నుంచి వచ్చే నిరుపేదలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తిరుపతి రక్సౌల్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, మహిళల భద్రత ప్రతి కుటుంబం సమాజం యొక్క బాధ్యత అని తెలియజేసిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, పొగాకుకు దూరంగా ఉండాలన్న తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్, నిరుపేదల జీవన ప్రమాణాలను మారుస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందన్నారు. దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. సామాన్య భక్తులకు టీటీడీ కల్పిస్తున్న ఏర్పాట్లు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. తిరుమలలో భక్తుల తాకిడి రోజురోజుకు ఎక్కువైనా ఏర్పాట్లు చాలా బాగున్నాయని టీటీడీని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
6: ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అలిపిరి నుంచి మెట్ల మీద నడుచుకుంటూ రావడం జరిగింది. తిరుమల ఎప్పుడు వచ్చినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఇక్కడ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి తాలూకా అనుగ్రహం కానీ కరుణా కటాక్షం కానీ ఉంటుంది. అందుకనే ఎప్పటికప్పుడు ఎప్పుడు అవకాశం దక్కితే అప్పుడు విచ్చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం నిరంతరం కూడా. అలాగే ఈరోజు విశేషం ఏంటంటే కేంద్ర మంత్రిగా మొదటిసారి మెట్లు ఎక్కుంటూ వచ్చాను. గతంలో కూడా ఎంపీగా ఉన్నప్పుడు చాలాసార్లు మెట్లు ఎక్కుంటూ వచ్చాను. ఈరోజు ఆ అనుభూతి కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకనంటే ఈ ప్రయాణం కేవలం నేను మా కుటుంబ సభ్యులనే కాదు, దారి పొడవునా కూడా ఉన్నటువంటి భక్తులందరితో కూడా ఆనందంగా, వాళ్ళు కూడా చాలా సంతోషంగా భగవంతుడిని తలుచుకుంటూ వాళ్ళ ఉన్నటువంటి కోరికలు, కొంతమంది అయితే యువకులు 20 సంవత్సరాలు కూడా అవ్వదు, బ్యాగ్ వేసుకుంటూ మోకాళ్ళ మీద మొత్తం అన్ని మెట్లు కూడా సుమారు 3400 మెట్లు ఉంటే అన్ని కూడా మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తానని మొక్కుకున్నాడు. ఒక పక్కన భక్తితో

మోకాళ్ళ మీద ఆయన ఎక్కినా సరే భగవంతుడు ఆ పిల్లవాడికి ఒక విల్ పవర్ క్రియేట్ చేస్తున్నాడు. 3400 మెట్లు మోకాళ్ళ మీద ఎక్కగలిగాడనంటే ఆయన జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా సరే ఆయన ఎదుర్కోగలిగినటువంటి శక్తి, మనోధైర్యం ఈ కార్యక్రమం ద్వారా ఆయన కలుగుతుంది. అలా ఎంతో మంది చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని తల్లిదండ్రులు, పిల్లలు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా సరే మొహం మీద చిరునవ్వుతో భగవంతుడిని తలుచుకుంటూ వాళ్ళందరూ కూడా ఎక్కుతున్నారంటే మనిషికి కావలసినటువంటి ఒక మనోధైర్యం కానీ, ఆత్మశాంతి కానీ, లేకపోతే మానసిక వికాసానికి ఆధ్యాత్మిక భావన కానీ మనకి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో మనకి దక్కుతుంది. అందుకనే మన పెద్దల దగ్గర నుంచి కూడా ఇలాంటి దేవాలయాలకి వచ్చేసి వాళ్ళు భగవంతుడి నామస్మరణతో మళ్ళీ మనశ్శుద్ధిని చేసుకుని వెళ్ళడం వస్తుంది. మనం నిరంతరం కూడా మన దేవాలయాలు కానీ, మన ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, మన పండగలు కానీ ఇవన్నీ కూడా వైభవంగా, విశేషంగా మన భావితరాలకి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. అంటే మన కల్చర్ని ప్రమోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి.

0: మళ్ళీ మనశ్శుద్ధిని చేసుకొని వెళ్ళడం వస్తుంది. మనం నిరంతరం కూడా మన దేవాలయాలు కానీ, మన ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, మన పండగలు కానీ ఇవన్నీ కూడా వైభవంగా విశేషంగా మన భావితరాలకి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. అంటే మన కల్చర్ని ప్రమోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మా కుటుంబానికి, అలాగే మా ప్రాంతానికి, శ్రీకాకుళం జిల్లాకి, ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ కూడా ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని, ప్రజలు ఏవైతే కోరికలు కోరుతున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చే విధంగా శక్తిని ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.
1: ఏపీని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామన్నారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అమెరికాకు చెందిన క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ సంస్థ శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గృహేతర అవసరాలకు అనువైన ఆధునిక ఏసీ ఉత్పత్తుల తయారీ జరుగుతుందని వెల్లడించారు. ఏపీకి త్వరలో మరిన్ని పరిశ్రమలు రానున్నాయని, కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడిదారులు ఏపీకి వస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
2: As you all know, career is not just a company, but it's a pioneer that transformed how the world thinks about cooling. From inventing modern air conditioning to becoming a $50 billion global powerhouse, career has constantly been at the forefront of innovation. And today that innovation is coming to the great state of Andhra Pradesh. This 1,000 crore investment will create close to 3,000 local jobs. Is a strong vote of confidence in our state, our ecosystem play, and our Chief Minister, Mr. Chandrababu Naidu ji's vision. We are standing in Sri City, not just an industrial park, but a global manufacturing hub. Sri City is spread across close to 8,500 acres, home to 250 companies from 31 countries, and over $6 billion of exports coming out of this great land. 70,000 jobs have been created so far, but what excites me most is 50% of those jobs have gone to women. From automotive to electronics, food processing to precision engineering, Sri City represents the best of Make in India and Made in Andhra Pradesh. And today it adds another feather to its cap. Andhra Pradesh has already earned its unique distinction, which is the cool capital of India. 9 leading AC manufacturers are already here. 30 plus component and supply chain players are here. Close to 12,000 crores worth of investments have gone into this ecosystem. A rapid expanding HVAC ecosystem. And by 2027, we expect to manufacture 60% of India's air conditioning requirement here in Sri City. And by 2028, thanks to Carrier, we should now achieve 80% of India's air conditioning coming out of Sri City.
1: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన 2-టౌన్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ప్రారంభించారు. 2,75,00,000 రూపాయలతో పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ, ఏపీలో క్రైమ్ రేటు తగ్గేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అగ్నిమాపక శాఖకు 270 కోట్లు కేటాయించి అధునాతన ఫైర్ ఇంజిన్లు, సామగ్రిని కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
3: కాళహస్తి 2-టౌన్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కి ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ 2-టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం కూడా పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ నూతన భవన ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టిన గౌరవ సోదరుడు ఎమ్మెల్యే సుధీరెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా ఎస్పీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, వీరందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే 2008లో ఈ స్టేషన్ స్టార్ట్ అయింది, తర్వాత 2018లో ఈ బిల్డింగ్ కి శంకుస్థాపన జరిగింది. నేను ఇది 2018లో స్టార్ట్ అయ్యి

0: ఎప్పుడు ఇనాగ్రేట్ చేసుకుంటున్న పోలీస్ స్టేషన్స్ లో నాకు తెలిసి స్టేట్ లెవెల్ అది 5వదో 6వదో. ఈ రోజు శ్రీకాళహస్తిలో పోలీస్ స్టేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజు ఈ బిల్డింగ్ కూడా సుమారుగా 2 కోట్ల 75 లక్షల రూపాయలు పెట్టి దగ్గర దగ్గర 10,000 ఎస్ఎఫ్టీతో ఒక మంచి భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. సెపరేట్ గా ఎస్ఎస్ షోరూమ్ దగ్గర నుంచి ఉమెన్ కౌన్సిలింగ్ రూమ్ వరకు ప్రతి ఒక్కటి కూడా సెపరేట్ గా పెట్టి అధునాతన వసతులతో కూడిన పోలీస్ స్టేషన్ కూడా ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం. ముఖ్యంగా శ్రీకాళహస్తి మీ అందరికీ తెలుసు, ఈ రోజు కాశీ విశ్వేశ్వరుడు అదేవిధంగా కాళహస్తి అనేసరికి మన అందరికీ తెలుసు. ఈ రోజు ఇక్కడికి సుమారుగా దగ్గర 40,000 మంది రోజుకి కూడా భక్తులు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణ కానీ టెంపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఈ రోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకొని ఎటువంటి ఉత్సవాల టైంలోనే కూడా శివరాత్రి లాంటి పర్వదిన టైంలో కూడా ఎక్కడెక్కడో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. సహకరించిన ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మత్స్యకారులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ఒక్క తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేశామని, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
2: అందరికీ నమస్కారం. మత్స్యకార సేవలో చంద్రన్న మార్కు సంక్షేమం అది మనకి ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో ఏదైతే మనం హామీ ఇచ్చున్నామో గతంలో 20,000 రూపాయలకి ఏదైతే నిషేధిత సమయంలో అర్హత ఉన్న ప్రతి ఒక్క మత్స్యకార సోదరు కూడా ఇస్తా అని చెప్పామో అది ఈ రోజు పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో పంచడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మత్స్యకార సోదర సోదరిమణులకు వారి కుటుంబానికి ఎలా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలో కూడా అది కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఎలాంటి సమస్య లేకుండా, ఎందుకంటే వాళ్ళ జీవితాలని అరచేతిలో పెట్టుకుని సముద్రం మీద నమ్ముకుని వారు సంపద తెచ్చుకుంటేనే వారి రోజు వారి గడిచేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో నిషేధ సమయంలో కేవలం బియ్యం ఇచ్చేవాళ్ళు, కానీ 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు వారికి 4,000 రూపాయలు నగదిటం మొదలెట్టారు. 2014-19లో మత్స్యకార సోదర సోదరిమణులందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎయిరేటర్లు అవ్వచ్చు, నెట్స్ అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, ఇలాంటి అందరూ పండగ వాతావరణంలో వారానికి ఒకసారి మేము చేసేవాళ్ళం. మా ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉంటారు, నా నియోజకవర్గం దాదాపు 25,000 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మెరుగైనటువంటి జీవితం ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు వారు చేసేవాళ్ళం. దాదాపుగా 120,000-60,000 మందికి 283 కోట్ల రూపాయలు, అంటే గత సంవత్సరంలో 253-255 కోట్లు ఇస్తే ఈ సంవత్సరంలో మళ్ళా పెంచి 28 కోట్లు పెంచి, ఎందుకంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి సంక్షేమం అని చెప్పే లక్ష్యంతో ఈ పని చేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా రేషన్ కార్డులో స్పిట్ ఉంటే ఆ స్పిట్ కూడా చేసుకుని అప్లై చేసుకునే విధంగా ఒక ప్రణాళిక వేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా దేనికి అంటే ఒక సెక్యూర్డ్ లైఫ్, అలాగే మత్స్యకార సోదరుల కుటుంబాలకు కూడా స్కిల్డ్ నేర్పించి, అంటే ప్రత్యామ్నాయం ఓన్లీ సముద్రం మీద పోయి ఒట్టి అదే దాన్ని తీసుకొచ్చి అమ్మటమే కాకుండా మార్కెటింగ్తో పాటు దాని యొక్క ప్రాసెసింగ్ కూడా చేసే విధానాలు కూడా వాళ్ళని అప్గ్రేడ్ చేసి వాళ్ళకి స్థిరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం ఫుడ్ ప్రాసెసింగ్లో అవ్వచ్చు, తప్పకుండా రాబోయే రోజుల్లో తీర ప్రాంతంలో నివసించి ముఖ్యంగా ఏదైతే మత్స్యకార సముద్రం మీద ఉండే వాళ్ళకి మెరుగైన జీవితం ఇచ్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
1: తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే తిరుపతిలో సుమారు 6 స్టార్ హోటళ్ల నిర్మాణానికి పీపీపీ విధానంలో ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటక స్వర్గధామంగా మారుస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
3: ఈరోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. మా నియోజకవర్గంలోని ముఖ్యులు కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. ప్రథమ దర్శనం లభించడం అనేది అదృష్టంగా భావిస్తూ ప్రధానంగా ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. తిరుపతిని అదేవిధంగా రాయలసీమ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక హబ్తో పాటు పర్యాటక హబ్గా కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు

0: బాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్న సంగతి మీకు తెలుసు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక పక్కన విశాఖపట్నం, మరో పక్కన తిరుపతి, ఈ రెండింటినీ కూడా ఐకానిక్ హబ్స్గా తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధానమైన ప్రాజెక్టులకి వారు శాంక్షన్ చేయబోతున్నారు. అందులో ఒకటి తిరుపతి, మరొకటి విశాఖపట్నం. ఈ రెండు ప్రాంతాల్లోనూ కూడా పర్యాటక హబ్గా తయారు చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక రెండు మూడు రోజులు ఉండే విధంగా వసతి సౌకర్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి ప్రత్యేక పాలసీ ద్వారా ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం. ఇవాళ చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ 5-స్టార్ హోటల్స్, 4-స్టార్ హోటల్స్ నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ మధ్యకాలంలోనే రమారమి ఒక 12 హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. సాధారణంగానే మనకి తిరుపతి అనేటప్పటికీ ఫుట్ఫాల్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, పిలిగ్రిమ్ టూరిజంగా చాలా ప్రసిద్ధి చెందింది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండటం వల్ల. కానీ దాంతోపాటు ఇతరత్ర అందాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ట్రెక్కింగ్ లాంటివి కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేయడం చేసే ప్రయత్నంలో భాగంగా తిరుపతి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది మనకి ఇక్కడ డెవలప్ చేయడానికి ఈరోజు. అందుకే తిరుపతితో పాటు ఈ రీజన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి టూరిజం రివ్యూ చేయడానికి కూడా ఈరోజు మధ్యాహ్నం ప్రోగ్రాం పెట్టుకున్నాం. మధ్యాహ్నం నుంచి టూరిజం అఫీషియల్స్ తోటి సమీక్ష చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింతగా పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకోవడానికి కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకున్నాం అనేటువంటి మాట తెలియజేస్తూ సార్.
1: రాయలసీమ నుంచి వచ్చే నిరుపేదలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు టిటిడి చైర్మన్. న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్ల పెట్ సిటీ స్కాన్, 5 కోట్లతో గామా కెమెరా, 29 కోట్ల రూపాయలతో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అడ్వాన్స్ లీనియర్ యాక్సలేటర్ అత్యాధునిక పరికరాలను టిటిడి చైర్మన్ ప్రారంభించారు. వైద్య పరికరాలతో నిరుపేదలకు ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తున్నట్లు టిటిడి చైర్మన్ వెల్లడించారు. తిరుపతి రక్సౌల్ ఎక్స్ప్రెస్ రైలును పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా ఉన్న రక్సౌల్ ఎక్స్ప్రెస్ 174-33ను 174-34గా రెగ్యులర్ ఎక్స్ప్రెస్గా దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ఈ రైలు తిరుపతి నుంచి బయలుదేరి రేణిగుంట, కడప, గుంతకల్, రాయచూర్, వికారాబాద్ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుంచి చర్లపల్లి, కాజీపేట, మంచిర్యాల, బిలాస్పూర్, రాంచి, చిత్తరంజన్ తదితర ప్రధాన స్టేషన్ల మీదుగా సుమారు 2,795 కిలోమీటర్లు ప్రయాణించి బీహార్లోని రక్సౌల్ జంక్షన్కు చేరుకుంటుందని గుంతకల్లు రైల్వే డివిజన్ డీసీఎం మోహన్ కృష్ణ మీడియాకు తెలిపారు. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు.
2: ఈ రోజున 07051 నెంబర్తో నడుస్తున్న స్పెషల్ రైల్ని, తిరుపతి రక్సాల్ స్పెషల్ రైల్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 174-33 అనే నెంబర్తో ఇక నుంచి రెగ్యులర్గా ఇక్కడ నుంచి తిరుపతి నుంచి రక్సాల్, రక్సాల్ నుంచి 174-34 అనే నెంబర్తో నడుస్తుంది. ఈ కార్యక్రమానికి గౌరవ తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చి ఈ ట్రైన్ యొక్క మొదటి రన్ని వాళ్ళు పచ్చజెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రయాణికులందరికీ కూడా ఈ సౌకర్యం బాగా వినియోగించుకుంటారని, ముఖ్యంగా భక్తులు ఎంతో దూరం నుంచి వచ్చే, బీహార్ వరకు ట్రైన్ వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే భక్తులకి ఇది చాలా మేలు చేకూరుస్తుందని భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని వచ్చి కవర్ చేసిన పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు.
1: స్వచ్ఛమైన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి కలెక్టరేట్లో ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమంపై కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జూన్ 5వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాలని, జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు డ్రాఫ్ట్లో లేని వారు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలియజేశారు. బీఎల్ఓల ద్వారా ఎస్ఐఆర్ను నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చిన

0: 11 సర్టిఫికెట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా చూపించి ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కొత్త ఓటర్లు చిరునామా మార్పులకు అవకాశం ఉందని, సెప్టెంబర్ 22వ తేదీ ఓటర్ల జాబితా విడుదలవుతుందని కలెక్టర్ తెలియజేశారు. ఎవరి ఓటర్లను తొలగించమని, ఎస్ఐఆర్పై ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ తెలిపారు. మహిళల భద్రత ప్రతి కుటుంబం, సమాజం యొక్క బాధ్యత అన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతిలోని కచ్చప్పి ఆడిటోరియంలో మహిళల భద్రత, మహిళా సాధికారత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, ప్రతి మహిళ ఆత్మగౌరవంతో, భద్రతతో జీవించే వాతావరణం కల్పించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులపై వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, డ్రగ్స్ వినియోగం వంటి అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత సెల్ఫోన్ వినియోగాన్ని నియంత్రణలో ఉంచి తమ సమయాన్ని విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసానికి వినియోగించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. మే 1వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముందస్తుగా తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి అలిపిరి రోడ్డులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుంచి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు గ్రామస్థాయి ప్రజలకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తోంది. ముఖ్యంగా వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా మిషన్ పథకం వరంగా మారింది. వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా మిషన్ పథకం ద్వారా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సేంద్రియ ఎరువును తయారు చేసి వాటిని విక్రయించి ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. సేంద్రియ ఎరువుల ద్వారా వచ్చిన నిధులతో గ్రామ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఎరువులను తయారు చేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు విబీజీ రామ్జీ పథకంతో కేంద్ర ప్రభుత్వం నిధులను పిఎఫ్ఎంఎస్ ద్వారా ప్రతి నెలా జీతాలను అందజేస్తోంది. దీంతో గ్రీన్ అంబాసిడర్లు, రైతులు, గ్రామస్తులు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామంనందు క్షేత్రస్థాయిలో పురోగతి చెంది ఆ గ్రామం దినదినాభివృద్ధి చెందుతోంది.
1: నా పేరు హరి, చిట్టత్తూరు గ్రామం, తొట్టంబేడు మండలం, తిరుపతి జిల్లా. ఈ తడి చెత్త, పొడి చెత్త సేకరించి సేంద్రియ ఎరువు తయారు చేయడం వలన మా పొలాలకు మంచి దిగుబడి వస్తానండి. సేంద్రియ ఎరువు మేము వాడుతున్నాము, వాడినందువల్ల మంచి దిగుబడి వస్తుంది. ఆ దిగుబడి, మంచి దిగుబడి రావడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మంచి సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి.
2: నేను చిట్టత్తూరు పంచాయతీ అభివృద్ధి అధికారి శాంతి నా పేరు. నాకు చిట్టత్తూరు పంచాయతీలో SWPC సెంటర్ ఉంది. ఇక్కడ ఒక గ్రీన్ గార్డ్, ఇద్దరు గ్రీన్ అంబాసిడర్స్ పనిచేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము మా పంచాయతీలో ప్రతిరోజు తడి చెత్త, పొడి చెత్త ఎవ్రీ డే అనేది జరుగుతుంది. ఈ తడి చెత్త, పొడి చెత్త అనేది మేము మా గ్రీన్ అంబాసిడర్స్, గ్రీన్ గార్డ్ ఇక్కడ షెడ్ దగ్గర తీసుకొచ్చి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఎరువు, సేంద్రియ ఎరువు అనేది మేము తయారు చేస్తున్నాము. ఇక్కడ సేంద్రియ ఎరువు అనేది తయారు చేసిన తర్వాత ఇక్కడ పంచాయతీలో ఉన్న అందరికీ, రైతులకి, మేము తోటలకి ఎరువులు, పొలాలకు కావచ్చు, అన్నిటికీ మా ఎరువు అనేది సేంద్రియ ఎరువు ఆ రైతులు కొనుగోలు చేసి మేము పొలాలకు వేసుకోవడం ద్వారా వాళ్ళకి మంచి దిగుబడి అనేది వస్తుంది. ప్రభుత్వం చెప్తున్న విధంగా ఇక్కడ మేము సేంద్రియ ఎరువుని తయారు చేసి రైతులకి అమ్మడం కూడా జరుగుతూ ఉంది.
0: ఒకవైపు విద్యుత్ ఖర్చులను తగ్గిస్తూ, మరోవైపు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యగర్ పథకానికి తిరుపతి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగకరంగా మారుతోంది. సోలార్ విద్యుత్తో ఇంటి అవసరాలకు తీర్చుకోవడమే కాకుండా విద్యుత్ను విక్రయించే స్థితికి జిల్లావాసులు చేరుకున్నారు. తిరుపతి జిల్లాలో 4780 మంది SC ST ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మిగిలిన కులాల వారు 5035 మంది

0: సోలార్ ప్యానెల్స్ ను రాయితీ కింద అమర్చుకున్నారు. గతంలో విద్యుత్ ఛార్జీల మోత మోగేదని, అయితే పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ పథకంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు లబ్ధిదారులు. కేంద్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు చెబుతున్నారు.
1: నా పేరు హసనా బేగం, నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. మాకు పిఎం మోదీ తరఫున సోలార్ సిస్టమ్ వచ్చింది, దానివల్ల మాకు చాలా ప్రయోజనాలు కలిగాయి. అది 3 kV వేసుకున్నాం కాబట్టి మొత్తం ఇంటికి బాగా కరెంట్ అందుతూ ఉంది. అది కూడా కరెంటు మాకు 5000-6000 కట్టేవాళ్ళము, ఇప్పుడు విద్యుత్ బాగా ఆదా చేసేదా అట్లా అవుతూ ఉంది. ఎందుకంటే మేము ఇప్పుడు కరెంటే కట్టడం లేదు, మైనస్ కరెంట్ వస్తూ ఉంది. తిరిగి మాకే వచ్చింది పోయిన నెలలో, ఎందుకంటే మేము వాడిన కరెంటు తక్కువ కాబట్టి తిరిగి మాకే వేశారు. కాబట్టి దీనివల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పిఎం సూర్యఘర్ అనే పథకం ద్వారా మేము ఈ సోలార్ వేసుకోగలిగాము. వేసుకోవడం వల్ల మాకు చాలా ప్రయోజనాలు కలిగాయి. దీనివల్ల సబ్సిడీ కూడా వచ్చింది మాకు ఫస్ట్ పెట్టినప్పుడు 78000. ఆ 78000 రావడం అనేది కాదు, మనం నెల నెల కడతా ఉండే ఈ కరెంటు వల్ల మాకు చాలా ఆదా అయింది. ఈ ఎండాకాలానికి మేము పొద్దునుంచి సాయంత్రం వరకు ఏసీ వేసుకుంటూనే ఉంటాము. అంటే మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి, ఎందుకంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఇలాంటి ఎంతో సానుకూలంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిందిగా నా అభిప్రాయం.
2: అందరికీ నమస్తే అండి, మేము తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాము. కాళహస్తి పట్టణంలోని పిఎం సూరి గారు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ప్రవేశపెట్టిన సూరి గారు అనే పథకాన్ని మేము వినియోగించుకొని 3 kW మేము పెట్టుకున్నాము. మా ఇంటికి నెలకి 5000 నుంచి 6000 రూపాయలు మాకు వస్తూ ఉంది. ఈ సూరి గారు పథకాన్ని మేము వినియోగించుకున్న తర్వాత మాకు కరెంటు బిల్ అనేది 0 అయింది. మినీ కరెంటు బిల్ అనేది వచ్చేసి 200 వస్తుంది. మాకు ప్రతిరోజు 14 యూనిట్లు ప్రొడ్యూస్ అవుతూ ఉంది. ఈ సూరి గారు పైన 78000 సబ్సిడీ కూడా మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ 2.90 రూపాయలు కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రిటర్న్ వస్తుందండి. ఈ సోలార్ ప్రతి ఒక్కరూ పెట్టుకునేసి వాళ్ళ కరెంటు బిల్లు 0 చేసుకోవాల్సిన కోరుకుంటున్నాము. మా ఇంటికి పెట్టుకున్న తర్వాత మేము నమ్ముతున్నామండి, ఇది 100% మాకు కరెంటు బిల్ అనేది రావట్లేదు. ఇది ప్రతి ఒక్కరూ వినియోగించవలసిన కోరుకుంటున్నాం.
0: ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
6: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
5: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
6: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
7: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
8: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
9: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మీరు ఇంతవరకు తిరుపతిలో మే నెలలో జరిగిన వివిధ కార్యక్రమాలపై సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్ గారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:04:52. మరికొన్ని నిమిషాల్లో తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్
10: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాలను గురించి చర్చించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని అన్నారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని అన్నారు. ఇంధన భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమోటివ్ రంగం, ఫార్మాసూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాలలో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని పేర్కొన్నారు.
1: Economic partnership to other areas, not just in the energy sector, but also in areas like mining, animal husbandry, transportation, agriculture equipment, automotive sector, and pharmaceuticals, to try and work out ways in which Indian commercial entities can enter the Venezuelan market successfully.
0: Shillonglo ee roju jarigina North Eastern Council ఎన్ఈసీ 73వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని అన్నారు. ఒకప్పుడు వివాదాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ది అవకాశాలకు కేంద్రంగా మారిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించడంలో ఎన్ఈసీ కీలకమైన వ్యూహాత్మక సంస్థగా పనిచేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఆమోదం తెలిపారు. వైద్య నిర్మాణ ప్రాజెక్టులతో కూడిన రక్షణ సేవల సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు ద్వారా ప్రస్తుత సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1,25,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు సులభతరం అవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు పలు మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల పనితీరును తాను సమీక్షించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సౌర ఫలకాల ఏర్పాటులో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు 80% ఇప్పటికే పూర్తయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 53,000 పైగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు, వీటి ద్వారా మొత్తం 855 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకీ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని అన్నారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
2: India's flex fuel journey expands from two-wheelers to four-wheelers, and this transition is significant. Today, India has over 30 crore two-wheelers on the road, but we also have 37 lakh passenger vehicles representing family mobility and the future of personal transportation. When flex fuel technology enters this segment at scale, the impact multiplies dramatically. This is the beginning of a new chapter in India's energy transition.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల

0: రూపాయల ఒకేసారి బడ్జెట్ మద్దతును అందించాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రోహిత్ రాజ్ తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన అసాధారణ ప్రపంచ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుండి ప్రయాణికులను రక్షించడానికి, విమాన సర్వీసుల స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు తగినంత నిల్వలు ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఎక్కడా ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని చెప్పారు.
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG, natural gas remain stable and adequate stocks of petrol, diesel, LPG are available in the country. Our refineries are operating at optimum level. As far as domestic cooking LPG gas is concerned, no dry out has been reported on the LPG distributorship. Around 99% of the bookings are now online and 96% of the deliveries are
0: పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసే అక్రమాలను నిరోధించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2026లో కమిషన్ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపే సమయంలో అప్లోడ్ చేసిన ఫోటో, అడ్మిట్ కార్డుతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ఫోటో ఒక్కటేనని నిర్ధారించడానికి ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ సహాయపడుతుంది. ఈ ఏర్పాటు గురించి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్రమాలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ తీసుకున్న సరికొత్త అడుగని చెప్పారు. పాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 12 సంస్కరణల వేడుక రిఫార్మ్స్ ఉత్సవ్లో ఆయన ప్రసంగించారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖలకు సాధ్యపడిందని మంత్రి పేర్కొన్నారు. విమాన ఇంధన ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ విమానయాన సంస్థలు స్వాగతించాయి. ఈ నిర్ణయం భారత విమానయాన రంగానికి ఎంతో అవసరమైన మద్దతును అందిస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రస్తుతం విమాన ఇంధన ధరల్లో విపరీతమైన అస్థిరత నెలకొన్న నేపథ్యంలో విమానయాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు స్థిరమైన ధరల్లో ఇంధనాన్ని అందించేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ విమానయాన సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. కేరళలో ఈరోజు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సాధారణంగా కేరళలో ఈ నెల 1వ తేదీనే ఋతుపవనాలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 3 రోజులు ఆలస్యంగా వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9వ తేదీ వరకు కేరళ, మాహే ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు భారత్, యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జూన్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఖేత్ బచావో అభియాన్ గురించి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం కరకంబాడి శాస్త్రవేత్త టి రామ్ కుమార్ గారి ప్రసంగం. ప్రయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఎంగటేశన్న, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మనం ఎరువులేనా పురుగు మందులేనా ఇన్నీ వేసి పంటలు దిగుబడి రాక నానా యాతనలు పడతా ఉండం కదా. వెనకటికి మన పెద్దోళ్ళు ఏమీ లేకనే భూముల్లో బంగారం పండించరు కదయ్యా.
2: నిజమే చిన్నమ్మ, మనమేం చేస్తిమి? పోటీ ఇవ్వడి రసాయనాలు నేలలో కుమ్మరిస్తిమి, నేల పాడు చేసుకుంటుమి.
1: మరది అందుకేనయ్యా పెద్దల మాట సర్ది మూట అంటారు.
2: బాగా చెప్తివి చిన్నమ్మ, ఇప్పుడు కూడా మించిపోలే. ఆ ఎనకటి సేద్యం చెయ్యండనేసి ప్రభుత్వం రైతులందరికీ చెప్తా ఉంది. దీనికోసమే పరంపరాగత్ కృషి వికాస యోజన అనే పథకం తెచ్చి దీనికోసం 300 కోట్లు ఖర్చు చేయాలని ఉండదంట.
1: చాలా మంచి పని కదా వెంకటేశం. ఎనకటి మాదిరి పశువుల పెంటేనా కోళ్ల పెంటేనా ఆకులు అలుములు దొక్కేదేనా ఇవన్నీ భూమికి చేరిస్తే మరి భూమి బంగారం కాదంటయ్యా.
2: అది సంగతి, నేల తల్లిని కాపాడితే మరి మన పంట పండినట్టే కదా. మరి మనోళ్ళందరికీ చెప్పు ఈ మాట.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: నమస్కారం. ఆకాశవాణి రేడియో శ్రోతలకు, ముఖ్యంగా అన్నదాతలైన రైతు సోదర సోదరి మనందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మనకు ఆరోగ్యకరమైన ఆహారం అందించే భూమాత ఆరోగ్య పరిరక్షణ మరియు భూసార యొక్క పరిరక్షణ గురించి ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. రైతే రాజు, వ్యవసాయమే మన దేశానికి వెన్నెముక అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ వెన్నెముక లాంటి వ్యవసాయానికి ఆధారం మన భూమాత మరియు మన పొలంలోని మట్టి. మరి ఈరోజు మన మట్టి ఆరోగ్యం ఎలా ఉంది, అధిక దిగుబడుల కోసం హరిత విప్లవం, నూతన వంగడాల సాగు, అధిక దిగుబడి ఇచ్చే రకాల సాగు అనే వివిధ పేర్లతో మనం విచక్షణారహితంగా వాడుతున్న రకరకాల రసాయన ఎరువులు, రసాయన మందులు, పురుగు మందులు, తెగులు మందులు, కలుపు మందులు, వీటి వాడకం ద్వారా మన నేలను మనం నిర్జీవం చేయట్లేదా ఒకసారి ఆలోచించండి. రైతు సోదరులందరూ, మన పంట పొలాలను కాపాడుకోవడానికి, మన మట్టిని రక్షించుకోవడానికి మన కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక బృహత్తరమైన జాతీయ స్థాయి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అదే ఖేత్ బచావో అభియాన్. దీనినే మనం సేవ్ ద ఫార్మ్స్ క్యాంపెయిన్ అని కూడా పిలుచుకుంటాం.

ఇది మన పొలాలని కాపాడుకుందాం, వ్యవసాయాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో మొదలుపెట్టడం జరిగింది. మన గౌరవ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు దేశవ్యాప్తంగా ఈ జూన్ 1 నుంచి జూన్ 30 వరకు దాదాపు 4 రోజుల పాటు సాగే ఈ మహత్తర కార్యక్రమాన్ని నిన్నటి రోజున అంటే జూన్ 1 ప్రారంభించారు. జూన్ 1 ప్రారంభించడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని మనం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా గ్రామ స్థాయిలో నిర్వహించడం జరిగింది రైతుల కోసమని. ఈరోజు మన ప్రసంగంలో ఈ ఖేత్ బచావ్ అభియాన్ అంటే ఏమిటి, దీనివల్ల రైతులకు కలిగే లాభాలు ఏమిటి, ఇందులో ఎవరెవరు పాల్గొంటారు, అదేవిధంగా మనం ఎటువంటి వ్యవసాయ కార్యకలాపాలు చేపడితే ఖర్చు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవచ్చు అనే విషయాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఈ ఉద్యమం ఖేత్ బచావ్ అభియాన్ అంటే ఏమిటి. భూమి మనకు కేవలం పంట దిగుబడులు మరియు అధిక లాభాలు ఇచ్చే ఫ్యాక్టరీలాగా కాదన్నమాట. అది మనకు జన్మనిచ్చిన తల్లితో సమానం. కానీ కాలక్రమేణా ఎక్కువ పంట పండించాలి, ఎక్కువ దిగుబడి పొందాలి అనే ఆరాటంలో మనం మన భూమాతకు మరియు మనకు ఆహారం అందించే మట్టికి ఎంత నష్టం కలిగిస్తున్నామో మనకే తెలియదు. ఇక్కడ మనం అంటే మన రైతు సోదరులు గమనించాలి. ఇటువంటి విపత్కర సమయంలో రైతులకు భూసార పరిరక్షణ మరియు చెడిపోయిన భూ ఆరోగ్య పునరుద్ధరణ గురించి అవగాహన కల్పించడం కోసం ఈ ఖేత్ బచావ్ అభియాన్ మొదలుపెట్టడం జరిగిందన్నమాట. మరి ఈ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు దీన్ని మనం చేపట్టడం జరిగిందని మాట్లాడుకున్నట్లయితే గన ఈ వ్యవసాయంలో ఇటీవల కాలంలో మనం అంటే మన రైతులు ఇష్టం వచ్చినట్లు అవసరానికి మించి రసాయన ఎరువులు, ముఖ్యంగా యూరియా, భాస్వరం, అదేవిధంగా వివిధ రకాల రసాయన పురుగు మందులు, తెగులు మందులు, కలుపు మందులు వాడడం వల్ల మనకు మట్టిలో మేలు చేసే సూక్ష్మజీవులు అవి కూడా చనిపోతున్నాయి. అంటే ఇటువంటి వానపాములు కావచ్చు, అదేవిధంగా ఎరువులను మొక్కకు అందించే వివిధ సూక్ష్మజీవులు కావచ్చు, ఇవన్నీ మనం వేస్తున్నటువంటి రసాయన పురుగు మందులు ఎరువులు దాటికి చనిపోతున్నాయి. దీనివల్ల భూమి ఏమవుతుంది, నిర్జీవమైపోతుంది. మనం ఎప్పుడైతే మట్టిలో సూక్ష్మజీవులు వానపాములు ఉంటాయో దాన్ని మనం సజీవ మట్టి అంటాం. మనం ఎప్పుడైతే ఈ రసాయన ఎరువు మందులు, పురుగు మందులు వేయడం ద్వారా ఆ వానపాములు సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి, అప్పుడు మట్టి నిర్జీవమైపోతుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, పెట్టుబడి ఖర్చు పెరిగిపోవడమే కాకుండా రావాల్సిన దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ప్రమాదం నుంచి భూమాతను కాపాడటమే ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా వ్యవసాయం వర్ధిల్లుతుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది అనే నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభించబడింది. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇదొక ప్రజా ఉద్యమం. ప్రతి గ్రామంలోనూ ప్రతి పొలంలోనూ మట్టిని పరీక్షించి దానికి ఏం కావాలి, ఏ మట్టికి ఎంత ఎరువు వేయాలి, ఏ పంటకు ఎంత పోషకాలు అందించాలి, అంతే ఎరువులు వేసే సంస్కృతిని మనం తీసుకురావాలి అనేదే ఈ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా ఈ 4 రోజుల పాటు జరిగే ఉద్యమంలో ఎవరైతే శాస్త్రవేత్తలు కానీ, రైతులు కానీ, గ్రామస్థాయి అధికారులు కానీ, వ్యవసాయ శాఖ అనుబంధక అధికారులు కానీ, ముఖ్యంగా 5 అంశాలపైన మనం ఫోకస్ చేస్తాం. మొట్టమొదటి వచ్చేసి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం. ఏదైతే ఇటీవల కాలంలో రైతులు అధిక దిగుబడి కోసం, అధిక దిగుబడి వస్తున్న అపోహతో ఎక్కువ రసాయనాలు వాడుతున్నారో వాటిని తగ్గించాలి. ముఖ్యంగా బస్తాల కొద్దీ యూరియా, డిఏపీలు వేయడం మానుకోవాలి. ఇది మొట్టమొదటి పాయింట్. 2వది వచ్చేసి మట్టి పరీక్షలు చేయించుకొని భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం, మనం వెళ్ళం కానీ మనకు చికిత్స చేయరు. మన శరీర ధర్మం ఎలాగుంది అని మన ఎత్తు, మన బరువు, మనకు షుగర్ ఉందా, బీపీ ఉందా, ఏమన్నా వేరే అనారోగ్య సమస్యలు ఉన్నాయి కనుక్కొని దాన్ని బట్టి మనకు చికిత్స స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా మనం ఏ పంటని వేసే ముందు మన నేల యొక్క సారాన్ని తెలుసుకోవాలి, అది మనం భూసార పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి మనం ఏం చేయాలంటే మన పంట భూమిలో 8 నుంచి 10 చోట్ల మట్టిని తీసుకొని ఆ మట్టిని మనం ల్యాబ్ పరీక్షకు పంపించాలి. పంపిస్తే అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ల్యాబ్లో మట్టిని పరీక్షించి మన మట్టిలో ఏ స్థాయిలో నత్రజని ఉంది, ఏ స్థాయిలో భాస్వరం ఉంది, ఏ స్థాయిలో పొటాషియం ఉంది, ఏ స్థాయిలో ఇతరత్ర సూక్ష్మ పోషకాలు ఉన్నాయి అని పరీక్ష

చేసి తక్కువ ఉంటే తక్కువ అని, మధ్యస్థంగా ఉంటే మధ్యస్థం అని, ఎక్కువ ఉంటే ఎక్కువ అని మనకు ఒక రిపోర్ట్ లాగా ఇస్తారు. దాన్నే మనం భూసార పరీక్ష పత్రం అంటాం. మనం ల్యాబ్కి పంపించిన మట్టితో పాటు మనం నెక్స్ట్ ఏ పంట వేయబోతున్నాము, అంతకుముందు ఏ పంట వేసామని వివరాలు కూడా రాసి పంపిస్తే కనుక వాళ్ళు మనం వేయబోతున్న పంటకు ఏమాత్రం ఎరువులు వేయాలి అని మనకు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే మనం ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా మూడవ పాయింట్ వచ్చేసి సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించడం. మనం గత 30 ఏళ్ళుగా తీసుకుంటే, అంటే మన తండ్రులు మన తాతలు వ్యవసాయం చేసే కాలంలో తీసుకున్నట్లయితే కనుక వాళ్ళు పచ్చిరొట్ట పైర్లు, పశువుల పేడ, ఈ గొర్రెల పెంట, కోళ్ళ పెంట ఇటువంటివి ఎరువులు వాడి వ్యవసాయం చేసేవాళ్ళు. రసాయన ఎరువులు పెద్దగా వాడేవాళ్ళు కాదు. రాను పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో మనం హరిత విప్లవం అని, అదేవిధంగా రసాయన ఎరువులు అని చెప్పి రైతులకు అలవాటు చేసాం శాస్త్రవేత్తలం. ఇప్పుడు ఏమైందంటే ఈ రసాయనిక ఎరువులు, ఈ పురుగు మందులు విచక్షణరహితంగా వాడుతున్నారు. పక్క రైతు 1 బస్తా వేస్తే ఇంకొక రైతు 2 బస్తాలు వేస్తాడు, అటు పక్కన రైతు 4 బస్తాలు వేస్తాడు, పోటీ బిందు వేస్తారన్నమాట. సో అలా ఏమవుతుంది, ఖర్చు పెరగడమే కాకుండా నేల ఆరోగ్యం అనేది దెబ్బతింటా ఉంది. సో మనం మళ్ళీ వెనుక తరాలు చేసినటువంటి సేంద్రియ వ్యవసాయానికి మారాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఇందులో భాగంగా మనం ఏం చేయాలంటే, అప్పుడు మన తాతల ముత్తాతలు ఏం చేశారో, ఏ విధంగా అయితే పశువుల పేడ, ఘనజీవామృతం, ధనజీవామృతం, అదేవిధంగా పచ్చిరొట్ట పైర్లు, జీవన ఎరువులు ఇటువంటివి ఏవైతే వాడారో వాటినే మనం మళ్ళీ అలవాటు చేసుకొని సేంద్రియ వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయానికి మారాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. నెక్స్ట్ 4వ పాయింట్ తీసుకున్నట్లయితే కనుక నీటి పొదుపు మరియు ఆధునిక సాంకేతికత. మనం ఏ విధంగా అయితే మట్టిని గౌరవిస్తామో, మట్టి ఆరోగ్యాన్ని ఏ విధంగా పునరుద్ధరిస్తామో, అదేవిధంగా నీటిని కూడా జాగ్రత్తగా వాడుకోవాలి, లేదంటే మన భవిష్యత్ తరాలకు కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువ ఉండే పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అంటే నీటిని డైరెక్ట్గా పారించకుండా, భూమి మీద పారించకుండా బిందు సేద్య పద్ధతి, అంటే డ్రిప్ ఇరిగేషన్, అదేవిధంగా స్ప్రింక్లర్ పద్ధతి, ఇటువంటి పద్ధతులు వాడడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా నీటి వినియోగం అధికంగా ఉండేటువంటి పంటలను తగ్గించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మన ప్రాంతంలో, మన గ్రామంలో భూజలాలు తక్కువ ఉన్నాయనుకోండి, మనం వరి, అదేవిధంగా వేరుశనగ ఇటువంటి పంటలను తగ్గించుకోవాలి, అంటే అవసరాన్ని మించి వేయకూడదు అన్నమాట. ఏవైతే చిరుధాన్యాలు, రాగి, సజ్జ ఇటువంటి నీటి తక్కువ వినియోగం ఉండే పంటలను వేసుకోవాలన్నమాట. అటువంటిప్పుడు మనం తక్కువ నీటి ఉన్నప్పటికీ నష్టం రాకుండా పంట బెట్టకు గురి కాకుండా సరైన దిగుబడి తీసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. ఇంకొకపోతే వ్యవసాయ ఖర్చులను తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవడం. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత 50 సంవత్సరాలు తీసుకున్నట్లయితే ప్రతి పంటలో మనకు అధిక దిగుబడి రకాలు ఉన్నాయి, బెట్టం తట్టుకునే రకాలు ఉన్నాయి, అదేవిధంగా పురుగును తెగును తట్టుకునే రకాలు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి దిగుబడి పెరిగింది. అప్పుడు 30 బస్తాలు ఎకరాకు 30 బస్తాలు ఇచ్చే విత్తనము ఇప్పుడు 40-50 బస్తాలు ఇచ్చే విత్తనాలు ఉన్నాయి. కానీ రైతుకు నికరాదాయం పెరగట్లేదు. ఎందుకు ముఖ్య కారణం అనుకున్నట్లయితే మనం అనవసరంగా పెట్టే ఖర్చు పెరిగిపోతూ ఉంది. అది కూలీలపైన కావచ్చు, అదేవిధంగా విత్తనం పైన కావచ్చు, ఎరువులపైన కావచ్చు, ఏదైనా కావచ్చు, అనవసరంగా పెట్టే ఖర్చు అధికంగా ఉండడం వల్ల రావాల్సిన నికరాదాయం రావట్లేదు. సో దానికి మనం కొన్ని చిన్న చిన్న మెలకులు పాటిస్తే కనుక అధిక ఖర్చును తగ్గించుకొని 10 రూపాయలు మిగిలించుకోవచ్చు. వాటిలో మనకు ముఖ్యంగా ఏంటి అనుకున్నట్లయితే కనుక లోతుదుక్కులు చేపట్టడం. అంటే వేసవిలో మనం భూమిని లోతుగా దున్ని వదిలేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక అప్పుడు అడపదడపబడిన వాన నీరు భూమిలోకి బాగా ఇంగుతుంది. అదేవిధంగా భూమి లోపల పొరలున్నటువంటి పురుగులు, తెగుళ్ళ అవశేషాలు ఏవైతే ఉంటాయో, ఈ కోశస్ దశలో ఉన్నటువంటి పురుగు తెగుళ్ళు కానీ ఇవన్నీ ఎండకు తగలడం ద్వారా నశించడం జరుగుతుందన్నమాట. ఇది మొట్టమొదటిది. రెండవది, ఇందాక చెప్పిన విధంగా భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు వేసుకోవడం. మూడవది, అధిక దిగుబడి ఇచ్చే రకాలను సాగు చేయడం. నాలుగవది, విత్తన శుద్ధి చేసుకోవడం. విత్తన శుద్ధి అంటే మనకు విత్తనం ద్వారా పంటకు ఆశించే తెగుళ్ళు దాదాపుగా 40% మనం విత్తన శుద్ధి ద్వారా తగ్గించుకోవచ్చు. ఇది ఒకటి. దాని తర్వాత సమగ్ర వ్యవసాయ విధానం. అంటే రైతుకు ఒక 5 ఎకరాల పొలం ఉంటే 5 ఎకరాలు వరి వేయకూడదు, 5 ఎకరాలు వేరుశనగ వేయకూడదు. 1 ఎకరా వరి వేసుకోండి, 1 ఎకరా వేరుశనగ వేసుకోండి, 1 ఎకరా పశువుల గడ్డి వేసుకొని 4 ఆవులు పెట్టుకోవచ్చు. అదేవిధంగా 1 ఎకరా పూల సాగు వేసుకోవచ్చు, 1 ఎకరా కూరగాయలు. ఈ విధంగా వేసుకుంటే కనుక ఒక పంటలో నష్టం వచ్చిన ఇంకొక పంటలో ఆ నష్టాన్ని మనం పూడ్చుకోవచ్చు అనమాట. ఇది సమగ్ర వ్యవసాయ విధానం అంటాం. అదేవిధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు. ఇప్పుడు మనం రైతు ఏం చేస్తారంటే ఒక పురుగు కనబడిన వెంటనే మార్కెట్కి వెళ్ళిపోతాం, మందు తెచ్చుకొట్టేస్తాం.

అదేవిధంగా ఒక తెగులు ఉన్నట్లే మనం తెచ్చి కొట్టేస్తాం. అట్లా కాకుండా దానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు ఉంటాయి. మొట్టమొదటిగా భౌతిక పద్ధతులు, అంటే రైతు పొలంకి వెళ్ళినప్పుడు అడపదడప కల్పించే పురుగులు కానీ తెగులు కానీ తీసి బయటపడి కాల్చేయడం, ఇది భౌతిక పద్ధతి అంటాం. అదేవిధంగా ఇప్పుడు లింగాకర్షక బుట్టలని, జిగురు అట్టలని, పక్షి స్థావరాలు పెట్టడమని రకరకాల పద్ధతులు ఉన్నాయి. జీవనెరువులు వాడడం ఇటువంటివి, అంటే రసాయనిక భౌతిక ఈ పద్ధతులు కలిపి చేస్తేనే మనం సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటాం. వీటిని పాటించాలి. సో వీటిని మనం వినియోగించుకుంటే గనక రైతు పెట్టే అదనపు ఖర్చు తగ్గించుకొని ఒక 10 రూపాయల నికర ఆదాయం మిగులుతుంది. సో ఈ కేతి బచావ్ అభియాన్ అనేది ముఖ్యంగా ఈ 5 అంశాలపైన ఫోకస్ చేస్తుంది. ఏంటంటే అవి రసాయన ఎరువులు తగ్గించుకోవడం, 2వది భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టడం, 3వది సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయం చేపట్టడం, 4వది నీటి సంరక్షణ పద్ధతులు చేపట్టడం, 5వది ఖర్చు తగ్గించే యాజమాన్య పద్ధతులు చేపట్టడం. ఈ 5 అంశాలపైన మనం ఈ 4 రోజుల కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పిస్తాం. తర్వాత ఈ కేతి బచావ్ అభియాన్లో ఎవరెవరు పాల్గొంటారు, ముఖ్యంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 4 రోజులు ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేపట్టాలి, అంటే కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ రోజు ఎవరు ఏ కార్యక్రమం చేపట్టాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అదేవిధంగా కార్యక్రమానికి కావాలంటే నిధులు సమకూరుస్తుంటారు, బడ్జెట్ అన్నమాట. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని. అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు కేవీకి శాస్త్రవేత్తలు. సో ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, అదేవిధంగా కృషి జ్ఞాన శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖ, అదేవిధంగా అనుబంధ శాఖలందరూ కలిసి గ్రామస్థాయిలో రైతు సదస్సులు నిర్వహిస్తారు. నిర్వహించి రైతులకు ఇందాక మనం చెప్పుకున్న 5 పాయింట్స్ పైన అవగాహన కల్పిస్తారు. సో అదేవిధంగా అప్పటికప్పుడే గ్రామస్థాయిలో ఉన్నటువంటి పొలాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి సలహాలు సూచనలు అందిస్తారు రైతులకు. వీటితో పాటుగా క్షేత్ర సందర్శనలు కూడా చేస్తారు, క్షేత్ర ప్రదర్శనలు. అంటే మనం సింపుల్గా చెప్పేస్తాం, ఎరువు తగ్గించుకోవడండి, రసాయనాలు తగ్గించండి, పురుగుమందులు తగ్గించండి అని చెప్పి. కానీ రైతు ఏమంటాడు, సార్ తగ్గిస్తే మాకు దిగుబడి తగ్గుతుంది అంటాడు. సో మనం వాళ్ళని ఫీల్డ్ లెవెల్లోనే ప్రాక్టికల్గా లైవ్గా చేసి చూపిస్తే కానీ రైతు మారతాడు, మన మాటలు చెప్పేస్తే కానీ వలినరు. సో కాబట్టి ఫీల్డ్ లెవెల్ డెమోస్ చేసి వాళ్ళకి లైవ్గా మన రిజల్ట్ చూపిస్తాం. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సరే, నెక్స్ట్ గ్రామ పంచాయతీ మరియు ప్రజాప్రతినిధులు. మనం ఏ గ్రామంలో అయితే ఈ కేతి బచావ్ ప్రోగ్రాం చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు కావాల్సిన సమస్యలు శాస్త్రవేత్తలకు తెలియజేస్తారు. అదేవిధంగా శాస్త్రవేత్తల నుంచి సలహాలు కూడా రైతులకు అందిస్తారన్నమాట. నెక్స్ట్ మహిళా స్వయం సహాయక సంఘాలు, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అదేవిధంగా గ్రామీణ యువత. సో గ్రామంలో ఉండే మహిళా సంఘాలు, గ్రామీణ యువత కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. అదేవిధంగా ఇన్పుట్ డీలర్స్, మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకుంది ఏంటంటే కదా, ఈ కాలంలో రైతు ఏం చేస్తున్నాడు, తనకు ఏదైనా ఒక సలహా కావాలంటే శాస్త్రవేత్త కంటే ముందు పురుగుమంది షాప్ డీలర్నే కలుస్తున్నాడు. ఎందుకంటే అవైలబిలిటీ, అతను తన గ్రామంలోనే ఉంటాడు, తన మండల స్థాయి అవైలబిలిటీలో ఉంటాడు కాబట్టి సింపుల్గా అతని దగ్గరికి అతను చెప్పిన పురుగు మందు లేదా ఎరువు తెచ్చి కొట్టేస్తాడు. కాబట్టి రైతు అనేవాడు ఖచ్చితంగా ఇన్పుట్ డీలర్ దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళు ముందు మారాలి. వాళ్ళు మారి వచ్చిన రైతుకు ఎరువు మందులు తగ్గించండి, పురుగు మందులు తక్కువగా వాడండి, భూసార పరీక్ష ఆధారంగా కార్డు వాడి దాని ప్రకారం ఎరువులు కొనుక్కోండి అని చెప్పి వాళ్ళ అవగాహన కలిగించుకుంటేనే రైతు మారతారు. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా మన రైతులు ఈ ఉద్యమానికి అసలైన హీరోలు. అంటే మనం ఈ నెల కార్యక్రమంలో ఏం చేసినా అల్టిమేట్గా మారాల్సింది రైతు. కాబట్టి రైతులు ఎంత ఎక్కువ ఈ కార్యక్రమంలో పాల్గొంటే మనకు అంత ఉపయోగం ఉంటుందన్నమాట. సో ఈ వీళ్ళు ఈ కార్యక్రమం యొక్క భాగస్వామ్యాలు. నెక్స్ట్ అదేవిధంగా మనం చెప్పుకున్నటువంటి ఇంతవరకు చెప్పుకున్న ఎవరెవరు పాల్గొంటారో వాళ్ళంతా ఎవరెవరు ఈ కార్యక్రమంలో ఏ పాత్ర వహిస్తారు అని తెలుసుకుంటే గనక ముందుగా శాస్త్రవేత్తలు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అభియాన్ కింద దాదాపుగా మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాలు కావచ్చు, కేవీకేలు కావచ్చు, వ్యవసాయ శాఖలు కావచ్చు, 1600 బృందాలు ఏర్పాటు అయ్యారనమాట. అంటే ఒక టీం, అంటే ఒక టీంలో ఎవరెవరు ఉంటారంటేనా ఒక ఐసీఆర్ శాస్త్రవేత్త ఒకరు ఉంటారు. ఐసీఆర్ అంటే మనకు ఢిల్లీ నుంచి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, అక్కడ నుంచి ఒక శాస్త్రవేత్తని పంపిస్తారు. అదేవిధంగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త ఒకరు వస్తారు, అదేవిధంగా మన కేవీకి శాస్త్రవేత్త ఒకరు, అదేవిధంగా మన జిల్లా వ్యవసాయ శాఖ నుంచి ఒకరు, ఉద్యాన శాఖ నుంచి ఒకరు, పశుసంవర్ధక శాఖ నుంచి ఒకరు. సో వీళ్ళంతా కలిసి ఒక టీంగా ఏర్పడి ఒక రోజుకు 5 గ్రామాలు తిరగాలి. తిరిగి 5 గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ఇందాక మనం చెప్పుకున్న 5 పాయింట్ల గురించి రైతులకు అవగాహన కల్పిస్తారు. ఇది శాస్త్రవేత్తల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో వీటితో పాటుగా లైవ్ డెమాన్స్ట్రేషన్స్, ఇందాక చెప్పాను కదా రైతు అనేవాళ్ళు ప్రత్యక్షంగా

చేసి చూపిస్తేనే మనకు నమ్ముతారు రిజల్ట్స్ అనేవి. కాబట్టి మనం చెప్పిన 5 పాయింట్ల గురించి లైవ్గా డెమోస్ ఇచ్చి వాళ్లకు అవగాహన కల్పిస్తారనమాట. నెక్స్ట్ గ్రామ పంచాయతీల పాత్ర. మనం ఏ గ్రామంలో ప్రోగ్రాం చేస్తున్నామో ఆ గ్రామంకి సంబంధించినటువంటి సర్పంచులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదేవిధంగా సెక్రటరీలు కానీ వీళ్ళంతా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ గ్రామానికి ఏం కావాలి, వాళ్ళ గ్రామ పరిస్థితి ఏంటి, ఏ పంటలు పండిస్తారు, వాళ్ళు ఏ రకాల విత్తనాలు వాడుతున్నారు, ఇవన్నీ తెలియజేసి శాస్త్రవేత్త తెలియజేసి వాటిలో ఏమైనా మార్పులు కావాలా అని కనుక్కొని దాని ప్రకారం నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటారన్నమాట. ఇది గ్రామం యొక్క పంచాయతీల పాత్ర. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమం పై స్థాయి నుంచి కిందికి వచ్చేది కాదు, కింది స్థాయి నుంచి పైకి అంటే గ్రామీణ స్థాయి నుంచి వచ్చే సమస్యలను బట్టి రైతు శాస్త్రవేత్త అనేవాడు తన యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాడు. కాబట్టి ముఖ్యంగా ఈ గ్రామ స్థాయిలో ఉండే పంచాయతీ ప్రతినిధులు యాక్టివ్గా ఉండాలి. అదేవిధంగా వీళ్ళు ఏం చేయాలంటే గ్రామ స్థాయిలో ఎక్కడైతే మనం ఒక రచ్చబండ కానీ లేకపోతే ఒక ప్రభుత్వ కార్యాలయం కానీ ఉంటుంది గ్రామంలో, అటువంటి చోట ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా గోడపైన బోర్డులాగా తయారు చేసి ఈ ఎరువుల యొక్క దుష్ఫలితాలు, అదేవిధంగా ఈ సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వీటి గురించి ఆ బోర్డు పైన రాయడం ద్వారా కూడా చాలామంది రైతులు అవగాహన చేసుకుంటారు అన్నమాట. ఇది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ ప్రతినిధుల యొక్క పాత్ర. ఇకపోతే ముఖ్యంగా ఇన్పుట్ డీలర్స్ అంటే మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు ఉన్నటువంటి ఇన్పుట్ డీలర్స్ అంటే ఈ ఎరువులు పురుగు మందుల షాపులు ఉండే డీలర్స్ ఏం చేయాలంటే వీళ్ళు ఈ రైతులకు ఈ నకిలీ ఎరువులు నకిలీ పురుగు మందుల గురించి అవగాహన కల్పించాలి, అదేవిధంగా అధికంగా వాడడం వల్ల కలిగే దుష్ఫలితాల గురించి అవగాహన కల్పించాలి, అదేవిధంగా ఈ భూసార పరీక్ష యొక్క ప్రాముఖ్యత, భూసార పరీక్ష కార్డు ఎలా వినియోగించుకోవాలి, అందులో శాస్త్రవేత్త చెప్పినటువంటి రికమెండేషన్స్ అంటే మోతాదును ఎలా వాడుకోవాలి అనే దీనిపైన ఇన్పుట్ డీలర్స్ రైతులకు వివరించాలి. ఇది వాళ్ళ స్థాయిలోనే మనకు సక్సెస్ అవుతుందన్నమాట. అదేవిధంగా కొత్త ఎరువులు కొత్త పురుగు మందులు, ఇప్పుడు ఉదాహరణకి చాలా చోట్ల బయో ఎరువులు అని చెప్పి ఇన్పుట్ డీలర్స్ అమ్ముతుంటారు, అవి కొత్తగా వస్తున్నాయి కానీ ఏ పంటకు వాడాలి ఏ పంటకు వాడకూడదు అనేది రైతులకు తెలియదు అన్నమాట. ఇప్పుడు వరి పంటకు ఇచ్చినటువంటి బయో ఎరువును తెచ్చి వేరుశనగకి వేస్తారు, వేరుశనగకి ఇచ్చిన పురుగు మందు తెచ్చి వరికి చల్లుతారు, దానివల్ల మనకు అదనపు ఖర్చు తప్పించి ఉపయోగం ఉండదు. కాబట్టి ఏ పంటకు ఏ పురుగు మందు ఏ తెగులు మందు ఏ మోతాదులో వాడాలి అనే దీనిపైన వాళ్ళు రైతులకు అవగాహన కల్పించాలి. ఇది ఎందుకు చెప్తున్నామంటే రైతుల్లో 100లో 60 మంది వాళ్ళనే ఎక్కువ ఆశ్రయిస్తున్నారు సమాచారం కోసం, కాబట్టి వాళ్ళు మారితేనే రైతు మారుతాడు. ఇది ఏ స్థాయిలో చేపట్టాల్సిన వాళ్ళ పాత్ర అన్నమాట. అదేవిధంగా ఈ అభియాన్లో ఖేత్ బచావ్ అభియాన్లో ఈ 30 రోజుల కార్యక్రమంలో మనం చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే కనుక క్షేత్రాయ ప్రదర్శనలు, ఇందాక చెప్పినట్లు ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, జీవన ఎరువుల వాడకం, అదేవిధంగా భూసార పరీక్ష ఆధారిత ఎరువుల వినియోగం, ఇవన్నీ లైవ్ డెమోస్ చేసి చూపిస్తామన్నమాట. అంటే మెథడ్ డెమోస్ట్రేషన్ కూడా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఘనజీవామృతం ఎలా చేయాలి, ద్రవజీవనం ఎలా చేయాలి, ఒక కషాయం ఎలా చేయాలి, వేప కషాయం ఎలా తయారు చేసుకోవాలి, లైవ్ డెమోన్స్ట్రేషన్స్ పెట్టి అక్కడక్కడే నేర్పించే కార్యక్రమాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా భూసార పరీక్ష పత్రాలు పంపిణీ, ఆల్మోస్ట్ ఇప్పటికే మన రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ వ్యవసాయ శాఖ ద్వారా కానీ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కానీ దాదాపుగా అందరికీ మనం భూసార పరీక్ష నిర్వహించి కార్డ్స్ ఇచ్చాం, భూసార పరీక్ష కార్డు. సో దాన్ని బట్టి ఎరువులు వాడాలి. అడపాదడపా ఎవరైనా మిస్ అయి ఉంటే, భూసార పరీక్ష చేయించుకోకుండా ఉంటే వాళ్ళకు కూడా మనం ఆ ప్రోగ్రాంలో మట్టి శాంపుల్ అంటే మట్టిని మనం తీసుకురమ్మని చెప్పి వాళ్ళకు కూడా కార్డు పరీక్షించి మనం కార్డు ఇచ్చే సదుపాయం ఉందన్నమాట. అదేవిధంగా శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం అంటే రసాయన ఎరువులు తగ్గించి ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ అటువంటి వాటి తగ్గించి వాటి స్థానంలో ఈ జీవన ఎరువులు రైజోబియం కానీ ఫాస్ఫరస్ సాల్యుబిలింగ్ బ్యాక్టీరియా కానీ పిఎస్బి కానీ ఇటువంటి వాటిని వినియోగించి ఎలా మనం నేల యొక్క ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవాలి అనే దీనిపైన శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా నకిలీ మందులపైన అవగాహన. నకిలీ మందులు అంటే ఇప్పుడు కొన్ని మందులు ఎలా ఉంటాయంటే రైతు కనుక్కోలేడు అనమాట, సేమ్ పేరులాగే ఉంటుంది, ఏదో చిన్న మార్పు ఉంటుంది దాంట్లో, అందులో కెమికల్ కూడా మారిపోయి ఉంటుంది. సో అటువంటి వాటి నకిలీ మందులు అంటాం. అదేవిధంగా డేట్ అయిపోయిన ఎక్స్పైర్ అయిపోయిన మందులు, సో ఇటువంటి వాటిని రైతులకు అవగాహన కల్పించడం. ఇంకొకటి వీధి నాటకాల ద్వారా అవగాహన కల్పించడం. సో రైతులు చాలా వరకు నిరక్షరాస్యులుగా ఉంటారు, వాళ్ళకి మనం టెక్నికల్గా చెప్తే అర్థం కాదనమాట. సో అటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తాము, ఈ పోస్టర్ల ద్వారా కానీ లేకపోతే బొమ్మల ద్వారా కానీ వీధి నాటకాల ద్వారా కానీ తోలు బొమ్మలాట ద్వారా కానీ ఇటువంటి ద్వారా మనం అవగాహన కల్పిస్తే కానీ వాళ్ళు తొందరగా నేర్చుకొని మన శాస్త్ర సాంకేతికను అవలంబిస్తుంటారు అన్నమాట. ఇవి

మనం చేపట్టబోయే కార్యక్రమాలు. సో వీటితో పాటుగా ఈ అవగాహన కార్యక్రమం ఎందుకు అవసరమైంది, రైతులు ఏ పొరపాట్లు చేయడం ద్వారా మన నేల ఆరోగ్యం దెబ్బతినింది అనేది మాట్లాడుకుంటే గన, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్లు చాలామంది రైతులు పక్క రైతు వేశాడని లేదా ఎక్కువ వేస్తే ఎక్కువ పంట వస్తుందని బస్తాల కొద్ది యూరియా చల్లేస్తారు. కానీ ఒక వ్యవసాయ శాస్త్రవేత్తకు నేనేం చెప్తానంటే, మితిమీరిన యూరియా వేయడం ద్వారా పంట అనేది పురుగులను ఆకర్షించడమే తప్పించి మనకు లాభం ఉండదు. దాని ద్వారా అధికంగా పురుగులు తెగుళ్ళు ఆశించే అధికారం ఎక్కువ ఉందన్నమాట పంటకు, యూరియా ఎక్కువ వేస్తే కనుక.

0: మిత్తిమీరిన యూరియా వేయడం ద్వారా పంట అనేది పురుగులను ఆకర్షించడమే తప్పించి మనకు లాభం ఉండదు. దాని ద్వారా అధికంగా పురుగులు తెగుళ్ళు ఆశించే అధికారం ఎక్కువ ఉందన్నమాట పంటకు, యూరియా ఎక్కువ వేస్తే కనుక. అదేవిధంగా అధికంగా యూరియా వేస్తే ఏమవుతుందంటే మొక్క యొక్క కాండం బలహీనపడి గాలి వానలకు వాలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట అవకాశం. అదేవిధంగా మట్టిలో ఉండే మేలు చేసే వానపాములు బ్యాక్టీరియాలు చనిపోతాయి. సో దీనికి మనం ఏం చేయాలి? ఇప్పుడు మేము ఒక శాస్త్రవేత్తగా ఎరువు తగ్గించడం చెప్తున్నాం. సో దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలి? ఎరువు తగ్గిస్తే మనకు పంట నేల ఆరోగ్యం బాగుపడుతుంది, కానీ పంట దిగుబడి కూడా తగ్గుతుంది. ఆ తగ్గకుండా ఏం చేయాలంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తాం? పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం. పచ్చి రొట్టె ఎరువులు అంటే ఏంటి? జనుము, జీలుగ, పిల్లి పెసర, ఇటువంటి వాటిని మనం ఏం చేయాలంటే మనకి ఎప్పుడైతే తొలకరి వర్షాలు పడతాయో పడే ముందు మనం చల్లేస్తాం. ఎకరాకు 2 నుంచి 4 కిలో వరకు చల్లేసి వాటిని ఏం చేయాలంటే పంట ఎదిగి పూత రాకముందు మనం భూమిలో కలిగి తినాలి. ఇది ముఖ్యంగా గమనించుకోవాలి రైతు సోదరులు. పూత వచ్చి ఒకసారి కాయ ఏర్పడిందంటే మనకు అది ఎరువుగా మారదు. పూత రాకముందే లేదంటే 50% పూత వచ్చినప్పుడు మనం భూమిలో కలిగి దున్నేస్తే కనుక అది మనకు ఎరువుగా ఏర్పడి దాదాపుగా మనం ఎరువు పైన పెట్టే ఖర్చులో 30 నుంచి 35% తగ్గించుకోవచ్చు. అదొకటి. నెక్స్ట్ జీవన ఎరువులు. ఈ అజోస్పైరిల్లం, రైజోబియం, పిఎస్బి వంటి జీవన ఎరువులు వాడడం వల్ల మట్టిలో స్థిరపడిపోయిన పోషకాలు మొక్కకు అందుతాయి. అంటే స్థిరపడిపోయిన అంటే ఎలాగంటే మనం ఇది వరకు వేసినటువంటి అధిక ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి మొక్క వినియోగించుకోకుండా భూమిలో నిక్షేపంగా ఉండిపోతాయి. అవి మొక్కకు అందం రూపంలో ఉంటాయి. వాటిని ఈ జీవనలు ఏం చేస్తాయి? కరిగించి వాటి స్థాయిని మార్చి మొక్కకు అందేలాగా చేస్తాయి. ఇది జీవన ఎరువుల యొక్క పాత్ర అన్నమాట. అదేవిధంగా నానో సాంకేతికత. ఇప్పుడు ఒక యూరియా బస్తా ఉన్నటువంటి శక్తి మనకు 1/2 లీటర్ నానో యూరియాలో వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ సాంకేతికతను వినియోగించుకొని రైతు శ్రమను తగ్గించుకోవచ్చు, ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఒకటి అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే నీటి సంరక్షణ పద్ధతులు. ఇందులో వ్యవసాయానికి మట్టి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. ఖేత్ బచావో అభియాన్ అనేది మట్టికే పరిమితం కాకుండా నీటి సంరక్షణ కూడా ప్రోత్సహిస్తుంది. అదే ఏ విధంగా అంటే రైతులకు ఇటువంటి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇటువంటి వాటిపైన అవగాహన కల్పించడం ద్వారా నీటి వినియోగాన్ని పెంచడం. ఇంకొకటి లేజర్ లెవలర్ అనే ఒక కొత్త పరికరం ఉందన్నమాట. అది ఏం చేస్తుందంటే మన పంటను, నేలను లెవెల్గా చేస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనకు పంట లెవెల్గా ఉందో మనం పెట్టిన నీరు పంట మొత్తానికి సమానంగా అందుతుంది. ఆ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది, నీటి యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. చివరిగా ఏంటంటే ఈ ఖేత్ బచావ్ అభియాన్లో ముఖ్యంగా చేయబోయే కార్యక్రమం ఏంటంటే వివిధ సంక్షేమ పథకాలపైన అవగాహన కల్పించడం రైతులకు. ఏవైతే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు కావచ్చు, సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ కావచ్చు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అదేవిధంగా వ్యవసాయ డ్రోన్ స్కీమ్, వ్యవసాయ డ్రోన్లు. సో ఈ స్కీమ్స్ గురించి రైతులకు అవగాహన కల్పించి ఎవరన్నా అర్హతలు కలిగి ఉండి వాళ్ళకి ఈ స్కీమ్ ఉపయోగాలు లభించకపోతే అప్పటికప్పుడే వాటిలోనే అధికారులు, సంబంధిత అధికారులు వాటిని రైతులకు తెలియజేస్తారన్నమాట. సో ఇది ఒకటి ముఖ్యమైనది. సో ఇది ఈ బచావ్ అభియాన్ గురించి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది. సో దీనికి సంబంధించి మనం ఒక చిన్న ప్రతిజ్ఞలాగా కూడా చేసుకోవచ్చు. అదేంటంటే నేను మట్టి పరీక్ష చేయించకుండా పొలంలో ఎరువులు వేయను, అదేవిధంగా రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పచ్చి రొట్టె ఎరువులను పెంచుతాను, అదేవిధంగా నానో యూరియా వంటి ఆధునిక పద్ధతిని అవలంబిస్తాను, నీటిని పొదుపుగా వాడుకుంటూ భూగర్భ జలాలను కాపాడుతాను, వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్త సలహాలను పాటిస్తాను. నేను రైతులకు చెప్పబోయేది ఏంటంటే మీ గ్రామాల్లోకి వచ్చే వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలను కలవండి, మీ పొలాల సమస్యలను చెప్పి పరిష్కారాలు తెలుసుకోండి, మట్టిని కాపాడుకుందాం, మన వ్యవసాయం లాభసాటిగా మార్చుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.
1: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జూన్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఖేత్ బచావో అభియాన్ గురించి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం కర్కంబాడి శాస్త్రవేత్త
2: వాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధాన్ మంత్రి జన్జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాని నిహారిక గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కె లెనిన్.
3: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్, పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ

0: గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
1: నమస్తే.
0: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది? దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి? దీని ఉద్దేశాలు ఏమి? వాటి గురించి చెప్పండి.
1: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15, 2023లోనే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికీ అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
0: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
1: అయితే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున, పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎస్సీఆర్పి సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
0: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
1: చాలా వరకు అయితే అందరికి మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
0: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారెవరైనా ఉన్నారా? ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
1: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్ ని, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
0: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలు అవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనవి?
1: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరిని ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్, 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
0: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
1: అవునండి. అయితే ఏంటంటే

0: అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకొని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూర్ ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్. పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది. అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
1: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
0: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
1: అంటే ముందు వాళ్ళ అవసరాలని గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలని కల్పించడం దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
0: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18th నుండి 25th వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ముందు ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా May 18th నుండి 25th వరకు క్యాంప్స్ పెట్టుకోవడం
1: జరిగింది.
0: దానికి ఏంటంటే జన్ భాగీదారి, సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
1: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు PVTGs కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయా?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్ డిసీజ్. అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు, ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్ర స్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఏంటంటే ఇప్పుడు ఆధార్

0: కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడి కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ. అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డం, అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్ళు అని అంటే ఇదే, కొంచెం తెలియనితనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలా అలాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీనివల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా తెలియనితనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అన్న
0: ప్రాధాన్యత
1: తెలియకపోవడం. చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్ పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
4: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. తరువాత పాట జెస్సీ చిత్రం కోసం కృష్ణకాంత్ సాహిత్యం అందించగా అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించారు. కాలభైరవ పాడిన పాట ఇప్పుడు వింటారు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం కార్తీక్ శ్రీరామచంద్ర పాడిన పాట. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కీజే మేయర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట వర్షం చిత్రం నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించగా, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. తరువాత పాట డాడీ చిత్రం కోసం వివేక్ హరిహరన్ పాడిన పాట. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. ఇప్పుడు వింటారు తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. భారత్ వెనుజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్ కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ది అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ వేదికగా మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ

0: పౌరుల విభాగం ఐఎండీ తెలిపింది. వార్తల వివరాలు. భారత్ వెనిచులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెనిచులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేతో ఆయన న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాల గురించి చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఈస్ట్ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని చెప్పారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని, భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమేటివ్ రంగం, ఫార్మస్యూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాల్లో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని ఆయన పేర్కొన్నారు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ యోగా ఛాంపియన్షిప్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అహ్మదాబాద్ గడ్డపై నుండి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో నూతన అధ్యాయం నేడు ప్రారంభమైందన్నారు. యోగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. ఒలింపిక్స్ మొదలుకుని ఏ క్రీడా పోటీలోనైనా ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు విచ్చేసిన వివిధ దేశాల క్రీడాకారులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేస్తూ,
1: విశ్వకి స్పోర్ట్స్ లెగసీ మే ఏక్ ఔర్ నయా అధ్యాయ జుడా హై. వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ శురూ హో రహీ హై. మే ఇస్ ఛాంపియన్షిప్ మే హిస్సా లేనే ఆయే సభీ దేశో కే అథ్లీట్స్ కా భారత్ మే స్వాగత్ కర్తా హూం. యే ఆయోజన్ పూరే దేశ్ కే లియే గర్వ కీ బాత్ హై. వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ అప్నే ఆప్ మే హెల్త్ ఔర్ వెల్నెస్ కీ డబల్ డోర్ లేకర్ ఆ గయీ హై.
0: 5 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్కు అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, ఒమన్, మారిషస్, ఉగాండా మొదలకు 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా ఎథ్లెట్లు పాల్గొనున్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ది అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. షిలాంగ్లో ఈరోజు జరిగిన ఈశాన్య ప్రాంత జోన్ 73వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, సహజ వాయువు నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో తెలిపారు. ఎక్కడా ఎల్పిజి పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పిజి సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని ఆమె వెల్లడిస్తూ,
2: Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code. During the last 3 days, against the booking of 1.5 crore, the delivery 1.43 crore cylinders were delivered. As far as the commercial LPG is concerned, during the last 3 days, 19,372 ton of commercial LPG has been sold and 649 ton of auto LPG has been sold by the
0: దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీలు న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని చెప్పారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఎథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ఇక నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, స్వచ్ఛమైన, స్థిరమైన, స్వయం సమృద్ది గల రవాణా రంగం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ సాంకేతికతను అభివృద్ధిపరిచామని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సాంకేతికత పాలనను మెరుగుపరచడంలో సంక్షేమ పథకాల అమలులో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని

0: కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన 12 సంవత్సరాల రిఫార్మ్స్ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, సాంకేతికతను అవలంబించడం ద్వారా దేశవ్యాప్తంగా లబ్ధిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం మంత్రిత్వ శాఖలకు లభించిందని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గృహ నిర్మాణం, తాగునీరు, విద్యుత్, ఆహార భద్రత, డిజిటల్ కనెక్టివిటీ, అందుబాటులో ఉన్న భారతదేశాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
1: पिछले कई सालों से नरेंद्र मोदी जी का नेतृत्व में जो भी रिफॉर्म्स किए हैं और मेरे मिनिस्ट्री का संबंधित जितना रिफॉर्म्स हुआ है उसको लेकर के रिफॉर्म्स उत्सव मनाया गया है. पीएम विकास में जो ट्रेनिंग करके नए नए जॉब प्राप्त कर रहे हैं, स्किलिंग का जितना हमारा कार्यक्रम चल रहा है उससे बहुत फायदा हो रहा है और दूर दराज से भी लोग आए हैं. मैं मानता हूं कि ये बहुत बड़ा हमारे लिए एक मौका है जब हम अपने अचीवमेंट को लोगों के साथ भी हम साझा कर सकते हैं. इतना व्यापक प्राप्त किया है हमने सफलता.
0: प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात लो रेपु पर्यटिस्तारु. सूरत लो 18,800 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అదేవిధంగా 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం డామన్కు వెళ్లి అక్కడ 970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. డామన్లో నమో విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనంతో సహా సుమారు 1,340 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. ఈ కొత్త విమానాశ్రయం టెర్మినల్ ప్రాంతీయ విమాన కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరచడంతో పాటు ఆ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని సులభతరం చేస్తుంది. శిలాజరహిత ఇంధన సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి ఉత్పత్తిదారుల్లో భారత్ ప్రపంచంలోనే ఒకటిగా ఎదుగుతోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం దేశ పౌరులు తమ ఇంటి పైకప్పులపై సొంతంగా విద్యుత్ను ఉత్పత్తి చేసుకోగలరని, తద్వారా విద్యుత్ బిల్లు 0 అవుతుందని గ్రహించడమే అన్నారు. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది దేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్ను అందించే లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకమని, దీని కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుందని చెప్పారు. సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. అంతకుముందు ఈ పథకానికి సంబంధించిన వాట్సాప్ చాట్బాట్ సంతోష్, పీఎం సూర్యగర్ లోగోను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలను ఋతుపవనాలు తాకాయని ఐఎండీ తెలియజేసింది. వీటి ప్రభావంతో కేరళ మాహిలలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త త్రిషాను బణిక్ పేర్కొంటూ,
2: The southwest monsoon has set in over Kerala today on 4th of June. Similarly, the isolated heavy to very heavy rainfall is expected over the Kerala, Karnataka. Isolated heavy rainfall is also expected over the Tamil Nadu during the next 7 days. Heavy to very heavy rainfall is also likely to continue over northeast India during next 5 to 6 days. Moderate to severe thunderstorm activity with wind speed up to 50 to 60 kmph is also likely over many parts of northwest, central, and East India.
0: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్ వెనిజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ వేదికగా మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం సీతారామం చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సింధూరి విశాల్ ఆలపించిన గీతం. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట కిరాక్ పార్టీ చిత్రం కోసం ఎంఎం మానసి ఆలపించిన గీతం. సాహిత్యం రాకేందు మౌళి, సంగీతం బి అంజనీష్ లోకాంత్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట రాజా చిత్రం కోసం ఉన్నికృష్ణన్, కెఎస్ చిత్ర ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగళి ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం కృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం ఎల్వి రేవంత్ పాడిన పాట. సాహిత్యం శ్రీజో, సంగీతం హిపాప్ తమిళ్.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట మగధీర చిత్రం కోసం ఎంఎం కీరవాణి, నిఖితా నిగం ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట కిక్ చిత్రం కోసం కెఎస్ చిత్ర పాడిన గీతం వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో రంగస్థలం చిత్రం కోసం శివనాగులు ఆలపించిన పాట, సాహిత్యం చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కోటి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో చివరి పాట సుప్రీం చిత్రం కోసం కేఎస్ చిత్ర, ఎల్వి రేవంత్ ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి, సంగీతం సాయి కార్తిక్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 10:34. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. వ్యాసపీఠం మహాభారతం ప్రసారం ధారావాహికలో ద్రోణ పర్వం 1వ భాగం వింటారిప్పుడు.

సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శాపవశమున అష్టమవసువు శంతనునకు దేవవ్రతుడుగా జన్మించి భీషణమైన ప్రతిజ్ఞ చేత భీష్ముడుగా ప్రసిద్ధుడైనాడు. ఆయన దుర్యోధనుడి యందలి వాత్సల్యంతో 10 రోజులు అకుంఠితముగా పోరాడి శిఖండి నెపముగా అర్జునుని బాణఘాతముల చేత అంపశయ్యను అలంకరించినాడు. తరువాత ద్రోణుడు సర్వసేనాధిపతిగా యుద్ధం ఆరంభమైంది. మహాభారత కథయందు మహనీయుడైన విచిత్ర వ్యక్తి ద్రోణాచార్యుడు. పరిస్థితుల ప్రభావము ఎంతవారినైనను ఎట్లు పెడమార్గములకు మరలించునో ఈ ఆచార్యవర్యుని జీవితం వలన గ్రహింపవచ్చును. భరద్వాజులను మునికి జన్మించిన ద్రోణుడు పాంచాలరాజు కుమారుడైన ద్రుపదునితో కూడి వేదమును ధనుర్వేదమును తండ్రి యొద్ద అధ్యయనమనర్చను. ద్రుపదుడు రాజ్యపాలనము గావించుటకై వెడలిపోయిన తరువాత ఈయన అగ్నివేషుడను మహాముని వలన ధనుర్విద్యయందు పారిణతను పొందెను. వితప తండ్రి ఆదేశమున కృపాచార్యుని చెలియలిని కృపియను కన్యను వివాహమాడెను. వారికి అశ్వత్థామ జన్మించెను. కుటుంబ భరణము కొరకు ఆయనకు ధనము ఆవశ్యకమై ఆయన పరశురాముని యొద్దకు పోయి యాచించెను. అప్పటికి భార్గవరాముడు తన యొద్దనున్న ధనమంతయు యాజకులకు ఇచ్చి ఉండుటచే ద్రోణునకు దివ్యాస్త్రములను వివిధ శస్త్రములను ఇచ్చెను. అక్కడ నుండి బయలుదేరి ద్రోణుడు ధనమును గురించి మరల ఆలోచింపజొచ్చెను. ఆయనకు రాజులను యాచించుట ఇష్టము లేదు, అయినను మిత్రుని యాచించుట కొంతవరకు మేలని కొండంత ఆశతో ద్రుపదుని యొద్దకు పోయెను. పేదవారికి ప్రభువులతో సఖ్యమేమని ద్రుపదుడు గర్వముతో మైత్రిని నిరాకరించెను. ఆ అవమానము ద్రోణుని జీవిత విధానమును తల్లగ్రింతలు నరచెను. అప్పటి వరకు శాంతశీలుడై ఉన్న ఆ మహాత్ముడు పాంచాలుడిపై పగబట్టి హస్తినాపురమునకు వచ్చి భీష్ముని చేత సమ్మానితుడై కౌరవ పాండవులకు ఆచార్యుడయ్యను. అప్పటి నుండి కుటుంబ భరణమును సమస్య తీరినను ఆయన యొక్క శాంతిని హరించు సమస్యలు అనేకములు క్రమముగా ఉత్పన్నములయ్యను. అర్జునుని యందు ఆయనకు కలిగిన అమిత వాత్సల్యమే పెద్ద సంకటమును కలిగించెను. అర్జునునకు విద్య ఎందుగల పట్టుదలకు నిపుణతకు తన యందున్న భక్తికి మెచ్చి ఆయన నిన్ను ఎవడునూ మించలేనట్లుగా నీకు విలువిద్య నేర్పుదును అని అతనికి మాట ఇచ్చెను. ఆ మాటను సత్యమనర్చుడిగై ఆయన ఏకలవ్యుని బొటనవ్రేయులని అడగవలసి వచ్చెను. సత్యము సకల ధర్మములకు మిన్న ఇతర ధర్మములను భంగపరచేయనను సత్యమును నిలుపుకోవలే. ఈ కారణము చేతనే వేదము సత్యమును చెప్పుము సత్యం వద అని ముందుగా సత్యమును నిర్దేశించి తరువాత ధర్మమును ఆచరింపము ధర్మం చెర అని చెప్పినది. అందువల్ల ఆయన సత్యవాక్య పరిపాలనము కొరకు అట్టి పాపకృత్యమునకు పాల్పడెను. బ్రాహ్మణునకు దీర్ఘక్రోధము తగదు, కానీ ఆయన పాంచాలుడిపై పగను మరవక అర్జునుని చేత ద్రుపదుని పట్టి తెప్పించి అవమానించి అతని రాజ్యభాగమును కూడా హరించెను. అది ఆయన యందు క్షత్రియత్వమును రూపొందించెను. ద్రుపదుడు ఆయనను ప్రతిఘటించుటకై ధృష్టద్యుమ్నుని పుట్టించుట ఆ క్షాత్రమును బలిష్టమనరించెను. బలిష్టమైన ఈ క్షాత్రము ఆయనను బ్రాహ్మణ ధర్మమును నిలువనీయక ఆయన యందు సమరోత్సాహమును ప్రదీప్తమనరించెను. శిష్యులు 2 పక్షములుగా చీరి పోరాడుకునున్నప్పుడు ఆచార్యుడు ఏ ఒక్కరి పక్షమున చేరవలసిన అక్కరలేదు. ఆచార్య ధర్మమునకు అనర్హముగా ఆయన ఒక పక్షమును అందులో కూడా అధర్మపక్షమును అవలంబించెను. ఆ మహాపాపమునకు ఫలముగా ఆయన నిరంతరమైన అంతరంగ సంఘర్షణమును అశాంతిని పొందుచునే ఉండెను. దీనికి తోడుగా నీవు పాండవ పక్షపాతివి అని దుర్యోధనాదులు నిందించుచుండుట పుండుపై కారము చల్లినట్లుగా ఆయనను వేధించుచుండెను. అయినను ఆయన ద్రుపదునిపై వైరము వలన కురుక్షేత్ర యుద్ధమును ప్రవేశించెను. భీష్ముడు పడిపోయిన తరువాత కౌరవ సైన్యము ఇంక కర్ణుడే మనకు దిక్కు అని పలుకుతుండరి. అప్పుడు నడి సముద్రములో దిక్కుతోతని వారికి ద్వీపము వలె కర్ణుడు కనిపించినాడు. దుర్యోధనుడు కర్ణుని అభినందించెను. కర్ణుడు అక్కడ సమావేశమయ్యున్న రాజులను చూచి భీష్ముని స్మరించి ఆయన గుణములను పేర్కొని కన్నీరొలుకుతుండగా దుఃఖించెను. దమమును సత్యము తపము దానము శీలము అస్త్రవీర్య శౌర్యములను భీష్మునంద కలవు. అట్టి మహాత్ముడు పోర నీల్గే ఇంక

నాకు ఏటి బాహుబల గర్వములు, ఎక్కడి సేనలు? అక్కడ సమసనే కౌరవేశ్వరుని సంపదయంచు విషణ్ణమూర్తి అయి. ఈ సందర్భమున సమసనే కౌరవేశ్వరుని సంపద అని కర్ణుడు అని ఉండకూడదు. దుర్యోధనునకు అపజయము తప్పదని ఆ మాటలు స్ఫురింపజేయుచున్నవి. ఆ మాటలకు రాజులందరూ విలపించిరి. వారిని ఓదార్చుతూ చెప్పిన మాటలలో కూడా అతడు విజయమును స్ఫురింపజేయలేదు. భీష్ముని వలె విక్రమించుతూ సైన్యములను కాపాడుదును అనుచూ అతడు ఇట్టు పలికెను. కాదేని గాండివద్యానాదము సురదుందుభి ప్రణాదంబును నిష్ఖేదుడనై వించు అధిక మోదంబున నిత్య సౌఖ్యమున్గైగొందున్. కౌరవులన్ గాజుతు రణశూరుల పాండవుల నూర్చుదున్ కీర్తికర స్ఫార విహారత భీష్ముని చేరంజను కంటే ఉప్పు చెప్పంగలదే. నిత్య సౌఖ్యమును గైకొందును భీష్ముని చేరంజను కంటే ఉప్పు చెప్పంగలదే అన్న మాటలలో కర్ణుడు తన వీరమరణమునే స్ఫురింపజేయుచున్నాడు. రాజభార సందర్భములో శ్రీకృష్ణునితో ధర్మపక్షమే జయింపవలే అని అతడు చెప్పి ఉండెను. ఆ అభిప్రాయమే ఈ ప్రసంగమునందు కూడా పొంగి వచ్చుతున్నది. తరువాత కర్ణుడు భీష్ముని వద్దకు పోయి రణరంగమున ప్రవేశించుటకు అనుమతిని గైకొని తిరిగి వచ్చెను. దుర్యోధనుడు కర్ణుని చూచి, మన వీరులలో ఇంక సైన్యాధిపత్యమునకు తగిన వాడెవడో చెప్పు అని అడిగను. భీష్ముని అనంతరము, ద్రోణాచార్యుడే అందులకు యోగ్యుడనుట అనేకులకు ఇష్టమైనట్లు దుర్యోధనునికి కూడా ఇష్టమే. అయినను అనేకుల దృష్టిలో ఆశాజనకుడుగా ఉండి తన పరాక్రమమును గుర్చి అతిశయముతో ప్రకటించుతున్న కర్ణుని తప్పించి ఆ పదవిని ఇతరునకు ఇచ్చినతో అతడు మనస్సులో కష్టపడవచ్చును. అందువల్ల దుర్యోధనుడు సైన్యాధిపత్య నిర్ణయమును గావించు గౌరవమును కర్ణునకు కట్టబెట్టి అతని చేతనే ద్రోణాచార్యుని యోగ్యతను చెప్పించెను. ఇది దుర్యోధనుని రాజనీతి. దుర్యోధనుడు కర్ణునితో కూడా రాజలోక పరివృతుడై ద్రోణుని వద్దకు పోయి సర్వ సైన్యాధిపత్యమును వహింపమని ఆయనను ప్రార్థించను. ఆయన అందులకు అంగీకరించి, మార్కొనిన వీరవ్రాతమును దృంచి నా దివ్యాస్త్రముల ముంచి పాండవుల దీప్తిని మాయజేయించెదన్ అని పలిగను. ఆయన కూడా పాండవులను సంహరించి రాజ్యమును ఇచ్చేదనని చెప్పలేదు. ద్రోణునకు అభిషేకము జరిగినంతనే రాజులందరూ జయజయధ్వానములు గావించిరి. భీష్ముని తరువాత తన్ను అంతటి వాణునిగా దుర్యోధనుడు గౌరవించినందులకు పొంగిపోయి ఆ బ్రాహ్మణుడు, వరమిచ్చెదను కోరుకొమ్ము అనెను. దుర్యోధనుడు కర్ణాదులతో సంప్రదించి, ధర్మజుని ప్రాణములతో పట్టి తెచ్చి అప్పగింపు అని కోరెను. ఆయన ఆశ్చర్యపడి, ధర్మజుని చంపుమని నీవు కూడా కోరలేదన్నచో అతడు అజాతశత్రువనుట సార్థకమైనది. చంపుట వలే ప్రాణములతో పట్టుకునుట సులభమైన పని కాదు. సరే, దీనివలన నీకేమి లాభము? పాండవులను ఓడించిదనన్న కీర్తితో సంతోషించి వారికి అర్ధరాజ్యమును ఇయ్యదలంచుతున్నావా అని అడిగను. దుర్యోధనుడు తన అభిప్రాయమును ఇట్లు స్పష్టముగా చెప్పెను. ధర్మరాజును చంపినచో అర్జునుడు క్రుద్ధుడై మన బలమును సర్వమును కూల్చును. మనము అతనిని కూడా గెలిచి పాండవులను కూల్చినచో కృష్ణుడు చక్రముచే కౌరవుల తలలు నరికి రాజ్యమును కుంతికైన ఇచ్చును గాని ఊరకుండడు. కాబట్టి ధర్మరాజును పట్టుకొని అతని చేత జూదమాడించి మరల అడవులకు పంపుట నా తలంపు. దీనివలన ఆచార్యుని అమాయకత్వము, శిష్యవాత్సల్యము, దుర్యోధనుని కుటిలత్వము వ్యక్తమవుతున్నది. అతని కుటిలత్వమును ఏవగించుకొని దానిని నెగ్గించుటకు ఇష్టము లేక ద్రోణుడు ఒక ఎడము పెట్టి ఆ వరము నొసంగెను. అర్జునుడు అడ్డబడినచో ధర్మజుని పట్టుకొనుట తనకు సాధ్యము కాదని, అర్జునునకు దూరమైనచో అతనిని పట్టియుత్తునని ఆయన చెప్పెను. కొంచెం ఆలోచించినచో ధర్మజుని పట్టుకొనుట అసంభవమని ఎవనికైనను తోచును. దుర్యోధనుడే అర్జునుని పరాక్రమమును, శ్రీకృష్ణుని అద్భుతమైన సామర్థ్యమును ప్రశంసించినాడు. అట్టివారు తాము జీవించి ఉండగా ధర్మరాజును పట్టుబడనిత్తురా? ఇది అసాధ్యమని స్పష్టమగుతున్నను. ద్రోణుడు ఎట్లయినను ధర్మజుని పట్టుకోగలడని దుర్యోధనుడు ఆశపడుట మూఢతయే. ఆచార్యుని ప్రతిజ్ఞను దుర్యోధనుడు ఉద్ఘోషింపజేశను. అది విని ధర్మరాజు తన్ను వదలకుండుమని అర్జునుడు కోరెను. ఈ సందర్భమున అర్జునుని ఉదాత్తత గమనింపదగియున్నది. అతనికి ద్రోణుడు, ధర్మరాజు ఇరువురును గురువులే. అందువలన అర్జునుడు గురువుని

వధించుటయు నీ ఆపదను ఉపేక్షించుటయు నాకు సమానములైన దురితములే. ఏమైనను నేను ప్రాణముతోనుండగా నిన్ను పట్టుకునుట ద్రోణునికే కాదు స్థానునికైనను శక్యము కాదు అని అన్నకు అభయము సంజ్ఞను. అన్నను రక్షించుటకై గురువును వధింపవలసి వచ్చినతో తాను గురువు చే చంపబడుటకు సిద్ధమగును కాని గురువును వధింపనని అర్జునుడు స్పష్టము చేయుచూ గురుభక్తిని మొగమోటమి లేకుండా ప్రకటించను. అందువలననే ఆచార్యుడు అందరికంటే అధికముగా అర్జునుని ప్రేమించను. అర్జునుడు అన్న యొక్క ధార్మికత్వమునందు ధర్మ విజయమునందును గాఢ విశ్వాసమును ఇట్టు ప్రకటించను. అలవీరుంగకిమ్మయి దురాశ దలంచిరిగాక ధార్తరాష్ట్రులు త్రిజగంబులన్గుని పటుస్ఫురణన్ సనుదించిరేనియున్ బలవదరాది పుంజ మదభంజన నీవని భంగపడ్డ నీ ఇల శకలంబులై చెడదే ఇంకదే వారిది నింగికూలదే. ద్రోణుడు సేనాధిపతి అయిన మొదటి దినమున ధర్మజుడు క్రౌంచ వ్యూహము నమర్చి దాని మధ్య నెలకొని ఉండెను. కౌరవులు శకట వ్యూహమును పన్నిరి. ఎర్రని గుర్రాలతో బంగారు వర్ణమున సూర్యబింబము వలె మెరయుతున్న రథమును మంటల గ్రక్కుతున్న కొరవిని వలె ద్రోణుడు పాండవ సైన్యమును త్రిప్పుతూ బలములను శవములను కుప్పలనుగా కూల్చుతూ విజృంభించినాడు. నెత్తురు ఏరులై ప్రవహింపజొచ్చింది. మధ్యాహ్న మార్తాండుని వలె శరకిరణములను గుప్పించుతున్న ఆ మహావీరుని ఎవ్వరునూ తేరి చూడలేకుండిరి. ఆయనను మార్కొనుటకు ధర్మరాజు అర్జునుని ధృష్టజ్యుమ్నుని నియోగించినాడు. ముందుగా ధృష్టజ్యుమ్నుడు ఆయనను శరవర్షమును ముంచినాడు. ఆయనకు రెండు వైపుల నుండి వీరులు అతనిని మార్కొనిరి. అర్జునుడు వచ్చి ధృష్టజ్యుమ్నుడకు తోడై విక్రమించెను. ఆ సంకుల సమరమునందు శకుని సహదేవుని ప్రతిఘటించెను. సహదేవుడు శకుని రథమును కూల్పగా అతడు రథము నుండి దూకి గదతో సహదేవుని అశ్వములను కూల్చినాడు. సహదేవుడు రథము నుండి దిగి గదాహస్తుడై శకునితో పోరాడదొచ్చినాడు. భీముడు గదాహస్తుడై శకునితో పోరాడొచ్చెను. భీముడు వివంశితితో భూరిశ్రవుడు ధృష్టజ్యుమ్నునితో శిఖండితో అలంబుసుడు ఘటోత్కజునితో పోరాడొచ్చిరి. అపరాహ్నమగునప్పటికీ భీముడు మొదలగు వారు తోడుగా యుధిష్ఠిరుడు విక్రమించి కురుబలమును తొడుమదొచ్చెను. తన యోధులు పారిపోవుట చూచి ద్రోణుడు సంరంభముతో ధర్మజును ఎదుర్కొన్నాడు. యుధిష్ఠిరుడు జంకునొందక గురువును బాణవర్షమును ముంచినాడు. ఆయన ధర్మజుని విల్లు ధృంచి వేగముతో సమీపించినాడు. ధర్మజునకు చక్రరక్షకుడైన సుకుమారుడు ద్రోణుని పక్షమున నిశిత శరమును నాటినాడు. పాండవ బలములు అతనిని ప్రశంసించినవి. ద్రోణుడు సుకుమారుని బాణ పరంపరలతో పడగొట్టి నకుల సహదేవులను పిక్కులను చిక్కుబడి చేసి సింహసేన వ్యాఘ్రదత్తుల తలలను బంతులను వలె దొర్లించి ధర్మజుని సమీపించినాడు. ద్రోణుని సంరంభమును చూచి యోధులు ధర్మరాజు పట్టుబడినాడు. అయ్యో చిక్కే చిక్కే అని ఆక్రోశింపచొచ్చిరి. ఇంతలో ఎక్కడి నుండియో అర్జునుడు అక్కడికి దూకినట్టుగా వచ్చి ఆచార్యునకు అడ్డుపడినాడు. సాయంకాలం ముగుచుండగా రెండు సేనలు తమ విడుదలకు మరలెను. రెండవ నాడు యుద్ధమునకు వచ్చుచూ ద్రోణుడు దుర్యోధనను చూచి లజ్జా విషాదములతో అర్జునుడు లేని చోట ధర్మజుడు పారిపోకున్నచో పట్టుబడినట్లే తలంపు అన్నాడు. ఆ మాట విని త్రిగర్తాధీశ్వరుడు సుశర్మ 10,000 మంది రాజులతో పిక్కు సైన్యములతో మేము అర్జునుని చంపుదుము లేక చత్తుము అని శపథములు చేయుచూ అర్జునుని ధర్మరాజు నుండి దూరముగా తీసుకొని పోవుటకు బయలుదేరి అతని వద్దకు పోయి యుద్ధమునకు ఆహ్వానించినారు. అర్జునుడు సత్యజిత్తు అను పాంచాల వీరుని ధర్మరాజునకు చూపి ఇతడు నీ చెంత ఉన్నంత వరకు యుద్ధరంగమున ఉండుము ఇతడు హతుడైనచో వెనుకకు మరలిరమ్ము అని చెప్పి ఆయన అనుమతి నుండి సంక్షిప్తకులు ఉన్న వైపునకు పోయినాడు. ఆచార్యుని గరుడ వ్యూహమును చూచి ధర్మరాజు మండలార్ధ వ్యూహమును పన్నుమని ధృష్టజ్యుమ్నుని ఆదేశించినాడు. అర్జునుడు సంక్షిప్తకులను నురుమాడుతుండగా వారికి బాసటగా నారాయణ గోపాలుడు 10,000 మంది పార్థునిపైకి వచ్చిరి. శ్రీకృష్ణుని యొద్దకు దుర్యోధనుడు వారిని సాయముగా పొంది ఉండెను. అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకొనగా దుర్యోధనుడు తమ్ము శ్రీకృష్ణునితో సమానముగా భావించి కోరుకొని సమ్మానించినాడన్న విశ్వాసముతో వారు పార్థునిపై పరాక్రమించినారు. వారి సామర్థ్యము సామాన్యము కాదు. వారు

సాక్షాత్తుగా శ్రీకృష్ణుని వలననే యుద్ధ విద్య యందు శిక్షణమును పొందినారు. అందువలన అర్జునుడు తనకు త్వష్ట ఇచ్చిన మహాస్త్రమును వారిపై ప్రయోగించినాడు. దాని ప్రభావమున వారిలో ఒక్కొక్కరికి ఇతరుడు అర్జునుడుగా కనిపించి వారు పరస్పర ఘాతములతో నిహతులైనారు. ఆ వినాశమును చూచి తుండి, మగధ, కేరళ, మచ్చిల్లిగాదులు అర్జునునిపైకి వచ్చిరి. వారి నాతడు చెండాడుచుండగా సంక్షిప్తకులందరూ కూడా కూడుకొని ఒక్కసారిగా అర్జునుని రథమును చుట్టుముట్టిరి. వారి బాణవర్షమును అతడు కనిపింపకబోవుడచే శ్రీకృష్ణుడు కూడా, అర్జునా, ఎక్కడ నుంటివి? ఉన్నావా? ఉన్నచో పలుకుము అని దీనముగా పిలువచొచ్చెను. అర్జునుడు వారిని దివ్యాస్త్రమును ప్రయోగించి వారినందరను చొప్పదంటను వలె తూలగొట్టి వారి కరములు, శరములు, చరణములు కుప్పలుగా ఉనరింపచొచ్చెను. ద్రోణుడు పాండవ బలములను నుగ్గునూత గావించుతూ ఎందరు మార్కొన్నను లెక్కచేయక యుధిష్ఠిరుని వైపునకే ఉరవడింపచొచ్చెను. సత్యజిత్తు ఆయనకు ముందు నిలిచి గురునిపై కవిశెను. ఆయన వారిని విల్లును ధృంచి వారిని శరపరంపరలతో కప్పివేయుచుండెను. వృకుడును వాడు అతనికి తోడై ఆచార్యుని నిలువరించినాడు. ఆయన విక్రమించి వారి శిరములను ఖండించినాడు. ధర్మజుడు భయభ్రాంతుడై రణరంగము నుండి తొలగిపోయినాడు. విరాటుని తమ్ముడు సూర్యదత్తుడు ద్రోణునిపైకి దూకెను. ఆయన కుపితుడై వాని తలను కుండలములతో కూడా నేలపై దొర్లించెను. విదర్భ ద్రోణుడు పారిపోవుచున్న ధర్మజుని పట్టుకున్నటకై తరుమదొచ్చెను. యుధామన్యుడు, సాత్యకి మొదలగు వారు ద్రోణుని మార్కొనిరి. ఆయన వారినందరను తూలగొట్టి పాండవ సైన్యములను దూది పింజలవలే ఎగురగొట్టదొచ్చెను. ఆ విజృంభణమునకు దుర్యోధనుడు సంతోషించి కర్ణునితో, పెనుగాలికి కూలిన వనమువలే ఈ పాండవ బలము ఇంక మొనకట్టదు. చూడు చూడు, భీముడు దీనుడై చూచుతున్నాడు. నీవు వీరిని కూడా తరిమివేయుము అనెను. కర్ణుడు మొగమోటమి లేకుండా అతని అజ్ఞానమును ఖండించుతూ, భీముడు సామాన్యుడు కాడు, పాండవులు ఊరకుండరు అని ఇట్లు ఉద్ఘాటించను. భీముడు నట్టివాడే, అరిభీషణ విక్రముడు, అస్మదీయ సంగ్రామ జయంబు ప్రాణములు గల్గక సైతునే, పాండవేయులు ఉద్దామ బలాఢ్యులు, ఆహవము దక్కుదురే. అదిగాక వారు నీచే మునుపడ్డ పాట్లు తమ చిత్తములను మరవంగ నేర్తురే. వినుము, తదీయ యోధులను వీరగుణాఢ్యులు, భీము మున్నుగాగుని గురుదాకకుండుదురే. కూడుదమీదడు నవ్వకుండగా మనమును ఈదని బల సమగ్రులమై, అటుగాక ఓడిరంచునికి ప్రమాదము, ఏను మొగమోడక చెప్పితి కౌరవేశ్వర. జయాపజయములు ఆటుపోటుల వంటివి. శత్రువులు ఒకప్పుడు వెనుకకు తగ్గినంత మాత్రమున మరల ముందునకు రారని తలంచుట ప్రమాదము. పాండవులు మరల కూడుకొని వచ్చి ద్రోణుని ముంచివేయుదురని, ఆయనను కాపాడుట అవశ్య కర్తవ్యమని కర్ణుడు దుర్యోధనుని హెచ్చరించను. అతడిట్లు చెప్పుతుండగానే యుధిష్ఠిరుడు వెనుకకు మరలెను. ఆయన వెంట భీముడు మొదలగు వారు పెద్ద కెరటములు నావుపై బడునట్లు ద్రోణునిపై బడిరి. ఆ సంభ్రమమున ఆచార్యుడు అస్తమించినట్లే కౌరవులు భయభ్రాంతులేరి. దుర్యోధనుడు ప్రోత్సహింపగా కౌరవ వీరుడు పాండవులపై కవిసినారు. వారికి ద్వంద్వయుద్ధములు ఏర్పడి పోరు ఘోరమయ్యను. ధృష్టద్యుమ్నుని ఆచార్యుడు ఓడించి తరిమి అనేకులను వధించుతుండగా మధ్యాహ్నమయ్యను. దుర్యోధనుడు మత్తేభములను భీమునిపై అడరింపగా అతడు క్రుద్ధుడై వానిని చీల్చి చెండాడి దుర్యోధనుని బాణఘాతముల చేత నొప్పించెను. వంగరాజు రారాజునుకు అడ్డుపడి భీమునిపై ఏనుగును త్రోలెను. భీముడు ఆ ఏనుగును కూల్చి వాని తలను ఖండించెను. సుప్రతీకమును దివ్యగజము భగదత్తుని యొద్ద నుండెను. అది దానవ సైన్యములను నురుమాడుచూ ఇంద్రునకు జయమును కలిగించుతుండెడిది. నరకుడు ఇంద్రుని జయించి దానిని హరించినాడు. వాని కుమారుడైన భగదత్తునకు అది సంక్రమించినది. భగదత్తుడు సుప్రతీకమును పాండవ సైన్యముపై ఉసిగొల్పినాడు. అది భీమునిపైకి వచ్చింది. భీముడు చచ్చెనని హాహాకారములు ప్రబలను. యుధిష్ఠిరుడు భగదత్తుని బాణవర్షమున ముంచెను. వాడు ఆ బాణములను ఖండించుతూ భీముని వైపునకే పోచొచ్చెను. దశార్ణ భూపతి వాని ఎదుర్కొని హతుడయ్యను. సాత్యకి వానిపై కవయగా ఆ ఏనుగు వాని రథమును పైకెత్తి విసరివేయెను. అతడి ఎట్లో రథము నుండి దూకి తప్పించుకొనెను. అభిమన్యుడు మొదలుగా
ఎవరు ఎన్ని బాణములు

దానిపై కురిసినను అది లెక్క చేయక వారి రథములను పైకెత్తి విసరుతూ విహరింపదొచ్చను. భీముడు కూడా ఏమయు చేయలేకుండాను చూచి పాండవ సైన్యము పారిపోదొచ్చను. దూరము నుండి సుప్రతీకమ యొక్క విజృంభణమును చూచి అర్జునుడు భగదత్తుని వైపునకు మరలెను. రథము ప్రక్కకు తిరిగినంతనే అతనిని కదలనీయక సంక్షిప్తకులు చుట్టుముట్టిరి. అర్జునుడు దివ్యాస్త్రములతో వారిని తరిమి వెంటబడుతున్న సుశర్మను మూర్ఛితుని గావించి వచ్చి భగదత్తుని వాని గజమును దృఢ నారాతములతో ప్రహరించినాడు. భగదత్తుడు సుప్రతీకమును ఇంకనూ ఉసిగొల్పినాడు. అది అర్జునుడు రథముపై కవిసెను. కృష్ణుడు మిగుల నిపుణముగా రథమును ప్రక్కకు తప్పించినాడు. మహావేగముతో ముందునకు దూకిన ఆ ఏనుగు పాండవ బలముపై పడి నుగ్గునరించినది. రథమును ఆ విధముగా ప్రతివీరుని సమ్ముఖము నుండి తప్పించినందులకు అర్జునుడు శ్రీకృష్ణుని ఏమీయూ అనలేక మరల భగదత్తుని వైపు రథమును మరలింపమనడు. అర్జునుని క్రూరనాథముల ధాటికి తట్టుకొనలేక భగదత్తుడు అంకుశమునందు వైష్ణవాస్త్రమును ఆవహించి పార్థుని వక్షము గురిగా ప్రయోగించను. వెంటనే శ్రీకృష్ణుడు లేచి అర్జునుడుకు అడ్డముగా నిలుచుండెను. ఆ మహాస్త్రము వచ్చి ఆయన వక్షమునందు పద్మమాలవలే అమరను. అర్జునుడు సిగ్గుపడి నిష్ఠురముగా ఇట్లనెను, మురఘస్మర ఇట్లగునయ్యా, సొంపు నొందిన కరుణా విశేషమున తేరికి సారథివైదిగాక ఏ పనులను చేయబూనుడది పాడియే, తేజము నీవు తప్పజూచిన చెడదే, నన్ను చులుక చేసి మాటలు వేయునేటికిన్. శ్రీకృష్ణుడు అతనికి ఇట్లు నచ్చ చెప్పెను. విష్ణుదేవుని వరమున భూదేవికి నరకుడు జన్మించినాడు. అప్పుడు వైష్ణవాస్త్రము వానికి విధేయమయ్యను. అట్లే భగదత్తునకు కూడా అది సంక్రమించినది. దానిని విష్ణువు తప్ప మరి ఒకడు సహించుట అసంభవము. అందువలన దానిని తాను స్వీకరించనని సారథి రథిని రక్షించుట అక్రమము కాదని చెప్పి శ్రీకృష్ణుడు ఆ ఏనుగును భగదత్తుని వెంటనే చంపుమని అర్జునుని ప్రేరేపించెను. అర్జునుడు దృఢమైన నారాసముతో సుప్రతీకము యొక్క కుంభస్థలమును చీల్చినాడు. అది దంతములు ఊతగా నేలపై పడెను. అర్ధచంద్ర బాణమున అర్జునుడు ఆ క్షణముననే భగదత్తుని కంఠమును ఖండించెను. అట్లు విజృంభించుతున్న అర్జునుని గాంధారేయులు మార్కొని 500 మంది అణగారిరి. శకుని విజృంభించి మాయల చేత మేఘములు వృక్షములు ఆయుధములు అర్జునుడిపై వర్షించెను. అర్జునుడు దివ్యాస్త్రములతో వారినెల్ల అణగించి నవ్వుతూ ఇట్లనినాడు, మాయలు జూదముతోడన బోహ్యంగాక ఇంకనితట పొసగునే అని మత్సాయకములు అడ్డసాళ్లే, నీయా చవిలేదు పొమ్ము నిలువక మామా. పితపనతుడు నిశితశరములతో శకుని శరీరమును నింపగా అతడు అందరూ నవ్వుతుండగా పరువెత్తెను. ఇంతలో హతశేషులైన సంక్షిప్తకులు నారాయణ గోపాలులతో కూడి వచ్చి అర్జునుని చుట్టుముట్టినారు. అర్జునుని రక్షణము లేకపోవట చేత పాండవ బలము ద్రోణాదుల ధాటికి తట్టుకొనలేక పారిపోదొచ్చెను. భీముడు తమ సైన్యమును నిలుపుకొనుచూ పైబడుతున్న బాహ్లికుని మార్కొనెను. అతనికి బాసటగా కర్ణాదులు భీమునిపైకి వచ్చిరి. యుధిష్ఠిరుడు భీమునకు సాయముగా నకుల సహదేవాదులను పంపెను. అపరాహ్నమున ధృష్టద్యుమ్నుడు ఆచార్యుని ప్రతిఘటించెను. ఆయన వానిని తూలగొట్టి పాండవ బలమును ధ్వంసమునరింపదొచ్చినాడు. అర్జునుడు సంక్షిప్తకులను నారాయణ గోపాలులను తరిమి భీమునకు సాయముగా వచ్చెను. వారి విజృంభణమును తట్టుకొనలేక కౌరవయోధులు కావుము కావుము అని ఆక్రోశించుతూ కర్ణుని వెనుకకు పరివెత్తినారు. కర్ణుడు వారికి అభయమునసంగి అర్జునుని నిలువరించినాడు. భీమ సాత్యకి ధృష్టద్యుమ్నుడు వచ్చి కర్ణుని ఎదుర్కొనినారు. కర్ణుడు వారి ధనుస్సులను ఖండించి సింహనాదమరించినాడు. అర్జునుడు కర్ణుని 7 నారాసములతో ప్రహరించి వానికి అడ్డుపడిన అతని తమ్ముల తలలను 3 భూమికి బలిపెట్టెను. భీముడు గదాహస్తుడై దూకి కర్ణుని బంధువులను 10,000 మందిని నురుమాడెను. మరలా అతడు రథమెక్కి బాణములతో కర్ణుని వాని అశ్వములను తాడించెను. ధృష్టద్యుమ్నుడు సాత్యకియు వచ్చి వాని చాపమును సారథిని ఖండించిరి. విరధుడయ్యున్న కర్ణుని ద్రోణుడు దుర్యోధనుడు సైంధవుడు వచ్చి ఆదుకొని శత్రు సముద్రము నుండి సముద్ధరించిరి. సూర్యుడు అస్తమించుచుండగా ఉభయపక్షముల వారు యుద్ధమును విరమించిరి. స్వస్తి.

మీరింతవరకు వ్యాసపీఠం మహాభారతం ప్రసారం ధారావాహికలో ద్రోణ పర్వం 1వ భాగం విన్నారు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం. భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మూగ మనసులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం వింటారు. గీత రచయిత ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమంలో ఆకలి రాజ్యం చిత్రం కోసం ఎస్పి బాలు ఎస్ జానకి ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో తరువాత పాట భలే రాముడు చిత్రం కోసం ఘంటశాల పి లీల ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం సదాశివ బ్రహ్మం అందించారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో తరువాత పాట రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో తరువాతి పాట మాంగళ్య బలం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం వింటారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఆ పాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమంలో చివరి పాట. సప్తపది చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

మీరింతవరకు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతాలు వింటారు.

0: श्रोताओं, नए भारत की जो स्वास्थ्य क्रांति की यात्रा है केवल नीतियों और आंकड़ों की कहानी नहीं है, बल्कि करोड़ों लोगों के जीवन में आए वास्तविक परिवर्तन की गवाही भी है। डॉक्टर पॉल और डॉक्टर अरोड़ा, आप दोनों का धन्यवाद इस कार्यक्रम से जुड़ने के लिए।
1: बहुत बहुत शुक्रिया,
2: बहुत बहुत धन्यवाद।
3: विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे मोदी सरकार के 12 साल नए भारत की स्वास्थ्य क्रांति। इसमें भाग ले रहे थे नीति आयोग के पूर्व सदस्य डॉक्टर वीके पॉल और बिलासपुर एम्स के अध्यक्ष डॉक्टर एनके अरोड़ा। कार्यक्रम का संचालन कर रही थी प्रियंका अरोड़ा। यह कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं।
4: In the special series, you are listening to a discussion on 12 years of the Modi government transforming healthcare. Participants were Dr. V.K. Paul, former member Niti Aayog, and Dr. N.K. Arora, president, AIIMS Bilaspur. Moderator was Priyanka Arora. This program was produced and presented by the New Services Division of Akashwani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11:45:05. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.